ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 MHz పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 20వ రోజు. ఆంగ్ల సంవత్సరం 2026, ఆగస్టు నెల 8వ తేదీ శనివారం. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ అనంత శయనం అయ్యంగారు వారిచే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: ఇప్పుడు విందాం వినదగు మాట. వినిపించేవారు డాక్టర్ పి రామకృష్ణారావు.
1: ప్రపంచంలో అత్యంత పురాతన మతం బౌద్ధం. దీనికి మూలం బౌద్ధ ధర్మం. గౌతమ బుద్ధుడు దీని ప్రవక్త. కాలక్రమంలో బౌద్ధం అనేక శాఖలుగా అభివృద్ధి చెంది అనేక దేశాలలో విస్తరించి ఆయా దేశాల సాంస్కృతిక వ్యవస్థలకు అనుగుణంగా మార్పు చెంది ఆచరణలో ఉన్నది. గౌతముడు బోధించిన ధర్మాలు ఈనాటి వ్యవస్థకు ఆచరణయోగ్యం అనడంలో అతిశయోక్తి ఉండదు. మతం ఏదైనా ఎవరిదైనా దానిలోని మంచిని గ్రహించటం మానవులుగా మన కర్తవ్యం. పరమజిజ్ఞాసువైన గౌతముని ఈ ప్రపంచంలోని జరామరణాది విషయాలు కలవరపరిచాయి. ఆనాటి మతాలు, ప్రచారంలో ఉన్న సిద్ధాంతాలు, అవి అందించిన జీవన విధానాలు ఆయనకు తృప్తినివ్వలేదు. సన్యాసమే తరుణోపాయమని భావించి తన 29వ ఏట తపోదీక్షకు బయలుదేరి మితాహారంతో ధ్యానం చేసి సంబుద్ధత్వాన్ని పొంది బుద్ధుడైనాడు. ఆయన ప్రబోధించిన ఆర్య సత్యాలు, అష్టాంగ మార్గమే మనందరకు ఈనాటి వినదగు మాట. జీవిత దుఃఖాన్ని ఒక రోగంగా భావించి దానిని నిర్మాణాత్మకంగా పరిశీలించి కారణాన్ని నిర్ధారించి నివారణా మార్గాన్ని గ్రహించి నిర్దేశించిన ఒక మహావైద్యుడు గౌతమ బుద్ధుడు. ప్రపంచంలో దుఃఖమున్నదని గ్రహించటం ఆర్య సత్యాలలో ప్రథమం. ఈ దుఃఖానికి కారణమున్నదని గ్రహించటం రెండవది. ఆ కారణమే తృష్ణ అని గుర్తించటం మూడవ ఆర్యసత్యం. ఆ తృష్ణను నాశనం చేసే మార్గం అష్టాంగ మార్గమని గుర్తించి అనుసరించటమే నాలుగవ ఆర్యసత్యం. అష్టాంగ మార్గాన్ని మధ్యే మార్గమని అంటాడు గౌతమ బుద్ధుడు. దీనిలో 8 అంగాలు ఉన్నాయి. వీటిని అనుసరించటం ద్వారా వ్యక్తిగత సామాజిక వికాసం ఎలా సిద్ధిస్తాయో పరిశీలిద్దాం. గౌతముడు బోధించిన 4 ఆర్యసత్యాలను అర్థం చేసుకోవటం సమ్యక్ దృష్టి అంటారు. ఇది శాంతిదాయకం. మానవులందరికీ సౌఖ్యాన్ని చేకూర్చేది నిస్వార్థమైనది సమ్యక్ సంకల్పమని, ఇది సమాజాభివృద్ధికి ఎంతైనా అవసరమని అంటాడు. సమ్యక్ వచనము 3వ అంగం. అన్యోన్య సౌఖ్యదాయకమైన మాటలు, సత్య భాషణ అందరికీ మంచిది. అసత్యం, పరుషవాక్కు, పరస్పర నింద సమాజంలో అలజడిని సృష్టిస్తాయి. కావున సమ్యక్ వచనం అవసరం అంటాడు గౌతముడు. సంఘానికి హానికరాలైన హత్యలు, దొంగతనాలు, వ్యభిచారము మొదలైన క్రియలను వదలి సమాజాభ్యుదయానికి దోహదపడే క్రియలను ఆచరించాలి. అదే సమ్యక్ కర్మ అంటాడు. ఇది 4వ అంశం. దురాలోచనలను నశింపచేసుకుని సదాలోచనలతో గడిపి వాటినే అభివృద్ధిపరుచుకునే సాధన సమ్యక్ వ్యాయామము. ఇది 5వ అంగము. సంఘానికి హాని కలిగించే జీవన విధానాన్ని విసర్జించి మంచి పద్ధతిలో జీవితాన్ని గడపాలని ఆశించుటయే సమ్యక్ అజీవనము. ఇది 6వ అంగము. ఈ శరీరము అపవిత్ర పదార్థాలమయమని గ్రహించి దుష్ప్రభావాలను కలిగించే వస్తువులను విసర్జించటానికి చేసే ప్రయత్నమే సమ్యక్ స్మృతి. ఇది 7వ అంగము. చివరి అంగము సమ్యక్ సమాధి. 4 రకాలైన ధ్యాన గతులతో సంబుద్ధత్వాన్ని సాధించుటయే సమ్యక్ సమాధి. ఇది సాధించిన వానికి సర్వం సమానమని, భేదము భౌతికం మాత్రమేనని గ్రహిస్తాడు. కాలం వేరైనా ఈనాటి మానవుల సమస్యలు, సామాజిక స్థితిగతులు ఆనాటికన్నా భిన్నమైనవేవీ కావు. గౌతమ బుద్ధుని బోధ సార్వత్రికము, సార్వజనీనము. ఆర్య అష్టాంగ మార్గము ఈనాటి సమస్యలకు ఒక దివ్య ఔషధం అనడం అతిశయోక్తి కాదు.
0: మీరింతవరకు డాక్టర్ పి రామకృష్ణారావు గారి వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో

0: గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు మొదటి భాగం వింటారు. వివరాలందిస్తున్నవారు రెడ్డిపల్లి విస్తరణ శాస్త్రవేత్త కృషి విజ్ఞాన కేంద్రం డాక్టర్ బి చందన.
1: నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయే అంశం గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. ఇది కేవలం ఆహార ఉత్పత్తికి మాత్రమే కాకుండా గ్రామీణ జీవన విధానం, ఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి, దేశ ఆర్థిక ప్రగతికి పునాది వంటిది. భారతదేశంలో గ్రామీణ జనాభాలో పెద్ద భాగం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తోంది. రైతు ఉత్పత్తి చేసే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి ఉత్పత్తులు దేశ ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా అనేక పరిశ్రమలకు ముడి పదార్థాలను అందిస్తున్నాయి. అందువల్ల

పెద్ద భాగం ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తోంది. రైతు ఉత్పత్తి చేసే ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు వంటి ఉత్పత్తులు దేశ ప్రజల అవసరాలను తీర్చడమే కాకుండా అనేక పరిశ్రమలకు ముడి పదార్థాలను అందిస్తున్నాయి. అందువల్ల వ్యవసాయం ఒక ఉత్పత్తి రంగం మాత్రమే కాదు, అనేక ఉపాధి అవకాశాలను సృష్టించే విస్తృతమైన ఆర్థిక వ్యవస్థ. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ యువత ముందున్న ప్రధాన సవాలు ఉపాధి. విద్యను పూర్తి చేసిన తర్వాత చాలామంది యువత పట్టణ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వ్యవసాయ రంగంలో సరైన అవకాశాలు లేవనే భావనతో కొంతమంది ఈ రంగానికి దూరం అవుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి ఆధునిక వ్యవసాయం అనేక కొత్త అవకాశాలను అందిస్తున్న రంగంగా మారింది. గతంలో వ్యవసాయం అంటే కేవలం భూమిని దున్నడం, విత్తనం వేయటం, పంట కోయటం వంటి కార్యకలాపాలకే పరిమితమై ఉండేది. కానీ నేటి వ్యవసాయ శాస్త్రీయ పరిజ్ఞానం, సాంకేతికత, మార్కెట్ అవగాహన, వ్యాపార నిర్వహణ వంటి అంశాలతో అనుసంధానమై అభివృద్ధి చెందుతోంది. ఆధునిక రైతు కేవలం పంట ఉత్పత్తిదారుడు మాత్రమే కాదు, అతను ఒక వ్యవసాయ పారిశ్రామికవేత్తగా కూడా ఎదగగలడు. ప్రస్తుత కాలంలో వ్యవసాయ రంగంలో ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, నర్సరీల నిర్వహణ, మట్టి పరీక్ష సేవలు, వ్యవసాయ యంత్రాల సేవా కేంద్రాలు, డ్రోన్ ఆధారిత వ్యవసాయ సేవలు, ఆహార ప్రాసెసింగ్, వ్యవసాయ ఉత్పత్తులు మార్కెటింగ్ వంటి రంగాల్లో యువతకు మంచి అవకాశాలున్నాయి. గ్రామీణ యువత వ్యవసాయాన్ని కేవలం సాంప్రదాయ వృత్తిగా కాకుండా ఒక వ్యాపార అవకాశంగా చూడాల్సిన అవసరం ఉంది. వ్యాపార దృక్పథం అంటే కేవలం లాభం గురించి ఆలోచించడం మాత్రమే కాదు, అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించడం, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, నాణ్యతను పెంచడం, వినియోగదారుల అవసరాలను అర్థం చేసుకోవటం, మార్కెట్కు అనుగుణంగా ఉత్పత్తులను రూపొందించడం. ఉదాహరణకు, ఒక రైతు పండించిన పంటను ముడి రూపంలో విక్రయించడం ద్వారా సాధారణ ఆదాయం పొందవచ్చు. అదే ఉత్పత్తిని శుభ్రపరిచి ప్రాసెసింగ్ చేసి ఆకర్షణీయమైన ప్యాకింగ్తో మార్కెట్ చేస్తే అధిక విలువను పొందవచ్చు. ఈ విధానమే విలువ ఆధారిత వ్యవసాయం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ విధానానికి ప్రాధాన్యత పెరుగుతోంది. యువతకు వ్యవసాయ రంగంలో ఉన్న మరో ముఖ్యమైన అవకాశం సమగ్ర వ్యవసాయ విధానం. ఒకే పంటపై ఆధారపడటం వల్ల వాతావరణ మార్పులు, మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల పంటల సాగుతో పాటు పశుపోషణ, ఉద్యానవనం, మత్స్య పెంపకం, కోళ్ల పెంపకం, పట్టు పరిశ్రమ వంటి అనుబంధ రంగాలను కలిపి చేపట్టడం ద్వారా రైతు ఆదాయాన్ని స్థిరీకరించవచ్చు. భవిష్యత్ వ్యవసాయంలో జ్ఞానం మరియు సాంకేతికత కీలక పాత్ర పోషించనున్నాయి. మట్టి పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, వాతావరణ సమాచార ఆధారంగా పంటల ప్రణాళిక, నీటి పొదుపు పద్ధతులు, అధిక దిగుబడిచ్చే రకాలు, డిజిటల్ మార్కెటింగ్ వంటి అంశాలు వ్యవసాయ రంగాన్ని మరింత సమర్థవంతంగా మారుస్తున్నాయి. గ్రామీణ యువతకు ఉన్న ప్రత్యేకమైన బలం వారి స్థానిక పరిజ్ఞానం మరియు ప్రకృతి వనరులపై అవగాహన. దీనికి ఆధునిక శాస్త్రీయ పరిజ్ఞానం జోడిస్తే వారు విజయవంతమైన వ్యవసాయ వ్యాపారవేత్తలుగా ఎదగవచ్చు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలు, శిక్షణా సంస్థలు అందిస్తున్న కార్యక్రమాలను ఉపయోగించుకొని యువత తమ నైపుణ్యాలను పెంచుకోవాలి. వ్యవసాయం భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత పొందే రంగం. పెరుగుతున్న జనాభాకు ఆహారం అందించడం, పోషక భద్రతను సాధించడం, గ్రామీణ ఉపాధిని పెంచడం వంటి లక్ష్యాలను చేరుకోవడానికి యువత భాగస్వామ్యం ఎంతో అవసరం. అందువల్ల గ్రామీణ యువత వ్యవసాయాన్ని ఒక అవకాశంగా చూడాలి. శాస్త్రీయ అవగాహన, ఆధునిక సాంకేతికత, వ్యాపార దృక్పథంతో ముందుకు సాగితే వ్యవసాయం ద్వారా గౌరవప్రదమైన ఆదాయం పొందడమే కాకుండా ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి కూడా ఎదగవచ్చు. ఇప్పటి వరకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం యొక్క ప్రాధాన్యత, వ్యవసాయాన్ని ఆధునిక వ్యాపార
దృక్పథంతో చూడాల్సిన

0: అవసరం, యువతకు వ్యవసాయ రంగంలో ఉన్న విస్తృత అవకాశాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న వివిధ రంగాల గ్రామీణ యువతకు ఎలా స్థిరమైన ఉపాధి మరియు ఆదాయ అవకాశాలను అందిస్తున్నాయో వివరంగా తెలుసుకుందాం. వ్యవసాయ రంగంలో ఆదాయాన్ని పెంచుకోవడానికి సమగ్ర వ్యవసాయ విధానం ఎంతో అవసరం. కేవలం ఒక పంటపై ఆధారపడకుండా పంటల సాగుతో పాటు పశుపోషణ, కోళ్ల పెంపకం, చేపల పెంపకం, పట్టు పరిశ్రమ, గొర్రెలు మేకల పెంపకం వంటి అనుబంధ రంగాలను చేపట్టడం ద్వారా రైతుల ఆదాయం వనరులను విస్తరించుకోవచ్చు. ఈ విధానం చిన్న మరియు సన్నకారు రైతులకు ముఖ్యంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం పాడి పరిశ్రమ నిరంతర ఆదాయాన్ని అందించే రంగం గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత ప్రాచీనమైన మరియు విశ్వసనీయమైన వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ ఒకటి. పాలు మరియు పాల ఉత్పత్తులకు సంవత్సరం పొడవునా మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. అందువల్ల పాడి పరిశ్రమ గ్రామీణ యువతకు స్థిరమైన ఆదాయాన్ని అందించే మంచి అవకాశంగా నిలుస్తోంది. ఆధునిక పాడి పరిశ్రమలో కేవలం పాలను ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా పాల ఆధారిత విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి కూడా ప్రాధాన్యత పెరుగుతోంది. పెరుగు, నెయ్యి, పన్నీరు, వెన్న, ఐస్ క్రీమ్ వంటి ఉత్పత్తులను తయారు చేసి మార్కెట్ చేయడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. పాడి పశువుల ఎంపిక, సమతుల్య దాన నిర్వహణ, పరిశుభ్రమైన నివాస వసతి, వ్యాధి నియంత్రణ, శాస్త్రీయ పునరుత్పత్తి పద్ధతులు వంటి అంశాలు పాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. యువత ఈ అంశాలపై శిక్షణ పొందితే పాడి పరిశ్రమను ఒక చిన్న వ్యాపార యూనిట్గా అభివృద్ధి చేసుకోవచ్చు. అంతేకాకుండా పశువుల ఎరువు ద్వారా సేంద్రీయ ఎరువులను తయారు చేయడం, బయోగ్యాస్ ఉత్పత్తి వంటి కార్యకలాపాలు కూడా అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. ఈ విధంగా పాడి పరిశ్రమ వ్యవసాయంతో అనుసంధానమై ఒక సమగ్ర ఆదాయ వ్యవస్థగా పనిచేస్తుంది. తదుపరి కోళ్ల పెంపకం. తక్కువ కాలంలో ఆదాయ అవకాశం ఎలా చేయాలో గురించి తెలుసుకుందాం. గ్రామీణ యువతకు త్వరగా ఆదాయం పొందే అవకాశాలను అందించే రంగంలో కోళ్ల పెంపకం ముఖ్యమైనది. పెరుగుతున్న జనాభా, ప్రోటీన్ అవసరాల పెరుగుదల కారణంగా గుడ్లు మరియు కోడి మాంసానికి మార్కెట్లో నిరంతర డిమాండ్ ఉంది. కోళ్ల పెంపకంలో బ్రాయిలర్ కోళ్ల పెంపకం మాంస ఉత్పత్తికి, లేయర్ కోళ్ల పెంపకం గుడ్ల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా దేశీ కోళ్ల పెంపకానికి కూడా ప్రస్తుతం మంచి మార్కెట్ అవకాశాలు ఉన్నాయి.
1: మీరింతవరకు సేద్యపు సిద్ధులు కార్యక్రమంలో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాలు విన్నారు. వివరాలు అందించిన వారు డాక్టర్ బి చందన, విస్తరణ శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారం.
2: 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. తీర ప్రాంత వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం పెంపుకు కృత్రిమ మేధ ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయం దేశభక్తి ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఈ నెలాఖరు కల్లా కృష్ణా జలాలు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. తీర ప్రాంతాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకువెళ్లవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిన్న జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సూర్యలంక నుంచి చీరాల వరకు ఉన్న 15 కిలోమీటర్ల దూరాన్ని ప్రత్యేక కారిడార్గా ప్రకటిస్తామని చెప్పారు. చీరాల సూర్యలంక బీచ్లను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. అన్నీ అనుకూలిస్తే చీరాల సమీపంలో ఒక చిన్న ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటికే సూర్యలంక తీరంలో స్వదేశీ దర్శన్ కింద పనులు జరుగుతున్నాయని కేంద్రం నుంచి మరిన్ని నిధుల

0: సాధనకు కృషి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు కృత్రిమ మేధను వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అరవింద్ సుబ్రహ్మణ్యంతో పాటు పలువురు ఉన్నతాధికారులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లడంపై ముఖ్యమంత్రి చర్చించారు. జీఎస్టీ ఎక్సైజ్ శాఖల్లో చేపట్టాల్సిన సంస్కరణలపై రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో చర్చించారు. కృత్రిమ మేధ ప్రక్రియతో వ్యాపారాలకు ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. భారీ భవనాలు, కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన అనుమతుల దరఖాస్తు దశలోనే నిర్మాణ సామాగ్రి అవసరాలను, దానికి అనుగుణంగా పన్నుల అంచనాల వివరాలను నమోదు చేయాలని అన్నారు. ఈ డేటాతో పాటు మీసేవ, ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి వివరాలను సైతం సమీకృతం చేస్తే పరిపాలనలో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి చెప్పారు. నిత్యావసర సరుకుల ధరల స్థిరీకరణే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాకినాడలోని సూపర్ బజార్లలో ప్రత్యేక బియ్యం కౌంటర్లను ఆయన నిన్న స్థానిక శాసనసభ్యులతో కలిసి ప్రారంభించారు. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో మార్కెట్లో బియ్యం ధరలు పెరిగాయని, వీటిని నియంత్రించడంలో భాగంగా ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారిగా కాకినాడ జిల్లాలో రేషన్ కార్డుదారులకు 10% నూకలతో కూడిన నాణ్యమైన స్టీమ్ రైస్ పంపిణీని రానున్న 2 నెలల్లో చేపడతామని మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో చౌకధరల దుకాణాలను మీ మార్చులుగా మారుస్తున్నామని, వీటిలో 64 రకాల నాణ్యమైన సరుకులు విక్రయిస్తారని ఆయన తెలిపారు. రేషన్ కార్డు లేని కుటుంబాలకు కూడా ఆధార్ ద్వారా తక్కువ ధరకే బియ్యం అందించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద సేవలు అందిస్తున్న 721 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు 162.72 కోట్ల రూపాయలను విడుదల చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టుతో కుదిరిన ఒప్పందం మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఈ ఏప్రిల్ నుంచి ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిల చెల్లింపులు జరుగుతున్నాయని నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు బిల్ డిస్కౌంటింగ్ సిస్టమ్ ద్వారా 1108 కోట్ల రూపాయలు ప్రైవేటు ఆసుపత్రుల ఖాతాలకు జమ అయ్యాయని, ఇవి కాకుండా ప్రభుత్వం ద్వారా మరో 396.40 కోట్ల రూపాయలు ఆసుపత్రులకు అదనంగా విడుదల చేసిందని ఆ ప్రకటనలో వివరించారు. ఈ రెండు పద్ధతుల్లో కలిపి ఇప్పటి వరకు మొత్తం 1504.88 కోట్ల రూపాయల వరకు ప్రైవేటు ఆసుపత్రులకు చెల్లించినట్లు మంత్రి వివరించారు. ఈ నెల 13వ తేదీన హైదరాబాదులోని జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీరింగ్ ఇన్ చీఫ్లు పాల్గొనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నీటి అవసరాలు, శ్రీశైలం, నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న నీటి కేటాయింపులపై కమిటీ చర్చించనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. జాతీయ గేయం వందేమాతరానికి చట్టబద్ధ రక్షణ కల్పించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో నిన్న స్పందించారు. వందేమాతర గేయానికి జాతీయ గీతం జనగణమణకు ఉన్న గుర్తింపు దక్కిందని, పార్లమెంటు చేసిన ఈ చట్ట సవరణను ఆహ్వానిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో ఈ గేయం ఎంతో స్ఫూర్తినిచ్చిందని, భవిష్యత్తులోనూ తరతరాలకు స్ఫూర్తినిస్తూ ఉండాలని ఆకాంక్షించారు. వందేమాతరం గేయానికి చట్టబద్ధత కల్పించినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెలాఖరు కల్లా వెలిగొండ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ప్రాజెక్టులో మిగిలిన పనుల పురోగతిపై ఆయన నిన్న విజయవాడ క్యాంపు కార్యాలయంలో అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించి నిర్ణీత గడువులోగా అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని వివిధ పనులు 90 నుంచి 99% వరకు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. వెలిగొండ టన్నెల్లో ఉన్న టీబీఎం మిషన్ను ఇప్పటికే 70% వరకు తొలగించామని, నీటి మళ్లింపుకు అవసరమైన పనులు మరో 10 రోజుల్లో పూర్తవుతాయని మంత్రి తెలిపారు. మరికొందరు నిర్వాసితుల కుటుంబాలకు త్వరలో 900 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నట్లు మంత్రి రామానాయుడు వివరిస్తూ,
1: వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితుల జిల్లాకు 3 దశాబ్దాల కళ ఆ కళను నెరవేర్చాలనే ఉద్దేశంతో 2026 ఆగస్టు గల్లా పూర్తి చేయాలని ఆ వెలుగొండకు ఆ కృష్ణా జలాలను తీసుకొచ్చేటువంటి విధంగా ఈ నెలలోనే ప్రారంభించే

0: విధంగా అధికారులు ఏజెన్సీలతో కూడా సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ కృష్ణా జలాలు టన్నెల్కి వచ్చేటువంటి అప్రోచ్ ఛానల్ కూడా క్లియర్ చేయడం జరిగింది. టీబీఎం అవాంతరాల అడ్డంకులన్నిటి కూడా తొలగించి 70% వరకు క్లియర్ చేశాం.
1: తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 15న 1 కోటి మందికి పైగా లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్నట్లు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి చెప్పారు. ఆయన నిన్న హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని సంగారెడ్డిలో ప్రారంభిస్తారని, అదే రోజు రాష్ట్రంలోని మిగిలిన 32 జిల్లాల్లోనూ ఏకకాలంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా తెలంగాణలోని 3,42,00,000 మంది అర్హులైన లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారని మంత్రి తెలిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి నెలకు 6 కిలోలు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రభుత్వం అందించనుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున జరిగే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సంబంధిత అన్ని విభాగాలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
2: ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కొన్ని మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలోనూ రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీర ప్రాంత వనరుల సద్వినియోగం ద్వారా రాష్ట్రాభివృద్ధి వేగవంతమవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జీఎస్టీ ఆదాయం పెంపునకు కృత్రిమ మేధ ఆధారిత ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. వందే మాతరం గేయం దేశభక్తి ఐక్యతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ఈ నెలాఖరు కల్లా కృష్ణా జలాలు తరలిస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసార వివరాలు. ఈరోజు ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచన ఆలోచనం రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, అనంతరం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం, వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఇక 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ, రచన కెవి సత్యనారాయణ. ఇక 8:35 నుండి హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాలు వింటారు. 9:30 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రాయోజిత కార్యక్రమం. ఇక 9:45 చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం వింటారు. 10:00 నుండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. నేటి సాయంత్ర ప్రసారాలలో సాయంత్రం 5:00 లేపాక్షి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల

కార్యక్రమంలో పద్మరాగాలు 13వ సంచిక. 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి అర్మిడా ఫెర్నాండెస్ తల్లిపాల నిధి సేవలలో విశిష్ట కృషి, వారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక. అనంతరం పిఎన్డి యాక్ట్. ఈ యాక్టులో డాక్టర్ పాత్ర, డాక్టర్ బి రేణుకా గారితో పరిచయం వింటారు. ఇక సాయంత్రం 6 గంటలకు లలిత గీతం, 6:30కు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం వింటారు. రాత్రి 7:15కు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. కార్యక్రమంలో ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు మరియు వాటి నివారణ చర్యలు, ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. ఇక రాత్రి 7:45కు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు. 8:00కు అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. రాత్రి 8:15కు పార్లమెంట్లో ఈ వారం, దిస్ వీక్ ఇన్ పార్లమెంట్, ఢిల్లీ కేంద్ర సమర్పణ. ఇక రాత్రి 8:45కు జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు. రాత్రి 9:16కు స్పాట్లైట్, 9:30కు చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం, 10:00కు జాతీయ సంగీత కార్యక్రమం. ఇవి ఈ పూట ఉదయం నుండి రాత్రి వరకు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

0: కావాలి. అంధకార మలమినప్పుడు వెలుతురు కై వెదక.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక లలిత గీతం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.

0: విశేషాలు కావస్తోంది. మరి కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 మంది పిహెచ్డి స్కాలర్లతో సహా మొత్తం 3000 మందికి పైగా పట్టభద్రులు లేని విద్యార్థులను ఆయన ఉద్దేశించి ప్రసంగిస్తారు. పరిశోధన, నూతన ఆవిష్కరణ రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని ప్రధానమంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఐఐటి విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య ఉండేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని చెప్పారు. ఢిల్లీలో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్స్ గోల్డ్ మెడల్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్,

0: శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ 10 గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని తెలియజేశారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారని, ఇది కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో సంస్థ సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుస్తుందని బెనర్జీ పేర్కొన్నారు.
1: In this convocation, 587 PhD, record PhD numbers. Convocation mein humari nayi jo super computer hai, Param Pragya, AI-based super computer, 250 petaflops, one of the most powerful super computers in an academic environment, supported by the National Supercomputing Mission, is going to be launched by our Prime Minister.
0: దేశవ్యాప్తంగా ఉన్న 18 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీలతో అవగాహన ఒప్పందాలపై సంతకం చేయడం ద్వారా ఐఐటి ఢిల్లీ జాతీయ విద్యా పరిశోధన సహకార నెట్వర్క్ను ప్రారంభించిందని, దీనివల్ల అకాడమిక్ ఎక్స్చేంజ్, సంయుక్త పరిశోధనలకు అవకాశాలు మెరుగుతాయని ఐఐటి డైరెక్టర్ తెలియజేశారు. అదనంగా 30 దేశాల నుంచి మొత్తం 88 అంతర్జాతీయ ఒప్పందాలు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో పరిశోధనలకు మార్గం సుగమం చేస్తున్నాయని కూడా రంగన్ బెనర్జీ చెప్పారు. భారత్ కేవలం 3 సంవత్సరాల్లోపే 1000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ సాధించి ప్రణాళికాబద్ధమైన కాలం కంటే చాలా ముందే ప్రగతిని ప్రదర్శించిందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి ఆయన ఈ మాట్లాడారు. బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా వర్తరించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. ఆవిర్భావ సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ అభివృద్ధి తదుపరి దశ రూపుదిద్దుకుంటోందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. మన దేశంలో సాంకేతిక ప్రగతి గురించి ప్రస్తావిస్తూ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అనే 4 వర్టికల్స్ ద్వారా క్వాంటమ్ టెక్నాలజీపై పెట్టుబడులు పెడుతున్న ఎంపిక చేసిన దేశాల జాబితాలో మన దేశానికి సముచిత స్థానం లభించిందని వెల్లడించారు. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్ట్రకు చెందిన స్టేట్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఫెడరేషన్లు, జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో ఎన్యూసీఎఫ్టీసీ, నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదురుతుంది. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తుంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా బీఎస్ఐ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో సమావేశానికి హాజరవుతారు. పట్టణ సహకార బ్యాంకుల సైబర్ భద్రతను బలోపేతం చేసేందుకు ఆయన ఒక సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ను కూడా ప్రారంభిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్కు సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ స్పష్టం చేశారు. లోక్సభలో నిన్న లిఖితపూర్వక సమాధానంలో డాక్టర్ జయశంకర్ పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాద విధానాన్ని భారత్కు వ్యతిరేకంగా ప్రభుత్వ విధానంగా ఉపయోగించే పద్ధతిని కొనసాగిస్తోందని అన్నారు. పుల్వామా ఉగ్రవాది దాడి తర్వాత పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్యత కలిగిన దేశం ఎంఎఫ్ఎన్ హోదాను భారత్ ఉపసంహరించుకుందని, పాకిస్తాన్ నుంచి ఉత్పత్తి అయినా లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన అన్ని వస్తువులపైనా కస్టమ్స్ డ్యూటీని 200% పెంచిందని మంత్రి చెప్పారు. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, అటారీ చెక్పోస్టు మూసివేయడం, వీసాలను పరిమితం చేయడం, రాయబార కార్యాలయాల్లో దౌత్యపరమైన అధికారుల సంఖ్యను తగ్గించడం వంటి అనేక చర్యలను కూడా మన దేశం తీసుకుందని డాక్టర్ జయశంకర్ తెలియజేశారు. ప్రతిపాదిత విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై అమెరికా చట్టసభ సభ్యుడు ఒకరు ప్రస్తావించిన అభ్యంతరాలను మన దేశం తిరస్కరించింది. దీనికి సంబంధించి భారత పార్లమెంట్ నిర్ణయాలు తీసుకుంటుందని, శాసనపరమైన విషయాలు మన అంతర్గత విషయాలని దేశం స్పష్టం చేసింది.

0: ది న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఈ విషయం తెలియజేశారు. విదేశీ నిధులకు సంబంధించి నియంత్రణ విధించే దేశాలు అమెరికాతో సహా అనేక దేశాలున్నాయని రణధీర్ జైస్వాల్ అన్నారు.
1: While we are coordinated with Ministry of Shipping and local authorities in West Asia in the Gulf region, we continue to call for safe and unimpeded navigation and free flow of commerce through international waterways. We also call upon all parties to refrain from targeting civilian infrastructure and civilians, especially commercial vessels and seafarers.
0: Ranveer Jaiswal, Bharatiya naukalu, navikula bhadrata, rakshana vishayamlo భారత్ దానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా చెప్పారు. గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ రాయబార కార్యాలయాలని షిప్పింగ్ మంత్రిత్వ శాఖతో సముద్ర అధికార యంత్రాంగంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని కూడా ఆయన తెలియజేశారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభించిన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 30,800 ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,481 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 400,000 మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ శ్రీలంక దేశాలు విద్యుత్ రంగంలో ద్వైపాక్షిక సహకారంపైన నిన్న ఢిల్లీలో సమావేశం నిర్వహించాయి. మన దేశ ప్రతినిధి బృందానికి కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ నేతృత్వం వహించగా, శ్రీలంక ప్రతినిధి బృందానికి ఆ దేశ రేవులు, పౌర విమానయాన, ఇంధన శాఖ మంత్రి అనురా కరుణతిలకే నాయకత్వం వహించారు. ప్రతిపాదిత భారత్ శ్రీలంక HVDC ఇంటర్ కనెక్షన్ సోలార్ పవర్ ప్రాజెక్టుతో సహా వివిధ ద్వైపాక్షిక కార్యక్రమాల పురోగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈరోజు కూడా వర్షం హెచ్చరిక కొనసాగుతోంది. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షానికి సంబంధించిన హెచ్చరికలు కొనసాగుతున్నాయి. కాసర్గోడ్, కన్నూర్, వయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలపుళ పతనంతిట్ట జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అస్సాంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే ఉంది. ఇంతవరకు వరదలు, వర్షాల వల్ల మరణించిన వారి సంఖ్య 98కి చేరుకుంది. వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13కి తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000కు చేరుకుంది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రకారం తాజాగా చరోడియా జిల్లాలో ఒక మరణం నమోదైనట్లు తెలుస్తోంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ IIT ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఈరోజు ప్రసంగిస్తారు. ఫిన్టెక్ రంగం మన ఆర్థిక పరివర్తనకు చోదక శక్తిగా ఆవిర్భవించిందని శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది ఎస్ సంధ్య. నేటి కార్యక్రమంలోని అంశాలు: సమాచార వేదిక, ఆలోచనాలోచనం, రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, అనంతరం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం, వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక. కార్యక్రమంలో ముందుగా

0: సమాచార వేదిక వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన వార్తల సమాహారం. ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా అంతటా కమిటీల ఆధ్వర్యంలో రైతన్నా మీకోసం కార్యక్రమం ప్రారంభమైంది. జేడీఏ సాలరెడ్డి అనంతపురం, కళ్యాణదుర్గం, రాయదుర్గం వ్యవసాయ సబ్ డివిజన్లలో హాజరుకాగా ఏడీఏలు, ఏవోలంతా వారి డివిజన్లు మండలాల్లో పాల్గొన్నారు. శుక్రవారం 326 రైతు సేవా కేంద్రాల పరిధిలోని గ్రామాల్లోనూ అన్నదాతల ఇళ్లకు వెళ్లారు. అనంతరం పొలాలను సందర్శించారు. ప్రతి రైతు సేవా కేంద్రం వద్ద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ నెలలో వర్షాలు వస్తే చిరుధాన్యాలు సాగు చేసుకోవాలని హాలికులకు సూచించారు. పొటాషియం నైట్రేట్ 5 గ్రాములు, 3 గ్రాములు బోరాన్ కలిపి లీటర్ నీటితో ఎకరాకు 200 లీటర్ల చొప్పున పంటలకు పిచికారీ చేసుకుంటే పంటలను బతికించుకోవచ్చన్నారు. 60 నుండి 70 రోజుల్లో చేతికొచ్చే స్వల్పకాలిక పంటలు సాగు చేసుకుంటే పెట్టుబడి ఖర్చులు తగ్గి రైతుకు ఆదాయం వస్తుందని జేడీఏ సాలరెడ్డి వివరించారు. యువత నైపుణ్యాలపై జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ ప్రదర్శనలు జరగనున్నాయని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో భారత నైపుణ్యత పోటీలు 2026-27 ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 63 రకాల నైపుణ్యాలపై దశల వారీగా పోటీలు ఉంటాయని వెల్లడించారు. జిల్లాలో నెగ్గిన వారిని రాష్ట్ర స్థాయికి, ఇక్కడి విజేతలను జాతీయ స్థాయికి పంపిస్తామని చెప్పారు. యువతలో దాగిన నైపుణ్యాలను వెలికి తీసేందుకు ఈ పోటీలు జరుగుతాయని వివరించారు. ఆసక్తి కలిగిన యువత SDH పోర్టల్లో వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు. ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలలు, నైపుణ్య శిక్షణ సంస్థల్లో తర్ఫీదు పొందుతున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి DESO పల్లవి, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రతాప్ రెడ్డి, ఉపాధి జిల్లా మేనేజర్ సూర్యనారాయణ పాల్గొన్నారు. కస్టమైజ్డ్ మై స్టాంప్తో జిల్లా పర్యాటక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతో పాటు అనంతకు ప్రత్యేక గుర్తింపు కోసం కస్టమైజ్డ్ మై స్టాంప్ను తీసుకొస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో అనంత డివిజన్ తపాలా శాఖ SP అమర్నాథ్, అదనపు SP ఉమామహేశ్వర్, BDME రామ్మోహన్ రెడ్డితో కలిసి ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల గుర్తింపు కోసం ప్రత్యేక స్టాంపులను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 12 ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలను ఎంపిక చేశామన్నారు. ఆధ్యాత్మిక, చారిత్రాత్మక, సాంస్కృతిక, పర్యాటక వైభవాన్ని దేశవ్యాప్తంగా ప్రజలకు పరిచయం చేసేందుకే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ వివరించారు. సమాచార వేదిక వింటున్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల, గజ్జా బొబ్బలా, నడుగులో తామరా,
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ప్రకటనలు విన్నారు. సమాచార వేదిక వింటున్నారు. ఆషాఢమాసం శుక్రవారం పురస్కరించుకుని సాయినగర్ 4వ క్రాస్ అమ్మవారి కట్ట కనకదుర్గాదేవి, దేవాంగ చౌడేశ్వరీదేవి, చెరువుకట్టపై నిమిషాంబదేవి, తపోవనంలోని వేదగాయత్రీదేవి,

0: చిన్మయ జగదీశ్వరాలయంలోని ప్రసన్న పార్వతి, బుడ్డప్పనగర్ కనకదుర్గాదేవి తదితర అమ్మవారి ఆలయాల్లో అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చారు. స్థానిక అశోక్ నగర్లోని అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ లక్ష్మీ కుబేరవ్రతం శాస్త్రోక్తంగా జరిగింది. లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శుక్రవారం కావడంతో వ్రతం చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేనేత సంపద రంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలనే ధరించాలని డిఆర్ఓ మాలోల పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయం తర్వాత చేనేత రంగమే అతిపెద్దదన్నారు. చేనేత కార్మికులకు జీవనోపాధి కల్పనకు తగిన సహకారం అందించాలని కోరారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో ప్రదర్శన, రెవెన్యూ భవన్లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్న 735 మంది చేనేత లబ్ధిదారులకు రుణాల మెగా చెక్కును అందజేశారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన వార్తల సమాహారం సమాచార వేదిక విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ప్రకటనలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆలోచన ఆలోచనం. రచన డాక్టర్ B ధన్వంతరి ఆచార్య.
3: ఆలోచనాలోచనం లోచూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ B ధన్వంతరి ఆచార్య గారు.
4: ఒక మహత్కార్యాన్ని సాధించాలంటే ఎన్నో సమస్యలు, అడ్డంకులు, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. స్వాతంత్ర సముపార్జనలో తను నమ్మిన సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని కార్యసిద్ధిని పొందిన మహాత్మాగాంధీ ఒక చరిత్ర పురుషుడైతే, అనేక కష్టాలను ఎదుర్కొని పవిత్ర గంగను దివి నుంచి భూగి దింపిన భగీరథుడు మనకొక పురాణ పురుషుడుగా మిగిలిపోయాడు. అష్టకష్టాలు పడి అవసరమైతే మరో జన్మైతేనా సరే తన పంతం నెగ్గించుకోవాలి అనుకునేవారు మనకి చరిత్రలో కూడా దొరుకుతారు. అలాంటి అంబ ఉపాఖ్యానాన్ని ఇప్పుడు మనం ఒకసారి చెప్పుకుందాం. కాశీరాజు లావణ్యవతులైన తన ముగ్గురు కుమార్తెలకు వివాహం చేయాలని స్వయంవరం ప్రకటించాడు. అది తెలిసిన భీష్ముడు ముగ్గురు కన్యలను వీరశుల్కంగా తీసుకుని తన తమ్ముడైన విచిత్ర వీరునికిచ్చి వివాహం చేయాలి అని సంకల్పించి స్వయంవరానికి వెళ్ళి అక్కడ రాజకుమారులందరినీ జయించి నగరానికి తీసుకొచ్చాడు. అంబ, అంబిక, అంబాలిక అనే ముగ్గురులో పెద్దదైన అంబ ధైర్యంగా భీష్ముడి దగ్గరకు వచ్చి తాను ఇదివరకే సాళ్వరాజును ప్రేమించినట్లు, వివాహం కూడా నిశ్చయించినట్లు తనను సాళ్వరాజు వద్దకు పంపించమని అడిగింది. తన తొందరపాటుకు నొచ్చుకుని భీష్ముడు వెంటనే అంబను సాళ్వరాజు దగ్గరకు పంపించాడు. కానీ సాళ్వరాజు అంబను ఇతరుల సొత్తుగా భావించి నిరాకరించాడు. దుఃఖితురాలైన అంబ భీష్ముడి వద్దకు తిరిగి వచ్చి పోనీ నువ్వే పెళ్లి చేసుకోమని కోరింది. భీష్ముడు తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞను తెలియజేసి నిస్సహాయతను తెలియజేశాడు. తన తొందరపాటు క్షమించమని అర్థించాడు. అంబ క్షమించకపోగా భీష్ముడిపై పగపించుకుంది. అంతే, భీష్ముని గురువైన పరశురాముని దగ్గరకు చేరి తన్ను పరిచయం చేసుకుంది. ఆ బాధను విన్న పరశురాముడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి అమ్మను స్వీకరించమని అడిగాడు. అతను బ్రహ్మచర్యం గుర్తు చేశాడు. అవసరమైతే గురువుతో యుద్ధానికైనా సిద్ధం అన్నాడు. క్రుద్ధులైన పరశురాముడు భీష్మునితో యుద్ధానికి సన్నద్ధమయ్యాడు. తన తప్పు లేదని, స్వయంవర సమయంలో అంబ తాను సాళ్వరాజు సొత్తునని చెప్పి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు అన్నాడు భీష్ముడు. ఏదైనా గురుశిష్యులిద్దరూ ఘోరంగా 22 రోజుల పాటు యుద్ధం జరిపించారు. అయినా భీష్ముడిని ఏమీ చేయలేని పరశురాముడు తన నిస్సహాయతను అంబకు తెలియజేశాడు. అంబ క్రుద్ధురాలై ఘోర తపస్సుతో ఈశ్వరుణ్ణి ప్రత్యక్షం చేసుకుని భీష్ముడిని చంపే శక్తి ఇవ్వమని కోరింది. ఈశ్వరుడు

0: ప్రత్యక్షమై ద్రుపదపుత్రిగా జన్మించి తర్వాత పురుషుడిగా మారి శిఖండి నామధేయంతో భీష్ముని చంపు అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. వెంటనే తన పగం తీర్చుకోవడం కోసం శరీర త్యాగం చేసింది అంబ. ద్రుపదపుత్రిగా జన్మించింది. సంతానం లేని ద్రుపదరాజు తపస్సుకు మెచ్చి నీకు ఒక స్త్రీ పురుషుని సంతానంగా ప్రసాదిస్తున్నాను అని అంతర్ధానమయ్యాడు శివుడు. ద్రుపదరాజు దంపతులకు అంబ ఈ జన్మలో కుమార్తెగా జన్మించింది. యుక్త వయసు రాగానే మగవేషంలో ఉన్న కుమార్తెకు మరో రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ద్రుపదుడు మోసం తెలుసుకున్న పెళ్లి కుమార్తె తండ్రి యుద్ధానికి సిద్ధమయ్యాడు. తన కారణంగా పెద్ద హింస జరగబోతోందని శిఖండి ఇల్లు వదిలి అరణ్యాలకు వెళ్లి తపస్సు చేయ సంకల్పించాడు. ఆ అరణ్యంలో స్థూణుడు అనే యక్షుని కారణంగా అతన్ని మెప్పించి అతని పురుషత్వాన్ని తాత్కాలికంగా స్వీకరించి తన స్త్రీ రూపాన్ని అతనికి ఇచ్చాడు. అప్పుడు పురుషుడుగా తన్ను ప్రకటించుకుంటూ ఇంటికి తిరిగి వచ్చి జరిగిన విషయం తండ్రికి తెలియజేశాడు. తండ్రి ద్రుపదుడు చాలా సంతోషించి తన కోడల్ని రప్పించి వియంకుణ్ణి ఒప్పించి సమస్య పరిష్కరించాడు. శిఖండి ద్రోణాచార్యుని వద్ద విద్యనభ్యసించి భీష్ముడితో యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నాడు. మొదట స్త్రీగా జన్మించి పురుషుడుగా మారిన వారితో యుద్ధం చేయకపోవటం అనే నియమం వల్ల భారత యుద్ధంలో అస్త్ర సన్యాసం చేశాడు భీష్ముడు. అదే అతని మరణానికి కారణభూతమైంది. అంబ శిఖండి జన్మ ద్వారా తన పగను సాధించుకుంది. కేవలం పగ సాధించుకోవడం కోసమే ఇన్ని కష్టాలు పడే కంటే భగవత్ సాక్షాత్కారానికో మరో మంచి పనుకో పాటుపడితే సామాజిక సంక్షేమం జరిగేది. కాబట్టి శిఖండి చరిత్ర వల్ల తెలుసుకోవాల్సింది ఏమిటంటే, అహంకార మూర్ఖత వల్ల భీష్ముడు వంటి మహాయోధుణ్ణి నిర్వీర్యం చేయడానికి, ఒక మంచి వ్యవస్థని పతనం చేయడానికి అలాంటి వ్యక్తులు ఉపయోగిస్తారు తప్ప, సర్వతోభద్రమైన సమాజ నిర్మాణానికి అహంకార మూర్ఖత్వం కలిగిన వ్యక్తులు గొడ్డలు పెట్టు లాంటి వారు అనే నగ్న సత్యాన్ని మనం గుర్తించాలి.
1: లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం మీరింతవరకు విన్నారు. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
2: మీరింతవరకు ఆలోచనాలోచనం విన్నారు. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.

0: శ్రోతలకు నమస్కారం. మన ప్రపంచం సంచిక కార్యక్రమానికి స్వాగతం.
1: నక్సలిజం విముక్త భారత్ ఒక వ్యూహాత్మక మలుపు. నక్సలిజం విముక్త భారత్ ఒక వ్యూహాత్మక మలుపు. ఈ అంశం గురించి తెలుసుకుందాం. నక్సల్ విముక్త భారత్ లేదా నక్సలిజం రహిత భారతదేశం దృక్కోణం భద్రత లక్ష్యాన్ని మించిందనడంలో సందేహం లేదు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలలో పరిపాలన పునరుద్ధరణ, ప్రగతి విస్తరణ, ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణపై కేంద్ర ప్రభుత్వ నిబద్ధతకు ఇదొక నిదర్శనం. దేశ అంతర్గత భద్రతను దశాబ్దాలుగా తీవ్రస్థాయిలో సవాలు చేసిన అంశాల్లో నక్సలిజం కూడా ఒకటి. అభివృద్ధికి అవరోధాలు, భద్రత సిబ్బంది లక్ష్యంగా దాడులు, సామాజిక ఆర్థిక బలహీనతలను సొమ్ము చేసుకోవడం తదితర చర్యలతో తూర్పు మధ్య భారత్లోని అనేక ప్రాంతాల్లో నక్సలిజం తన ప్రాబల్యాన్ని ప్రదర్శించింది. అయితే ఈ పరిస్థితుల్లో ఇటీవల కీలక మార్పులు వచ్చాయి. నిరంతర భద్రత చర్యలు, కేంద్ర రాష్ట్రాల మధ్య బలమైన సమన్వయం, కేంద్రీకృత ప్రగతి కార్యక్రమాలు వ్యూహాత్మక సారథ్యంతో నక్సలిజం ముప్పు నిర్మూలనలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మరో మాటలో భారతదేశం గణనీయ పురోగతి సాధించింది అని తెలియజేసింది. దేశానికి బెడదగా పరిణమించిన నక్సలిజం సమస్యకు బలప్రయోగం ఒక్కటే పరిష్కారం కాదనే వివేచనను ఈ పరిణామం ప్రతిబింబిస్తోంది. పరిపాలన, మౌలిక సదుపాయాలు, సంక్షేమ ఫలితాల

0: ప్రధానంతో భద్రతా కార్యాచరణను సంధానిస్తూ అన్ని ప్రభుత్వ విభాగాల ద్వారా అనుసరించిన ఏకోన్ముఖ విధానం ఇందుకు దోహదం చేసింది. రాజ్యాంగం ప్రకారం శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోని అంశం కాబట్టి నక్సలిజం వ్యతిరేక కార్యకలాపాలను ఆయా పోలీస్ బలగాలు ముందుండి నడిపించడం సరైనదే. అయితే ఈ ప్రస్థానంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వ్యూహ సమన్వయకర్తగానే కాకుండా బలప్రయోగాన్ని ద్విగుణీకృతం చేసే శక్తిగా కీలక పాత్ర పోషించింది. కార్యాచరణ పరంగా ఈ పోరుకు రాష్ట్రాలే సారథ్యం వహించినప్పటికీ వ్యూహాత్మకంగా నిర్మాణాత్మకంగా సూత్రధారి కేంద్ర హోంమంత్రిత్వ శాఖేనన్నది తిరుగులేని వాస్తవం. ఈ వ్యాసాన్ని మనకు అందిస్తున్నవారు మణిపూర్ ప్రభుత్వ భద్రత సలహాదారు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కుల్దీప్ సింగ్. ఈ మేరకు సమాధాన్ వివేచనాత్మక సారథ్యం, దూకుడైన వ్యూహం, నవ్యోత్తేజం, కార్యాచరణాత్మక నిఘా, డాష్బోర్డింగ్, సాంకేతిక పరిజ్ఞాన సద్వినియోగం, కార్యాచరణ ప్రణాళిక, నిధుల నిరోధం పేరిట నక్సలిజంపై ఉక్కుపాదం మోపే బహుముఖ వ్యూహాన్ని హోంశాఖ రచించింది. తదనుగుణంగా 2026 March 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తుదముట్టిస్తామని ధీమాగా ప్రకటించింది. ఈ వ్యూహం ప్రకారం మెరుగైన నిఘా, వ్యూహాత్మక సైనిక శిబిరాల ఏర్పాటు, ఎర్ర స్థావరాల్లో ముమ్మర అభివృద్ధి కార్యకలాపాల ద్వారా సిపిఐ మావోయిస్టు నాయకత్వాన్ని పూర్తిగా నిర్మూలిస్తూ వృద్ధి స్థావరాలుగా వాటిని తీర్చిదిద్దడంపై దృష్టి సారించింది. మలుపు తిప్పిన కీలక వ్యూహాలు, ఎత్తుగడలు 2014 నుంచి 2026 వరకు నాయకత్వం విధాన మార్పులు. వామపక్ష తీవ్రవాద ఉద్యమానికి సైద్ధాంతిక ఆర్థిక రవాణా మద్దతును సంపూర్ణంగా భగ్నం చేయడమే లక్ష్యంగా ఉక్కుపాదం మోపే విధానాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని సంబంధిత విభాగం అనుసరించింది. ఈ మేరకు జాతీయ విధానం కార్యాచరణ ప్రణాళిక 2015 ప్రతిస్పందనాత్మక చర్యల కన్నా క్రియాశీల కార్యకలాపాలకు ప్రాధాన్యమిచ్చింది. దీని ప్రకారం ఒకవైపు నక్సలైట్ల ఏరివేతలో పసిగట్టు, గురిపెట్టు, పరిమార్చు పద్ధతిని పాటిస్తూ మరోవైపు ప్రగతి ప్రాముఖ్యతో అభివృద్ధి, భద్రత, సమన్వయం అనే త్రిసూత్ర మార్గంలో పయనించింది. నక్సలైట్ల కార్యకలాపాలను అష్టదిగ్బంధం చేసే ఈ పటిష్ట వ్యూహం వల్ల 2014 నాటికి 126 జిల్లాలో విస్తరించిన వామపక్ష తీవ్రవాదం 2025 కల్లా భౌగోళికంగా 11 జిల్లాల స్థాయికి పతనం కాగా అత్యధిక ప్రభావిత జిల్లాల సంఖ్య 36 నుంచి 6కు తగ్గింది. రాష్ట్రాల స్థాయిలో సామర్థ్య వికాసం, ప్రజలకు భద్రత, అభివృద్ధి, హక్కులు, అర్హతలతో పౌర సంబంధాల సమన్వయం దిశగా బహుముఖ జాతీయ విధానంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తన వ్యూహాత్మక దృక్కోణాన్ని స్పష్టంగా చాటుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రాల స్థాయిలో పోలీసు బలగాల ఆధునీకరణ, సామర్థ్య వికాసం, నక్సల్ ప్రభావిత జిల్లాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించింది. వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను తమకు అనుకూలం చేసుకోవాలని చూసిన తిరుగుబాటుదారులకు అలాంటి అవకాశం లేకుండా చేసింది. ఈ లక్ష్యంతో రహదారులు, టెలికమ్యూనికేషన్లు, నైపుణ్యాభివృద్ధి, విద్య, బ్యాంకింగ్ సదుపాయాలు కల్పిస్తూ వివిధ పథకాలను అమలు చేసింది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: స్వల్ప విరామం అనంతరం జాతీయ విశేషాలు.

0: మన ప్రపంచం సంచిక కార్యక్రమంలోని జాతీయ విశేషాలకు స్వాగతం.
1: విద్యా ప్రదానంతో సాధికారత, ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల పాత్ర. విద్యా ప్రదానంతో సాధికారత, ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలల పాత్ర ఈ అంశం గురించి తెలుసుకుందాం. నక్సలిజంగా వ్యవహరించే వామపక్ష తీవ్రవాదం చారిత్రకంగా భారత్లో శాంతికి, పురోగమనానికి

చాలల పాత్ర ఈ అంశం గురించి తెలుసుకుందాం. నక్సలిజంగా వ్యవహరించే వామపక్ష తీవ్రవాదం చారిత్రకంగా భారత్లో శాంతికి పురోగమనానికి ప్రధాన అవరోధంగా మారింది. పేదరికం, ఒంటరితనం, ప్రాథమిక సౌకర్యాల కొరత, నాణ్యమైన విద్యా సౌలభ్యలేమి వంటి అంశాల ప్రాతిపదికన ప్రత్యేకించి గిరిజన అటవీ ప్రాంతాలలో ఇది వేళ్లూనుకుంది. దశాబ్దాలుగా ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలపై అవగాహన లేని, సమాన అవకాశాలు అందని గిరిజన యువతను లక్ష్యం చేసుకుని తీవ్రవాద బృందాలు విస్తరిస్తూ వచ్చాయి. ఇటువంటి సామాజిక బలహీనతల నడుమ ఒంటరితనంతో జీవించే గిరిజనం తరచూ నక్సలైట్ సమూహాలతో చేరిపోతూ ఉంటారు. కాలక్రమంలో లోతుగా పాతుకుపోయిన ఈ వ్యవస్థను భద్రతపరమైన చర్యలతో తుదముట్టించడం అసాధ్యమని స్పష్టమైపోయింది. ఈ బెడదను నిర్మూలించాలంటే దానికి ఊతమిచ్చే సామాజిక ఆర్థిక స్థితిగతులను పునాదుల నుంచి మార్చడం అత్యావశ్యకం. ఈ క్రమంలో సమూల రూపాంతరీకరణ దిశగా ప్రభావశీల సుస్థిర ఉపకరణాల్లో విద్యకు గల ప్రాధాన్యం ప్రస్ఫుటమైంది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలు ఈఎంఆర్ఎస్ నేడు కీలక పాత్ర పోషిస్తున్నాయని నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్ నెస్ట్స్ పూర్వ కమిషనర్ శ్రీ అజిత్ కుమార్ శ్రీవాస్తవ ఈ వ్యాసం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. దేశవ్యాప్తంగా గిరిజన ప్రాంతాల్లో ఆశ్రమ పాఠశాలల స్థాపనకు 1999లో పునాది పడింది. రాజ్యాంగంలోని 275(1) ఆర్టికల్ నిబంధన కింద ఈ విద్యా సంస్థల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు కేటాయించింది. అనంతరం 2018లో చేపట్టిన కీలక విధాన మార్పు కింద 12వ తరగతి వరకు పూర్తిస్థాయి నివాసం, నాణ్యమైన ఉచిత విద్యా ప్రధానం లక్ష్యంగా ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాలలను ఈఎంఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రరంగ పథకం పరిధిలోకి చేర్చింది. నాణ్యమైన విద్యతో పాటు ప్రగతి ఫలాలను నేరుగా గిరిజన ప్రాంతాల్లో చేరువ చేస్తేనే శాశ్వత శాంతి సాధ్యమనే విస్పష్ట దార్శనికతను ఈ పరిణామం ప్రతిబింబించింది. గిరిజన విద్యార్థులకు తమ సొంత సామాజిక సాంస్కృతిక వాతావరణం నడుమ అత్యున్నత నాణ్యమైన విద్యను అందిస్తూ భద్రతతో పాటు అవకాశాలు కూడా కల్పించడం ధ్యేయంగా ఈఎంఆర్ఎస్లకు రూపమిచ్చింది. తదనుగుణంగా సామాజిక మార్పు దిశగా ఈ పాఠశాలలు శక్తివంతమైన మాధ్యమంగా రూపొందాయి. నక్సలిజంపై పోరాటంలో విద్యా ప్రాధాన్యం. విద్య ఒక పరివర్తనాత్మక శక్తి. సంఘర్షణలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అవిద్య, అవగాహనలేమి వంటివి అక్కడి సమాజాలను చారిత్రకంగా ఆ భావజాలం వైపు ప్రేరేపించాయి. పాఠశాల విద్య అందుబాటులో లేని బాలలు ప్రధాన స్రవంతి నుంచి విడివడి తమ హక్కులు లేదా అవకాశాలపై పరిమిత అవగాహనతో పెరుగుతూ ఉంటారు. ప్రభుత్వం వీరందరికీ విద్యా సౌలభ్యం కలిగిస్తే జ్ఞాన సముపార్జన, విశ్లేషణాత్మక ఆలోచన నైపుణ్యం అవగాహనతో వారు శక్తిమంతులవుతారు. విద్యతో ఉపాధికి బాటలు పడి ఆర్థిక పరాధీనత తగ్గడంతో పాటు ప్రజాస్వామ్య ప్రక్రియలపై ప్రజానికంలో విశ్వాసం బలపడుతుంది. దీనివల్ల ఆత్మవిశ్వాసం ఇనుబడించడమే కాకుండా తామంతా ఒక సమూహ సభ్యులమనే సార్వత్రిక భావన పోటమరిస్తుంది. పరాయీకరణ నివారణలో ఈ రెండూ ఎంతో కీలకం. యువతలో ఆకాంక్షలను రగిలించి తదనుగుణ అవకాశాలు కల్పిస్తే తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షితులయ్యే పరిస్థితులు గణనీయంగా క్షీణిస్తాయి. ఈ దిశగా ఈఎంఆర్ఎస్లు యువ గిరిజనంపై దృష్టి సారిస్తూ గృహ వాతావరణంలో నిర్మాణాత్మక, నాణ్యమైన విద్యా ప్రదానం ద్వారా సమస్యలకు ప్రత్యక్ష పరిష్కారం చూపుతాయి. దీనివల్ల ప్రాంతీయ అసమానతలు సమసి అట్టడుగు వర్గాలు జాతీయ ప్రధాన స్రవంతిలో ఏకీకృతమయ్యే మార్గం సుగమం కాగలదు. ఆధునిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ సాధికారత. ఆధునిక మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమివ్వడం ఈఎంఆర్ఎస్ అత్యంత విశిష్ట లక్షణాల్లో ఒకటి. ఈ భవనాలు కేవలం ఆశ్రయాలుగా ఉపయోగపడటం కాకుండా పట్టణ పాఠశాలలతో పోల్చదగిన ఉన్నత నాణ్యత గల సంస్థలుగా రూపొందాయి.
అత్యాధునిక

0: సదుపాయాలు గల తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబొరేటరీలు, సైన్స్ ప్రయోగశాలలు, డిజిటల్ ఉపకరణాలతో గిరిజన విద్యార్థులకు ఇవి ఆధునిక నాణ్యమైన విద్యా సౌలభ్యం కల్పిస్తున్నాయి. అన్ని ప్రాంగణాలలో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించడంతో మారుమూల ప్రాంతాలు ప్రపంచ విజ్ఞాన వలయంతో సంధానితమవుతున్నాయి. స్మార్ట్ బోర్డులు, డిజిటల్ అభ్యాసన ఉపకరణాలు, డిజిటల్ అభ్యసన ఉపకరణాలు ముఖ్యంగా తొలితరం విద్యార్థులకు విద్యను పరస్పర సంబంధాల రూపంలో ఆసక్తికరంగా రూపొందించాయి. ఈ సాంకేతికతల ప్రవేశంతో గ్రామీణ పట్టణ అంతరం తగ్గి వేగంగా పురోగమించే ప్రపంచంతో విద్యార్థులు మమేకం కాగలుగుతారు. ఆవిష్కరణల వైపు కీలక మలుపులో భాగంగా ప్రసిద్ధ సంస్థల సహకారంతో అంతరిక్ష సైన్స్ ల్యాబొరేటరీల వంటి అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమాలతో విద్యార్థులకు ఆధునిక రంగాలు అందుబాటులోకి వచ్చి వారిలో ఉత్సుకతను, ఆకాంక్షలను ప్రోత్సహిస్తాయి. తద్వారా ఒకనాటి పరిమిత అవకాశాల స్థానే ఇవాళ శాస్త్ర సాంకేతిక పరిశోధన రంగాల్లో ప్రవేశించేలా వారిలో ఆకాంక్షలు రగులుతాయి. ఈ పురోగమనాన్ని కొనసాగించడంలో నిర్వహణ, నవీకరణ కోసం కేటాయించే నిధులు క్రియాశీల మౌలిక సదుపాయాలన్నీ సమకాలీనంగా ఉండేలా చూస్తాయి. ఈ స్థిరమైన పెట్టుబడులు దీర్ఘకాలిక నిబద్ధతకు సంకేతంగా నిలుస్తూ స్థానిక సమాజాలలో విశ్వాసాన్ని ప్రోది చేస్తాయి. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: జాతీయ విశేషాలు విన్నారు కదా, ఇప్పుడు స్వల్ప విరామానంతరం మన ప్రపంచం సంచిక కార్యక్రమం కొనసాగుతుంది.

ఐదు దశాబ్దాల తిరుగుబాటుకు ముగింపు పలికిన వ్యూహం. ఐదు దశాబ్దాల తిరుగుబాటుకు ముగింపు పలికిన వ్యూహం. ఈ అంశం గురించి తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 పార్లమెంటులో చేసిన ప్రకటన యాదృచ్ఛికమేమీ కాదు. అదొక నిరంతర వ్యవస్థాగత రూపాంతరీకరణ ఫలితాన్ని చాటిన శాసనబద్ధ వాంగ్మూలం. నిఘా విభాగ సమర్థనాయకత్వం, భద్రత దళాల సంస్థాగత యంత్రాంగాల మధ్య సమన్వయం, రాజకీయ సంకల్ప సహిత సుదృఢ వ్యూహం దీనికి వెన్నుదన్ను. తిరుగుబాటు అణిచివేతలో దశాబ్దాల తరబడి సాగిన ప్రతిస్పందనాత్మక చర్యలకు అసాధ్యమైన విజయాన్ని ముప్పేటగా ముడిపడిన ఈ సమిష్టి శక్తి సుసాధ్యం చేసింది. ఛత్తీస్గఢ్లోని దంతేవాడలో 2010 ఏప్రిల్ 6 నాటి మావోయిస్టుల దాడిలో 76 మంది కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగం సిఆర్పిఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. స్వతంత్ర భారత చరిత్రలో భద్రత దళాలపై మునుపెన్నడూ ఎరుగని అత్యంత అమానుష దాడి ఇదే. వామపక్ష తీవ్రవాదం ఉచ్చస్థాయిలో ఉన్నప్పుడు ఏకంగా 10 రాష్ట్రాల్లోని 223కు పైగా జిల్లాల్లో బలమైన పట్టుతో ఆధిపత్యం చెలాయించింది. జార్ఖండ్ నుంచి ఛత్తీస్గఢ్ దాకా గల అటవీ ప్రాంతాల్లో పాగావేసి సమాంతర పాలనను నడిపింది. దేశంలోని ఖనిజ సంపన్న గిరిజన ప్రాంతాల్లో విశాల భూభాగాన్ని ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలు పాలించలేని విధంగా ప్రాబల్యం ప్రదర్శించింది. అయితే 2026 మార్చి 31 కేంద్ర ప్రభుత్వం నక్సలిజం విముక్త భారత్ అంటే మావోయిస్టు రహిత భారత్ లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధించామని ప్రకటించింది. జాతీయ భద్రతలో ఓ కీలక ఘట్టానికి పరిమితం కాని రాజ్యాంగ నిర్దేశిత పరిపాలనా పునరుద్ధరణపై చాటింపుగా దీన్ని పరిగణించాలి. ఏమిటి మార్పు? దంతేవాడ సమావేశం 2026 మార్చి మధ్యకాలంలో మెరుగైన ఆయుధ వినియోగం లేదా క్షేత్రస్థాయిలో మరిన్ని బలగాల మోహరింపు

0: ద్వారా మాత్రమే వచ్చింది కాదు. ఇక్కడ వ్యూహాత్మక చట్రం పరిణాత్మకమయ్యింది. రాజకీయ సంకల్పం కార్యాచరణకు ఇతివృత్తమైంది. సమర్థనిగా ఖచ్చితత్వానికి ప్రతీకాత్మకమైంది. సమాఖ్య స్థాయిలో ఘర్షణ సంస్థాగత సమన్వయంగా మారింది. ఆ విధంగా ప్రపంచంలో అత్యంత సుదీర్ఘంగా సాగిన మావోయిస్ట్ తిరుగుబాటును కూకటివేళ్లతో పెళ్లగించడంలో నిర్ణయాత్మకత, ఏకాభిప్రాయ సాధన, కార్యాచరణతో కూడిన త్రిసూత్ర పథాన్ని అనుసరించిన ఒక దేశం విజయగాథ ఇది. ఈ వ్యాసాన్ని మనకు తెలియజేస్తున్నవారు రచయిత, న్యూఢిల్లీ జాతీయ భద్రతా విశ్లేషకులు శ్రీ కంచన్ లక్ష్మణ్. కీలక వ్యూహాత్మక జీవనాడిగా హోం మంత్రిత్వ శాఖ. వామపక్ష తీవ్రవాద వ్యతిరేక కార్యాచరణపై పర్యవేక్షణకు పరిమితం కాకుండా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఎంహెచ్ఏ స్వయంగా దానికి నాయకత్వం వహించింది. తదనుగుణంగా 2015 నాటి జాతీయ విధానం, కార్యాచరణ ప్రణాళిక, భద్రత కార్యకలాపాలు, అభివృద్ధి పనుల అమలు అంతర్రాష్ట్ర సమన్వయం సాధించింది. తద్వారా ఏకోన్ముఖ ప్రభుత్వ వ్యూహంలో జీవనాడిగా కీలక పాత్ర పోషించింది. ఇందులో భాగంగా జిల్లాల స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థల ఏర్పాటు, కేంద్ర సాయుధ పోలీసు దళాల సిఏపిఎఫ్ మొహరింపులో క్రమబద్ధీకరణ, అత్యంత కీలక సంఘర్షణాత్మక ప్రాంతాల్లో క్రమంగా ఏకీకృత కమాండ్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ వ్యవస్థాగత పరివర్తనను తన సమాధాన్ సూత్రంతో ముడివేసి ఒక పటిష్ట చట్రాన్ని హోం మంత్రిత్వ శాఖ రూపొందించింది. చారిత్రకంగా విడివిడి ప్రతిస్పందన చర్యలకు ఎదురైన అవరోధాలను ఈ కలివిడి వ్యూహం ద్వారా తొలగించి పటిష్ట కార్యాచరణకు సమగ్రతను ఆపాదించింది. నక్సలిజం నిర్మూలనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2024లో నిర్దిష్ట గడువును బహిరంగంగా ప్రకటించడం ద్వారా నిర్ణయాత్మక రాజకీయ సంకల్ప సంకేతమిచ్చారు. ఈ మేరకు 2026 మార్చి 31 నాటికి దేశంలో సాయుధ నక్సలిజాన్ని నిర్మూలిస్తామని శపథం పూనారు. అది రాజకీయ వాగాడంబరం కాదు, ఒక ఆదేశం. కాల వ్యవధి సహిత నిబద్ధత, ప్రాథమ్యాల నిర్దేశంతో జవాబుదారితనాన్ని కఠినం చేస్తూ భద్రత వ్యవస్థ కార్యకలాపాల వేగాన్ని ఇది ఆద్యంతం పెంచింది. దీని ప్రకారం నిరంతర సమీక్ష, క్షేత్రస్థాయి పర్యటన, ప్రత్యక్ష పర్యవేక్షణ ద్వారా ఆయన హోంశాఖ పాత్రను సమన్వయ బాధ్యత నుంచి నాయకత్వ కర్తవ్యం వైపు మరల్చి సంకల్ప సాధనలో నిమగ్నం చేశారు. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: స్వల్ప విరామం అనంతరం విజ్ఞాన విశేషాలు.

నక్సల్ రహిత భారతంలో టెలికాం విప్లవం. నక్సల్ రహిత భారతంలో టెలికాం విప్లవం ఈ అంశం గురించి తెలుసుకుందాం. భారతదేశం ఇప్పుడు నక్సల్ రహిత దేశం అని 2 ఏళ్ల క్రితం 2024 ఆగస్టులో తాను చేసిన ప్రకటనను విజయవంతంగా వాస్తవ రూపానికి తీసుకురాగలిగామని కేంద్ర హోంశాఖ మంత్రి 2026 మే 30వ తేదీన లోక్సభలో ప్రకటించారు. పాలనాపరమైన లోపాలు, కనీస మౌలిక వసతుల కొరత, అభివృద్ధిలో అసమానతలు, నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న ఫిర్యాదుల కారణంగా గత 5 దశాబ్దాలుగా దేశంలో నక్సలిజం ప్రబలిపోయింది. ఈ పరిస్థితులే దేశం నుంచి నక్సలిజంను సంపూర్ణంగా నిర్మూలించాలని ప్రభుత్వం సంకల్పించుకోవడానికి దారితీశాయి. నిలకడ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా దీర్ఘకాలికంగా తాము నిర్లక్ష్యానికి గురవుతున్నామన్న ఫిర్యాదును పరిష్కరించారు.

0: ఉపయోగించగలిగారు. ఫలితంగా ఒకప్పుడు రెడ్ కారిడార్గా ప్రసిద్ధి చెందిన ప్రాంతం చిన్న చిన్న రెడ్ ప్యాకెట్లు లేదా వామపక్ష తీవ్రవాదుల ప్రభావం గల చిన్న ప్రాంతాలుగా కుచించుకుపోతూ వచ్చింది. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో భద్రత పటిష్టతపైనే అధికంగా దృష్టి కేంద్రీకరిస్తూ ఉండేవారు. వామపక్ష తీవ్రవాద నిర్మూలనలో భాగంగా సంపూర్ణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారు. దౌర్జన్యకాండను ఏమాత్రం సహించని వైఖరి అవలంబించడంతో పాటు మౌలిక వసతుల విస్తరణ, వేగవంతమైన అభివృద్ధికి బాటలు వేశారు. తీవ్రవాదాన్ని వదిలి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టేందుకు సిద్ధపడిన వారి పునరావాసానికి చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా మనకు తెలియజేస్తున్నవారు రచయిత, భారత ప్రభుత్వం టెలికమ్యూనికేషన్స్ డిజిటల్ భారత్ నిధి డిప్యూటీ డైరెక్టర్ శ్రీ రితేష్ కెవాడియా. దేశంలో వామపక్ష తీవ్రవాదం ప్రబలంగా విస్తరించిన ప్రాంతాలు ఎల్డబ్ల్యూఈ దీర్ఘకాలం పాటు వెలుపలి ప్రపంచంతో ఎలాంటి సంబంధం లేకుండా ఒంటరిగా ఉండిపోయాయి. దీనికి తోడు డిజిటల్ మౌలిక వసతులు సైతం విస్తరించలేదు. ఈ లోపాల కారణంగా పాలన కుచించుకుపోయి తీవ్రవాదం పెరిగేలా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది కేవలం మౌలిక వసతుల పరమైన సవాలు మాత్రమే కాదు, ప్రభుత్వ యంత్రాంగం అస్తిత్వాన్ని పునరుద్ధరించి ప్రజా విశ్వాసం పాదుకొల్పడం కూడా ఒక పెను సవాలే అయ్యింది. ఒకప్పుడు మౌనం రాజ్యం ఏలిన ఈ ప్రాంతాల్లో కనెక్టివిటీ, పరిపాలన, అవకాశాల సంకేతాలు వ్యాపించాయి. ఎల్డబ్ల్యూఈ ప్రాంతాల్లో టెలికాం మౌలిక వసతులు కేవలం కనెక్టివిటీకి సంకేతం కాదు, ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం పనిచేస్తుందనేందుకు కూడా సంకేతం. ఇక్కడ ఏర్పాటైన టవర్లు, ఫైబర్ నెట్వర్క్ కేవలం సిగ్నళ్లను ప్రసారం చేయలేదు, పరిపాలన, అవకాశాలు, విశ్వాసాలను వ్యాపింపచేశాయి. నేటి డిజిటల్ ఇండియాలో సంక్షేమ పథకాల విస్తరణకు టెలికాం నెట్వర్క్ వెన్నెముకగా నిలిచింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం కిసాన్, ప్రధానమంత్రి జనధన్ యోజన, యూపీఐ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల వ్యాప్తికి దోహదపడ్డాయి. ఫలితంగా అవకాశాలు విస్తరించి మరింత లోతైన సమ్మళితత్వం ఏర్పడింది. ఈ ప్రాంతాల్లోని ప్రజలకు టెలికాం టవర్లు కేవలం ఒక మౌలిక వసతి కాదు, విస్తృత ప్రపంచానికి దారి తెరిచిన ద్వారాలు. అవి తరగతి గదులను విద్యార్థులకు చేరువ చేశాయి, రైతులకు మార్కెట్లు, సమాచారం అందుబాటులోకి తెచ్చాయి, వయోవృద్ధులకు సకాలంలో పింఛన్లు అందుబాటులోకి తెచ్చాయి, లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ సదుపాయం కల్పించాయి, కుటుంబాల మధ్య కీలక అనుసంధానంగా మారాయి, అలాగే కనెక్టివిటీ పాలనా వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భద్రతా దళాల మధ్య సమన్వయాన్ని పెంచాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలు నెలకొనడంతో పాటు క్రమబద్ధమైన వృద్ధి చక్ర భ్రమణం ఉత్తేజితం అయ్యింది. ఈ అంశానికి సంబంధించిన మరింత సమాచారం వచ్చే సంచికలో కూడా తెలుసుకుందాం.
1: ఇవి విజ్ఞాన విశేషాలు. మరిన్ని విశేషాలతో వచ్చే సంచికలో కలుసుకుందాం. అందాక సెలవు మరి, నమస్తే.

0: మీరింతవరకు మన ప్రపంచం ప్రత్యేక సంచిక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది.

0: 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు వారి వివరాలు
1: మీకందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: కార్యక్రమంలో ఇప్పుడు విందాం సప్తపది చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం. సంగీతం కెవి మహాదేవన్.

0: శుభోదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. దానవీర సూరకర్ణ చిత్రం కోసం పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.
1: చిత్రం

అపాయము దాటడానికి ఉపాయము కావాలి. అంధకారమలమినప్పుడు వెలుతురుకై వెదకాలి. ముందు చూపు లేనివాడు ఎందునకు కొరగాడు. సోమరియై కునుకువాడు సూక్ష్మము గ్రహించలేడు.

సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. కండబలముతోటి ఘనకార్యము సాధించలేరు, బుద్ధిబలముతోడైతే విజయము వరింపగలరు.

శ్రీకృష్ణ పాండవీయం చిత్రం నుండి పాట వింటున్నారు. ఇంతటితో ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

0: the Senate by an 86-11 vote. This bill will allow President Trump's administration to impose 100% tariff on goods from countries that are top five importers of Russian oil and gas. With that, the bill would also extend the expiration date of the Iran Sanctions Act of 1996 till 2031, which penalizes companies that invest in Iran's energy sector. On to sports. In badminton, Indian shuttler Ashmita Chaliha will face compatriot Rakshita Ramraj in the women's singles semifinals of the Korea Masters Super 300 tournament in Asan this morning. Ashmita Chaliha and Rakshita Ramraj won their respective quarterfinal matches to advance to the semifinals. Ashmita pulled off the upset of in defeating top seed and world number 22 Hina Akechi of Japan. Rakshita also rallied from a game down to beat third seed and compatriot Tanvi Sharma to book her place in the last four. At the Asian Youth and Junior Weightlifting Championships in Tashkent, India's Titli Manji clinched a silver medal in the women's 45kg category, marking an impressive start for the country. She secured the medal with a total lift of 145kg, comprising 65kg in the snatch and 80kg in the clean and jerk. Parishmita Gogoi finished fourth in the same event. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
1: Thank you, Anuja. A Hindustan Times headline says, MEA rebuffs US lawmakers' criticism on FCRA bill, says it's India's internal matter. As part of the center's strategy to counter China's repeated attempts to rename places of the Indian side, the Times of India cites, in snub to China, government maps 27 Arunachal border locations with standard names. And finally, the Hindu carries a story marking a major leap in human-wildlife conflict management with AI-driven digital sentries bringing new hope to Kerala's high-risk forest zones in repelling wild animals with 100% success rate. And with that, it's back to you, Anuja.
0: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to present IIT Delhi's highest honours to meritorious students during convocation ceremony today. UPI transactions to remain free for consumers and small merchants clarifies APEC Digital Payments Body PCI. India rejects objections raised by a US lawmaker on proposed FCRA bill, says legislation in country's internal matter. Jharkhand government holds first formal talks with protesting students over alleged irregularities in recruitment examinations. US Senate passes Russia sanctions bill seeking 100% tariff over five countries. And heavy to very heavy rainfall likely over East Rajasthan and Odisha today. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కేవి సత్యనారాయణ.
3: ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నూతన గేట్ల ఏర్పాటు, 2027 గోదావరి పుష్కరాలు, అభివృద్ది పనులు, మౌలిక వస్తులు, వన్ ఇండియా వన్ సినిమా, వరి పంటకు ఆగస్టు 15 వరకు బీమా నమోదు అవకాశం తదితర అంశాలతో కూడిన తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 152.95 కోట్ల రూపాయల వ్యయంతో 117 నూతన వరద గేట్ల ఏర్పాటు పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ పనులతో గోదావరి డెల్టాలో 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటి భద్రత మరింత బలోపేతమవుతుందని మంత్రులు, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బ్యారేజ్ ఆధునికీకరణతో రైతులకు శాశ్వత భరోసా కల్పిస్తూ గోదావరి డెల్టా అభివృద్దికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సభలో స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించేందుకు బీజేపీ ప్రజాప్రతినిధుల బృందం రాజమహేంద్రవరం నుంచి పోలవరం వరకు ప్రత్యేక సందర్శన యాత్ర నిర్వహించింది. కేంద్ర రాష్ట మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు ప్రాజెక్టు నిర్మాణ పనులు, టెన్నెల్, ఎలిపెంట్ కొండ తదితర ప్రాంతాలను పరిశీలించి అభివృద్ది అంశాలపై సమీక్షించారు. క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి ప్రాజెక్టు వేగవంతానికి కృషి చేస్తామని ప్రజాప్రతినిధులు తెలిపారు. భూ రికార్డులకు శాశ్వత భద్రత కల్పించే మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృశ్య మాధ్యమ విధానంలో ప్రారంభించారు. తొలిదశలో తూర్పుగోదావరి జిల్లాలో కడియం మండలం పైలట్ అమలుకు ఎంపిక కాగా బ్లాక్ చైన్ సాంకేతికతతో భూ రికార్డులను

0: ట్యాంపర్ ప్రూఫ్గా భద్రపరచనున్నారు. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు పైలట్ ప్రాజెక్టు అమలును సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని కందుల జెస్సి ప్రతిష్టాత్మక మిషన్ శక్తి శాట్కు ఎంపిక కావడంపై రాష్ట మంత్రి కందుల దుర్గేష్ అభినందనలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 21 మంది విద్యార్థినిలో ఆంధ్రప్రదేశ్ నుంచి జెస్సి ఒక్కరే ఎంపిక కావడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. శాటిలైట్ రూపకల్పన శిక్షణ కోసం అవసరమైన విమాన టికెట్లు, స్మార్ట్ ఫోన్ వసతి సదుపాయాలను ఉచితంగా కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాజమహేంద్రవరంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా FTPC లోగో ప్రచార పత్రికను రాష్ట సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని క్రియేటివ్ ఎకానమీకి కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని, వన్ ఇండియా వన్ సినిమా దిశగా FTPC చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. సినీ, టెలివిజన్, ఓటీటీ రంగాల అభివృద్దికి రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. 2027 గోదావరి పుష్కరాల నేపథ్యంలో సీతానగరం మండలం మునికోడెల్లో ప్రతిపాదిత మోడల్ పుష్కర్ ఘాట్ అభివృద్ది పనులను పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడే నాణ్యమైన మౌలిక వస్తువులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఇప్పటికే ప్రతిపాదిత పనుల్లో 50% పురోగతి సాధించామని, అన్ని శాఖల సమన్వయంతో పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ 2026 పంట బీమా నమోదు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రైతులు వెంటనే నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విజ్ఞప్తి చేశారు. వరి పంటకు 15 వరకు బీమా నమోదు అవకాశం ఉందని అన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంట బీమా పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే బ్యాంకులు, వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు ఎలాంటి జాప్యం లేకుండా సేవలందించాలని కలెక్టర్ ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు ఆధారంగా గోదావరి టూరిజం అభివృద్దికి కేంద్ర సహకారం కోరుతూ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ను కలిశారు. రాజమహేంద్రవరం, పోలవరం, భద్రాచలం పర్యాటక కారిడార్తో పాటు ఎకో రివర్ క్రూయిజ్, అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టులు చేపట్టాలని వినతిపత్రం సమర్పించారు. గోదావరి పుష్కరాలు 2027 నాటికి అభివృద్ది పనులు పూర్తి చేసేలా స్వదేశీ దర్శన్ ప్రసాద్ పథకాల కింద ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టులతో పర్యాటక రంగం అభివృద్ది చెందడంతో పాటు స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సోము వీర్రాజు తెలిపారు. ఇప్పటి వరకు మీరు తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన కెవి వెంకట సత్యనారాయణ, ఆకాశవాణి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మరికొద్దిసేపట్లో హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం వింటారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్ 2255533, మరొక నంబర్ 2968890, ఎస్టిడి కోడ్ 08554. హలో, నమస్తే అండి. హలో అభిలాషకు స్వాగతం. మీ పేరు?
2: మా పేరు సులా పవన్ కుమార్ మేడం.
1: పవన్ కుమార్ గారు ఎక్కడ నుండి?
2: మేడం ధర్మవరం శాంతినగర్ గంగామూర్ దగ్గర నుంచి.
1: ధర్మవరం శాంతినగర్ నుండి ఏ పాట విందామండి?
2: మేడం రాజకుమారుడు.
1: రాజకుమారుడు ఎవరిది? మహేష్ బాబు. మహేష్ బాబుదా? అందులో నుండి
2: ఎందుకో ప్రాయం అనే పాట ఉంది.
1: అలాగే శ్రోతల పేర్లున్నాయా?
2: లేదు మేడం, ఉంటున్న వారందరి కోసం మేడం.
1: ఏం చేస్తుంటారు మీరు?
2: నేను చేనేత కార్మికుడు మేడం.
1: అయితే నిన్న చేనేత దినోత్సవం కదా?
2: అవును మేడం.
1: మరి ఎవరైనా మీకు కాల్ చేసి విషెస్ చెప్పడం అలా ఏమైనా జరిగిందా?
2: జరిగినాయి.
1: ఏమైనా స్పెషల్ చేశారా మరి చేనేత దినోత్సవానికి ఒకరికొకరు? మీ సాటి చేనేతలు ఉంటారు కదా? అంతా కలిశారు. మన అనంతపూర్ జిల్లాలో చేనేత ఎక్కువ కదండి, చేనేత మరియు ఇది అగ్రికల్చర్.

0: నాకు రాజకుమారుడు కనిపించటం లేదు. ఇంకొకటి
1: ఇంకా
0: ఏదైనా, వేరేది ఏదైనా అడుగుతారా?
1: తొలి ప్రేమ వినిపించాను మేడం.
0: తొలి ప్రేమ.
1: అవును మేడం.
0: అందులో నుండి
1: ఈ మనసే అనే పాట.
0: ఈ మనసే, పవన్ కళ్యాణ్ గారిది.
1: అవును మేడం.
0: పడతారా?
1: లేదు లేదు.
0: అలాగే, మరి శ్రోతలు లేదంటున్నారు.
1: పేరు మేడం.
0: నా పేరు సంధ్య అండి.
1: పేరు మేడం
0: సంధ్య.
1: సంధ్య. సరే మేడం,
0: విందామా పాట మరి?
1: వింటున్న వాళ్ళందరి కోసం.
0: అలాగే అండి, విందాం.
1: ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు.

0: హలో.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో అభిలాష, ఎవరు, ఎక్కడి నుంచి?
1: మాది కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట మేడం.
0: కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుండి.
1: అవును మేడం.
0: మీ ఉత్తరాలు బాగా వస్తుంటాయి మాకు.
1: అవును మేడం. అనంతపురం స్టేషన్ అంటే అభిమానం మేడం.
0: ధన్యవాదాలండి మీ అభిమానానికి. చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట విందాం?
1: శ్రీకృష్ణ పాండవీయం మేడం.
0: శ్రీకృష్ణ పాండవీయం. అరే, ఇందాకే అది హేమావతిలో వినిపించానండి. మరి ఈరోజు కార్యక్రమంలోనే అంటే కొద్దిగా ఇబ్బంది. ఇంకొక పాట ఏదన్నా కోరుకోండి.
1: లక్ష్మీ నరసింహ.
0: లక్ష్మీ నరసింహ చిత్రం పేరా అది? ఆహా, ఎవరు అందులో? సరే, పాట పేరు చెప్పండి అందులో.

0: ఏదో మేడం దాంట్లో ఉంది, మంచి పాటలే ఉన్నాయి మేడం.
1: ఉన్నాయి, మంచి పాటలే ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయి అందులో, ఆరు ఉన్నాయి, ఆరో ఏడో ఉన్నాయి. దేవుణ్ణి పిలిచావంటే అని ఉంది, అందంలో. అది పాతదా అండి, లక్ష్మీ నరసింహ కాదు కదా? లక్ష్మీ నరసింహ అయితే దొరికింది. అలాగే శ్రోతల పేర్లు ఏమైనా చెప్తారా?
0: వెల్దుత్తు మండలం రామలకోట దుగ్గిమేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, చింతు, ధరణి, సుమలత, అశోకనయ్య మేడం, లింగమూరి కూడా మేడం, ఆరోజు అన్నయ్య కూడా మేడం.
1: అలాగే ఇంకంతేనా శ్రోతల పేర్లు? విందామా పాట?
0: ఓకే మేడం.
1: అలాగే అండి.

0: హలో
1: హలో అక్క, బబ్లు అక్క, వరంగల్ నుంచి.
0: వరంగల్ నుండి బబ్లు. బాగున్నావు బబ్లు? ప్రతిసారి హర్ట్ అవుతూనే ఉంటావు బబ్లు నువ్వు.
1: మాట్లాడతారు మీరు నాతోటి, కాల్ చేస్తే ఫస్ట్ కాల్ ఏమో ఒకసారి ఫస్ట్ కాల్ కలుస్తుంది, ఎందుకు ఇలా మధ్యలో ఒకసారి మధ్యలో కలుస్తుంది, ఎందుకు అట్లా కలుస్తుంది నాకు అర్థం కాదు. నాకు నీకు నేను నాకు నువ్వు నేను హర్ట్ అయ్యాను, నేను నిజంగా హర్ట్ అయ్యాను. సో నా కోసం నాకు ఒక మంచి ప్రేమ పాట లవ్ సాంగ్ కావాలి. నాకు ఉదయ్ కిరణ్ శ్రేయ అంటే చాలా ఇష్టము. నీకు నేను నాకు నువ్వు సినిమా నుంచి నా చిరునామా నీ హృదయాన, అరే నీ కోసమే పాడుతున్నా పాప, నువ్వే నువ్వే నువ్వే నా ప్రేయసివి. నీ నా చిరునామా నీ

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో అభిలాష.
1: నమస్తే మేడం. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్. మీ పేరండి?
1: నా పేరు పెద్దిరెడ్డి మేడం.
0: పెద్దిరెడ్డి గారు ఎక్కడి నుండి?
1: అనంతపూర్ నుంచి మేడం.
0: అనంతపూర్ నుండి. ఏ చిత్రం నుండి ఏ పాట విందామండి
1: మేడం? ఇది దేవుని పాట ఏంటి మేడం? శ్రావణం సంవత్సరం కదా,
0: దేవుడి పాట.
1: శ్రావణం వస్తుంది. ఇది నాగల నాగల చవితి. అది
0: నాగల చవితిదా? చిత్రం పేరేమైనా చెప్తారా?
1: నోము ఏంటండి మేడం? సార్ నోము
0: నోము
1: నోము
0: నోము చిత్రం నుండి
1: నోము పండించు. అది మేడం.
0: అలాగే అండి. ఏం చేస్తుంటారు మీరు?
1: డిగ్రీ అయిపోయింది మేడం. ప్రిపేర్ అవుతుంటాము.
0: ప్రిపేర్ అవుతున్నారు. ఓకే. మరి శ్రోతల పేర్లు ఏమైనా ఉన్నాయా?
1: వింటున్న శ్రోత అందరి కోసం మేడం.
0: వింటున్న శ్రోతలందరి కోసం విందామా? మరి పాట వస్తుంది.
1: థ్యాంక్ యూ మేడం.
0: అలాగే ధన్యవాదాలు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో,
3: కదిరి నుండి
2: అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరు?
3: బాదల్ ఖాన్ బక్సు మేడం.
2: ఖాదర్ ఖాన్ గారు,
3: బాదల్ ఖాన్ బక్సు.
2: చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? క్లారిటీగా వినిపించలేదండి మీ పేరు.
3: బాదల్ ఖాన్ బక్సు మేడం.
2: పేరు అర్థం అవ్వడం లేదు నాకు.
3: బాదల్ ఖాన్,
2: బాదల్ ఖాన్, అలాగే బాదల్ ఖాన్ గారు, చెప్పండి. ఆహ్వానమా?
3: అవును మేడం.
2: ఆహ్వానం నుండి
3: దేవతలారా పాట
2: పాట
3: కోయినవారు కదిరి మచానంపేట బాదల్ ఖాన్ వేసింది. బాదల్ ఖాన్ బచ్చు రామసమీప బాబా జాన్ షాజహాన్ వేసియా మొన్ని షాజో బచ్చు రహమత్ దివేరియా సాదియా మేడం.
2: అలాగే మీరు శ్రోతల పేర్లు చెప్పారు, బాగుంది, మంచి పాట అడిగారు, బాగుంది, కానీ నాకు ఇక్కడ కనిపించట్లేదు ఆ పాట. ఏం చేద్దామంటారు? ఇంకొకటి అడుగుతారా? చెప్పండి. బడిపంతులు అదైతే తప్పకుండా ఉంటుంది, దాంట్లో ఇది లేదు. భారత మాతకు జయజేలా. అలాగే నక్కలపల్లి నుండి మీ ఫోన్ సిగ్నల్ ఉన్నట్టు లేదండి. యంగముని. ఓకే, అలాగే అండి, విందామా మరి పాట వస్తుంది. అలాగే, ధన్యవాదాలండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: హలో హలో హలో అభిలాష్ అండి, నమస్తే అండి, చెప్పండి, ఎవరు ఎక్కడి నుంచి? నెల్లూరు నుండి ఖాదర్ బాష గారు. టైలరింగ్ చేస్తుంటారు. ఇంకా ఇవాళ పని మొదలవ్వలేదా? స్టార్ట్ చేసేసారు.
3: ఎర్లీ మార్నింగ్ మనం 5 కల్లా మసీదు పోయి వచ్చేస్తాం. ఆ నుంచి ఇంకా వాకింగ్ ఒక 1/2 అవర్ చేస్తాం. 6:30 కల్లా వచ్చేస్తాం మిషన్.
2: ఉదయమే పని బాగా త్వరగా అవుతుంది అనుకుంటా.
3: అవును మేడం, ఉదయమే
2: డిస్టర్బెన్స్లు ఉండవు కదా.
3: అవును
2: అవును, చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట విందాం?
3: ఇవాళ మన ఏఎన్ఆర్ గారిది ఆత్మబలం.
2: ఆత్మబలం,
3: పరుగులు తీసే నీ వయసున్నది. ఆ పాట గణపాల్ గారు బాగుంటుంది సాహిత్యం దానికి.
2: అలాగే విందాము. శ్రోతల పేర్లు ఏమైనా ఉన్నాయా?
3: ఉన్నాయి మేడం. ఆలగడ్డ పోలయ్య గారు, ఎస్ఎంఎస్ సర్దార్ భాయ్, వాళ్ళంతా ఫ్రెండ్స్ మనకి. బ్రహ్మయ్య గారు ముగ్గురు, మా ఫ్రెండ్ ఇంకొక ఆయన టైలర్ ఉన్నాడు నెల్లూరులో, ఇనుమడుగు మొహమ్మద్ రఫ్. ఏమంతా చేస్తుంటాం మేడం, అంతా ఒక యూనిట్ గా ఉంటాం.
2: వీరందరి కోసమా?
3: అందరి కోసం మేడం.
2: అలాగే మరి విందామా పాట?
3: మేడం,
2: ధన్యవాదాలు అండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో, నమస్తే అండి.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి. హలో అభిలాషక్, స్వాగతం. మీరు మీ పేరు?
3: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
2: బాగున్నామండి. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం.
3: అవును మేడం. సంగరుడోన.
2: సంగరుడోన.
3: అవును మేడం. హరినాథ్ రెడ్డి.
2: హరినాథ్ రెడ్డి గారు.
3: మేడం, మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం.
2: ధన్యవాదాలండి. చెప్పండి.
3: అన్నమయ్య మేడం సినిమా పేరు. అదిగో అల్లదిగో శ్రీ హరివాసం అనే పాట ఉంటుంది మేడం.
2: తప్పకుండా విందామండి. శ్రోతల పేర్లున్నాయా?
3: మా కుటుంబ సభ్యులు మారుతిరెడ్డి, మనోరమ, శ్రీలత, నవీన్ కుమార్ రెడ్డి, అజిత్ కుమార్ రెడ్డి, రుక్కురెడ్డి, సౌదీ, రూపేష్ కుమార్ రెడ్డి, నందిని కోసం మేడం, మీకోసం, ఇంటిని అందరి కోసం మేడం.
2: అలాగే. ఏం చేస్తుంటారండి మీరు?
3: వ్యవసాయం మేడం.
2: వ్యవసాయం.
3: అవును మేడం.
2: విందామా మరి పాట?
3: మీకోసం కూడా విందాం మేడం. ధన్యవాదాలు.
2: ధన్యవాదాలండి.

0: హలో, నమస్కారం అండి.
1: మేడం గుడ్ మార్నింగ్. మేడం
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుండి?
1: నా పేరు చారుమల ఓబలేసు, కుమ్మెత నుంచి.
0: ఓబలేసు గారు కుమ్మెత నుండి. ఏం చేస్తుంటారండి? బాగున్నామండి, మీరు బాగున్నారా? మగ్గం నేస్తుంటారు. మరి ఏ చిత్రం నుండి ఏ పాట విందామండి?
1: సినిమా పేరు పెదరాయుడు మేడం.
0: పెదరాయుడు. అందులో నుండి అవునండి. శ్రోతల పేర్లు ఉన్నాయా?
1: మా కుటుంబ సభ్యులందరి కోసం, మీ కోసం, మా కోసం, అందరి కోసం.
0: అందరి కోసం. ఈ మధ్య మరి ఇంకొకసారి వైరల్ అయింది ఈ పాట. అప్పట్లో మంచి హిట్ అయిన పాట మళ్ళీ ఇప్పుడు హిట్ అవుతుంది. అవునవును. విందామా అండి, పాట వస్తుంది. అలాగే, ధన్యవాదాలండి.

0: నమస్కారం అండి. బాగున్నాం, మీరు బాగున్నారండి? చెప్పండి, ఎవరెక్కడి నుండి?
1: నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ మెహదీపట్నం మాట్లాడుతున్నాను.
0: శ్రీనివాస్ గారు హైదరాబాద్ మెహదీపట్నం నుండి. చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట విందాం?
1: శ్రీరామదాసు ఈ చిత్రంలో నుండి నన్ను గోవమని చెప్పే చేతమ్మ తండ్రి అన్న పాట కావాలి.
0: తప్పకుండా విందాము. శ్రోతల పేర్లు ఉన్నాయా?
1: వింటున్నా, అందరికోసం, నా కోసం, అందరికోసం.
0: మీరేం చేస్తుంటారండి?
1: సెక్యూరిటీ అండి. ఇక్కడ సెక్యూరిటీ అండి. సెక్యూరిటీ
0: సెక్యూరిటీ వింటుంటారా కార్యక్రమాలు?
1: వింటుంటానండి.
0: ఏది ఇష్టం అన్నిటికన్నా?
1: వింటాను, ఎక్కువగా పాటలు వింటానండి. వీలు ఉంటుందండి, అంటే అప్పుడప్పుడు వింటుంటాను.
0: అవునులేండి, వీలున్నప్పుడు వింటుంటారు. మరి విందామా, మీరు కోరిన పాట వస్తుంది. అలాగే, ధన్యవాదాలు.

0: హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. హలో అభిలాషక్, స్వాగతం. చెప్పండి.
1: కృష్ణా జిల్లా ముదిగుబు మండలం నక్కలపల్లి నుంచి ఎంగుని మేడం.
0: ఎంగముని గారు
1: బాగున్నారు మేడం?
0: బాగున్నామండి. ఇంతకుముందు మీ గురించి ఇంకొక కాలర్ ఎవరో చెప్పారు, విన్నారా?
1: విన్నాం మేడం, రెండు మాటలు చెప్పినారు.
0: చెప్పండి, ఏ చిత్రం నుండి ఏ పాట విందాం
1: మేడం? జూజుగాడ లేదు మేడం, జూజుగాడు.
0: ఏంటో
1: సినిమా పేరు?
0: జూదగాడా?
1: అవును మేడం.
0: ఎవరు అందులో?
1: అది ఎవరైనా తెలుసు కానీ పాట ఉంది మల్లెల అనే పాట ఉంది మేడం,
0: జూదగాడు. చూస్తున్నాను, నాకైతే కనిపించట్లేదు. ఉందండి, చాలా పాతది.
1: అవును మేడం.
0: అందులో ఏ పాట? మల్లెల వేళనా?
1: కోనివారు మేడం.
0: చెప్పండి.
1: కృష్ణా జిల్లా ముదిగు మండలం నక్కలపల్లి నుండి యంగమూని, శ్రీదేవి, పెద్దిరాజు, విష్ణు, బాలు, ఓఇష్టివి, బాబు, నారాయణమ్మ, జయరాములు, కది నుంచి బాధకుల బక్షు, దుగ్నాగేశ్వరరావు.
0: చెప్పండి.
1: వచ్చేసి పూజారి సన్నిధ్యం మేడం.
0: అలాగే, వారందరి కోసం మీకోసం విందామా పాట వస్తుంది.
1: థ్యాంక్ యూ మేడం.
0: ధన్యవాదాలండి.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: మీరింతవరకు హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కస్టమైజ్డ్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ప్రాయోజిత కార్యక్రమం.
3: We bring you a talk on India's new labor codes by Dr. Pradeep Kumar Jena, Director, Ministry of Labor and Employment. This talk was a part of a webinar conducted by the Department of Justice.
4: There are around 44 central acts in the country with various provisions which were, with the definitions varying in varying acts, like for example, the definition of wage was different in 13-14 different acts. Similarly, authorities were defined differently. So it was very difficult to actually comply to those provisions under the various 44 central acts. So what we did is that 29 of them were subsumed and made into 4 labor codes. 12 acts got repealed because they were very old and not relevant to the present context. 3 acts have been retained, which are of a very specific nature, so that have not been subjected with the 4 labor codes. These codes were enacted by the parliament in 2019 and 20. Wage code was in 2019, and the rest 3 codes, code on social security, industrial relations code, and the code on occupational safety, health and working conditions code, that was also enacted in 2020. But this course got implemented on 21st November. There is a lot of stakeholder consultations going on. And finally, November last year, this course were implemented.

0: सेवा प्राधिकरण अधिनियम 1987 की धारा 12 के तहत पात्र नागरिक निशुल्क कानूनी सहायता न्याय बंधु मोबाइल ऐप और www.probono-doj.in से प्राप्त कर सकते हैं।
1: You had been listening to a talk on India's new labor codes by Dr. Pradeep Kumar Jena, Director, Ministry of Labor and Employment. This talk was part of a webinar conducted by the Department of Justice.
2: Meerintavarku, Department of Justice Customized Sponsored Program, Prayojita Karyakramam Vinnaru, Akasavani Anantapuram Kendram. ఇప్పుడు విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు. ముందుగా విందాం బొంబాయి ప్రియుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రతిమారావు పాడిన ఈ పాట.

80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

0: మీరు విన్న పాట బిగ్ బాస్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన భువనచంద్ర గీతం, సంగీతం బప్పి లహరి. కార్యక్రమంలో చివరగా విందాం ముద్దుల మావయ్య చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన వెన్నెలకంటి గీతం, సంగీతం కెవి మహాదేవన్. ముందుగా ఒక ప్రకటన.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

పుల్ల పిట్ట నచ్చింది వదిలేదట్ట.

చిత్రసీమ కార్యక్రమంలో సినీగీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం మరికొద్దిసేపట్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. దేశవ్యాప్తంగా నిర్వహించిన అదనపు పరీక్షల్లో 20% ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్లో అధిక తేమ క్లోరైడ్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు స్పష్టం చేశాయి. గత కొద్ది రోజుల్లో ఈ ఇంధనంపై అదనపు తనిఖీలు నిర్వహించినట్లు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఇంధన నాణ్యత నిర్దేశిత ప్రమాణాల కన్నా మెరుగ్గా ఉందని పేర్కొన్నాయి. పెట్రోల్లో కలిపే ఇథనాల్లో క్లోరైడ్ స్థాయికి ప్రభుత్వం కఠిన ప్రమాణాలు నిర్దేశించిందని, వాటి అమలును నిర్ధారించేందుకు రిఫైనరీలు, డిస్టిలరీలు, డిపోలు, టెర్మినళ్లు, రిటైల్ అవుట్లెట్లలో తరచూ పరిశీలన నిర్వహిస్తున్నట్లు తెలిపాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై మళ్లీ టారిఫ్లను విధించేందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనెట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. 31 ఆగస్టున ఈ బిల్లు ప్రతినిధుల సభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత అమెరికా అధ్యక్షుడి సంతకంతో ఇది చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్పై 100% సుంకాలు విధిస్తారు. మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరిట పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కీ దేశాలు కీలకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మూడింటిపై జరిగినట్టుగానే పరిగణించున్నాయి. ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ, సాంకేతిక బదిలీ, నిఘా సమాచారం మార్పిడికి ఈ ఒప్పందం మార్గం సుగమం చేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బ్రిక్స్ దేశాలకు ప్రత్యేక కరెన్సీకి భారత్ సానుకూలంగా లేదని, అలా కరెన్సీని ప్రారంభించడానికి మద్దతు ఇవ్వబోమని వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంటోంది. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 169.46 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం జలాశయంలో రోజుకు 18 నుంచి 20 టీఎంసీల మేర నిల్వ పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ఫ్లో మరో 2-3 రోజులు కొనసాగితే గేట్లు తెరిచేందుకు అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. భారత చెస్ స్టార్ ప్రజ్ఞానంద చత్తా సాటాడు.

సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బ్లిజ్ టోర్నీలో అతడు తొలిసారిగా విజేతగా నిలిచాడు. మొత్తంగా 23.5 పాయింట్లతో టైటిల్ కైవసం చేసుకున్నాడు. వన్డే క్రికెట్ గొప్ప మైలురాయిని అందుకుంది. ఈ ఫార్మాట్లో నిన్న 5000వ మ్యాచ్ జరిగింది. వన్డే ప్రపంచకప్ లీగ్ 2లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ కెనడా తలపడగా స్కాట్లాండ్ 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 11 గంటలకు వినవచ్చు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
2: ఇరాన్ అధికారి ఛానల్ ద్వారా ఆయన నిన్న ఆ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. సంక్షోభ సమయంలో వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన బాధ్యతాయుతమైన పనితీరును ఆయన ఈ సందర్భంగా కొనియాడారు. మంత్రివర్గంతో పాటు అధికారులు, గవర్నర్లు, కౌంటీ గవర్నర్లు నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారని ఆయన వివరించారు. అమెరికాలో జన్మతా పౌరసత్వంపై పరిమితులు విధించడం, అలాగే బర్త్ టూరిజంను అరికట్టడం లక్ష్యంగా 2 కార్యనిర్వాహక ఉత్తర్వులపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. జన్మతా పౌరసత్వంపై ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయన నిరాశ వ్యక్తం చేస్తూ ఇది దురదృష్టకరమైన నిర్ణయమని వైట్ హౌస్లోని ఓవల్ ఆఫీసులో పాత్రికేయులతో మాట్లాడుతూ చెప్పారు. అమెరికా వలస వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిపై తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
3: Concerning birthright, it was close, but a very, very unfortunate decision. So we're making adjustments because it's very unfair. This was done for a different reason. This was done right after the Civil War. This was for the babies of slaves. And what's happening now, if people are building businesses around it, from wealthy people are building businesses around birthright citizenship. That's not the way it's supposed to work. It's a disgrace. They're buying their way in, and we're not going to let it happen. So we're cracking down very big crackdowns, and this will give us the right to do it in a much more forceful manner. We had a very unfortunate decision.
2: తొలి కార్యనిర్వాహక ఉత్తర్వు ప్రకారం విదేశీ పౌరుల పిల్లల్లో చారిత్రక మినహాయింపుల పరిధిలోకి రాని కొన్ని వర్గాలకు జన్మతా పౌరసత్వం వర్తించదని వైట్ హౌస్ వెల్లడించింది. 2 ఉత్తర్వు ద్వారా విదేశీయులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం పొందేందుకు మాత్రమే అమెరికాకు ప్రయాణించే బర్త్ టూరిజంను పూర్తిగా నిలిపివేయాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ, హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖలను ఆదేశించారు. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులు గత జూన్లో అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు అనంతరం వెలువడ్డాయి. ఆ తీర్పులో అమెరికాలో చట్టవిరుద్ధంగా లేదా తాత్కాలిక వీసాపై నివసిస్తున్న తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలు కూడా అమెరికా రాజ్యాంగంలోని 14వ ఆర్టికల్ పౌరసత్వ నిబంధన ప్రకారం స్వయం చాలకంగా అమెరికా పౌరసత్వానికి అర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా అమెరికాలో వీసా, గ్రీన్ కార్డు వంటి ఇమిగ్రేషన్ ప్రయోజనాల కోసం దరఖాస్తులో కీలక మార్పులు జరిగాయి. అమెరికా పౌరసత్వ ఇమిగ్రేషన్ సేవల సంస్థ USCIS దరఖాస్తుల పరిశీలనకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇకపై అసంపూర్ణంగా లేదా అవసరమైన ఆధారపత్రాలు లేకుండా దాఖలు చేసిన దరఖాస్తులను అదనపు వివరాలు కోరకుండా నేరుగా తిరస్కరించే అధికారం ఆ సంస్థకు కల్పించింది. ఈ కొత్త విధానం ఇప్పటికే అమల్లోకి వచ్చినట్లు USCIS ప్రకటించింది. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న దరఖాస్తులతో పాటు ఇకపై దాఖలయ్యే అన్ని ఇమిగ్రేషన్ ప్రయోజనాల దరఖాస్తులకు కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. దీంతో అమెరికాకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు దరఖాస్తు చేసే సమయంలో అవసరమైన అన్ని పత్రాలు పూర్తిగా సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలు చేసిన అదనపు టారిఫ్లను ఆ దేశ సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తోంది. ఇప్పటికే 9.5 లక్షల కోట్లకు పైగా నగదును తిరిగి చెల్లించినట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. 2వ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయ ఆర్థిక అత్యవసర అధికారాల చట్టం IEEPA కింద పలు దేశాలపై భారీ దిగుమతి సుంకాలు విధించారు. ఈ సుంకాల ద్వారా అమెరికా ప్రభుత్వం మొత్తం $166 బిలియన్ ఆదాయాన్ని సమీకరించింది. అయితే ట్రంప్ తన అధికార పరిధిని దాటి ఈ టారిఫ్లు విధించారని అమెరికా సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో కీలక తీర్పు వెలువరించింది. పాకిస్తాన్, సౌదీ, తుర్కీ దేశాలు మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరిట ఒక రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం తమ 3 దేశాల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా దానిని 3 జరిగిన దాడిగానే పరిగణిస్తామని ప్రకటించాయి. నిన్న సౌదీ అరేబియాలో జరిగిన ఒక అత్యున్నత స్థాయి సమావేశంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్

మాన్, తుర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాలకు ప్రత్యేక శిక్షణ, సాంకేతిక బదిలీ, అలాగే ఇంటెలిజెన్స్ సమాచార మార్పిడికి మార్గం సుగమం కానుంది. థాయిలాండ్లోని నోంతపురి ప్రావిన్స్ లో బాంగ్ క్రువాయ్ జిల్లాలో ఉన్న ఓ ప్రముఖ ఉన్నత పాఠశాలలో నిన్న జరిగిన కాల్పుల ఘటనలో 8 మందికి పైగా మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. దీనికి పాల్పడిన 14 ఏళ్ల విద్యార్థి కూడా ఈ ఘటనలో మరణించాడు. ఆ విద్యార్థి పాఠశాలకు వెళ్లే ముందు తన తాత అమ్మమ్మలపై కూడా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం పాఠశాలలో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రాణభయంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కల్పించిన ప్రత్యేక అధికారాల విస్తృత వినియోగం మానవ హక్కుల పరిస్థితులపై ఆందోళనలను మరింత పెంచుతోంది. గత దశాబ్ద కాలంగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషన్ కార్యాలయంతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు బలవంతపు అదృశ్యాలు, అధిక బలప్రయోగం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై ఆంక్షలు, జవాబుదారీతనం లేకపోవడం వంటి అంశాలపై పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశాయి. గత జూలై 27న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్వహించిన శాసనసభ ఎన్నికల తొలి రోజు రావల్కోట్లో హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా నిరసనకారులపై పాకిస్తాన్ భద్రతా బలగాలు నేరుగా కాల్పులు జరిపాయని, దీంతో పలువురు మరణించగా మరికొందరు గాయపడ్డారని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏఏసీ ఆరోపించింది. ఆ ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో సంఘటనలపై స్వతంత్రంగా సమాచారం సేకరించడం కష్టంగా మారిందని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. అలాగే ఉగ్రవాద నిరోధక చట్టాలు, అత్యవసర నిబంధనలను, సాధారణ రాజకీయ నిరసనలను అణచివేయడానికి కూడా విస్తృతంగా వినియోగిస్తున్నట్లు ఆ కథనం పేర్కొంది. దీంతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్య హక్కులు, పౌర స్వేచ్ఛల పరిరక్షణపై అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలు మరింత పెరుగుతున్నాయి. సూడాన్లోని ఎల్ ఒబైద్ నగరం చుట్టూ డ్రోన్ దాడులు, మౌలిక సదుపాయాల ముట్టడి తీవ్రమవడంపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ వోల్కర్ టర్క్ రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఉపగ్రహ ఛాయాచిత్రాల ఆధారంగా నిర్వాసితుల శిబిరాలు వేగంగా విస్తరిస్తున్నాయని, ఆ ప్రాంతంలో తాగునీరు, వైద్య సరఫరాల కొరత తీవ్రస్థాయికి చేరిందని ప్రకటించారు. బంగ్లాదేశ్లో రాష్ట్రపతి ఎన్నికలు ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాష్ట్రపతి మహ్మద్ షెహబుద్దీన్ జూలై 24న తన పదవీకాలం ముగియడానికి 2 ఏళ్లు ముందుగానే రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. 1971 బంగ్లాదేశ్ విమోచన యుద్దంలో పాల్గొన్న మహ్మద్ షెహబుద్దీన్ దిగువ న్యాయస్థాన మాజీ న్యాయమూర్తిగా కూడా పనిచేశారు. ఆయన 2023 ఏప్రిల్లో 5 ఏళ్ల పదవీకాలానికి రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆరోగ్య సమస్యల కారణంగా పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త భద్రతా పరిస్థితులు నెలకొన్నప్పటికీ హార్మో జలసింధు గుండా సరుకుతో ప్రయాణిస్తున్న 60 వాణిజ్య నౌకలను సురక్షితంగా గమ్యస్థానాలకు తరలించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. యమెన్ తీరానికి సమీపంలోని ఎర్ర సముద్రంలో భారత జెండాతో ప్రయాణిస్తున్న ఎంఎస్వి ఫైజ్ నూరే ఒలియా అనే వాణిజ్య నౌకపై మంగళవారం జరిగిన దాడిలో అది మునిగిపోయింది. ఈ ఘటనలో నౌకలో ఉన్న 14 మంది నావికులు, వారిలో 13 మంది భారతీయులు సహా అందరినీ సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృ సంస్థ అయిన మెటాపై అమెరికాలోనే న్యూ మెక్సికో రాష్ట్ర న్యాయస్థానం $567 మిలియన్ జరిమానా విధించింది. ఈ కేసులో తొలిదశలోనే మెటాపై $375 మిలియన్ సివిల్ జరిమానా విధించబడింది. పిల్లల మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా తమ ప్లాట్ఫామ్స్ ను రూపొందించడమే కాకుండా బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన ప్రమాదాల గురించి తెలిసినా తగిన చర్యలు తీసుకోలేదని కోర్టు నిర్ధారించింది. ఈ $567 మిలియన్ జరిమానాతో కలిపి మెటాపై మొత్తం $942 మిలియన్ ఆర్థిక భారం పడింది. అంతేకాకుండా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో బాలల భద్రతను మరింత బలోపేతం చేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం వయస్సు నిర్ధారణ వ్యవస్థను మెరుగుపరచడం, 13 ఏళ్లలోపు పిల్లల ఖాతాలను గుర్తించి తొలగించడం, భద్రతా అవగాహన సందేశాలను ప్లాట్ఫామ్స్ లో ప్రదర్శించడం, పాఠశాలలతో కలిసి బాలల రక్షణ చర్యలను అమలు చేయడం వంటి సంస్కరణలు చేపట్టాలని సూచించింది. అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనల్లో చంద్రునిపై గతంలో గుర్తించిన ఒక భారీ క్రేటర్ గ్రహ శకలం వల్ల కాకుండా తోకచుక్క నుంచి విడిపోయిన శకలం ఢీకొనడం వల్ల ఏర్పడి ఉండవచ్చని వెల్లడించారు. ఈ అధ్యయనం ద్వారా చంద్రుని ఉపరితల పరిణామాలపై ఇప్పటి వరకు ఉన్న కొన్ని అభిప్రాయాలకు కొత్త కోణం లభించింది. పరిశోధకుల విశ్లేషణ ప్రకారం తోకచుక్క శకలాలు అత్యంత వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి చంద్రుని ఢీకొన్నప్పుడు సాధారణ గ్రహ శకలాల కంటే ఎక్కువ శక్తిని విడుదల చేస్తాయి. దీంతో చంద్రుని ఉపరితలంపై విశాలమైన క్రేటర్లు ఏర్పడటంతో పాటు దుమ్ము, రాళ్ల శకలాలు చాలా దూరం వరకు వ్యాపిస్తాయి. శాస్త్రవేత్తలు చంద్రుని కక్ష్యలోకి ఉపగ్రహాలు పంపిన చిత్రాలు,
భూగర్భ నిర్మాణాల విశ్లేషణ, కంప్యూటర్ సిమ్యులేషన్ల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చారు. ఈ అధ్యయనం భవిష్యత్తులో చంద్రుడిపై నిర్వహించే పరిశోధనలు, నమూనాల సేకరణ, అలాగే ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై ప్రభావ బిలాల అధ్యయనాలకు కూడా ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యూ ఆర్జే దీపు. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హర్ఘర్ తిరంగ్ 2026 ప్రచారాన్ని ఏ డేట్స్ లో నిర్వహించనుంది అని. సో చాలా మంది అయితే ఆన్సర్లు పంపించేశారు. సో ఎవరు పంపించారో చూద్దాం. కానూరు నుంచి తాతారావు గారు పంపిస్తున్నారు, గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు, బట్ నేను అడిగిన క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక కడప వినయ్, శ్రీదేవి, శైలజ, అప్పు, రెడ్డి, ప్రవీణ పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రాజేష్ హిందూపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్

ఎవరు అంటే గనక కే సురేంద్రనాథ్ జస్సు కూడా ఒడిశా నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ మార్నింగ్ దీపు మ్యామ్ ఆన్సర్ అంటూ పంపించేస్తున్నారు. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక దామర్ల చిన్న మస్తాన్రావు పెద్ద మస్తాన్రావు గారు పంపిస్తున్నారు వైజాగ్ మంగళగిరి నుండి, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పురుషోత్తం శ్రీనివాస రాజా ఫ్రమ్ తిరుపతి నుంచి గుడ్ మార్నింగ్ అంటూ పంపిస్తున్నారు. ఆన్సర్ అని పెట్టారు కానీ మీరు ఏంటండి ఆన్సర్ పంపించడం మర్చిపోయారా? ఎనీవే నెక్స్ట్ హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ వి రాఘవమ్మ సాయి రేఖ మోనిక పంపిస్తున్నారు. హాయ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారు, బట్ ఆన్సర్ అయితే పంపించలేదు. ఎనీవే నెక్స్ట్ ఎవరు అంటే కోట శ్రీమన్నారాయణ మూర్తి, కోట సుజాత, కోట సాయి ప్రీతం భవానీపురం విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే గనక పేరు తురుకపల్లి విలేజ్ వీరమ్మ వరలక్ష్మి సువర్ణ దేవంశిక పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఎనివే మరి ఇంతకీ ఆన్సర్ ఏంటి అంటే కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ హర్ఘర్ తిరంగా 2026 ప్రచారాన్ని ఏ డేట్స్ లో నిర్వహించనుంది అంటే ఆగస్టు 9 నుండి ఆగస్టు 17 వరకు అనమాట. సో తేదీలు ఆగస్టు 9 నుండి ఆగస్టు 17 వరకు హర్ఘర్ తిరంగా 2026 ప్రచారాన్ని నిర్వహించనుంది అనమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక ఇటీవల కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ 2026 పురుషుల మహిళల టీమ్ టైటిల్స్ ను ఏ దేశం గెలుచుకుంది? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇటీవల కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ 2026 పురుషుల మహిళల టీమ్ టైటిల్స్ ను ఏ దేశం గెలుచుకుంది? సో దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేసేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866-24-888-14. అండ్ ఇప్పుడైతే ఒక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ దీపు. సో హరివిల్లు ప్రోగ్రామ్ లో సెకండ్ క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇటీవల కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్స్ 2026 పురుషుల మహిళల టీమ్ టైటిల్స్ ని ఏ దేశం గెలుచుకుంది? సో చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు. సో ఎవరెవరు పంపారు, ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారో చూద్దాము. నెక్స్ట్ ఫ్రమ్ సత్యనారాయణ గారు, దేవీనగర్ విజయవాడ నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే మల్లికార్జున, అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. అలాగే కోట శ్రీమన్నారాయణ మూర్తి, కోట సుజాత, కోట సాయి ప్రీతం, భవానీపురం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కె సురేంద్రనాథ్ జర్సగూడ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు అంటే పురుషుల మహిళల ఛాంపియన్షిప్ టైటిల్స్ అంటూ పంపించారు. రాజేష్ హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ఎస్ ఏ దేశాన్ని ఓడించి గెలిచింది అని చెప్పి రాశారు, కానీ మీరు ఆన్సర్ రాయడం మర్చిపోయారు. ఎనీవే నెక్స్ట్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తంబరం చెన్నై నుంచి పంపిస్తున్నారు. చాలా డీటెయిల్డ్గా పంపిస్తున్నారనమాట.

ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రంగాచార్యులు టీచర్స్ కాల్ని హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు. ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పంపిస్తున్నారనమాట, బట్ పేరు అయితే పంపించలేదు. ఎనివే రైట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ అనంతపురం నుండి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే గన్నిమిట్ట చిన్నక్క ఫ్రమ్ గన్నిమిట్ట నుంచి పంపిస్తున్నారు రాంగ్ ఆన్సర్. అలాగే హాయ్ దీపు మేడం బాగున్నారా, మీ ప్రశ్నకి జవాబు అంటూ పంపించారు. చాలా పంపించేశారు అనమాట. ఎనివే రైట్ ఆన్సర్ నేను ఒక్క స్పోర్ట్ అడిగాను, బట్ మీరు ఇంకా చాలా పంపించేశారు. ఎనివే రైట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే గనక భారతదేశం అనమాట. సో ఇండియా ఈజ్ ద రైట్ ఆన్సర్. న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్స్ లో పురుషుల మహిళల జట్లు మలేషియాపై విజయం సాధించాయి అనమాట. ఎనివే మరి నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. అండ్ అంతకంటే ముందు ఇంకొక మెసేజ్ వచ్చింది అనమాట. వేటపాలెం రామానగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గనక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కొత్తగా కొనుగోలు చేసే కార్లు, ద్విచక్ర వాహనాలు అంటే టూ వీలర్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాల పరిమితిని ఎన్ని సంవత్సరాలకు పెంచారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కొత్తగా కొనుగోలు చేసే కార్లు, టూ వీలర్స్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాల పరిమితిని ఎన్ని సంవత్సరాలకి పెంచారు? సో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే వెంటనే వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేయాల్సిన నెంబర్ 0866243814. ఇప్పుడైతే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM with your RJ Deepu.

మీరు వింటున్నారు వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు. అండ్ మనం ఉన్నాం హరివెల్లో ప్రోగ్రాంలో. సో క్వశ్చన్ అయితే అడిగేశాను కదా, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కొత్తగా కొనుగోలు చేసే కార్లు, టూ వీలర్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాల పరిమితిని 8 సంవత్సరాలకి పెంచారు అని. సో మెసేజ్లు అయితే చాలా మంది పంపించారు. సో చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అని చెప్పేసి. అయితే ఇక్కడ కార్లకి ఒక రకమైనటువంటి కాల పరిమితి, అలాగే టూ వీలర్స్కి ఒక రకమైనటువంటి కాల పరిమితి ఉందన్నమాట.

కదా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కొత్తగా కొనుగోలు చేసే కార్లు, టూ వీలర్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాల పరిమితిని 8 సంవత్సరాలకి పెంచారు అని. సో మెసేజ్లు అయితే చాలా మంది పంపించారు. సో చూద్దాం ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు అని చెప్పేసి. అయితే ఇక్కడ కార్లకి ఒక రకమైనటువంటి కాల పరిమితి, అలాగే టూ వీలర్స్కి ఒక రకమైనటువంటి కాల పరిమితి ఉందన్నమాట. సో మీరు రెండు కూడా ఆన్సర్ పంపించాలి, రెండింటికి ఒకటే కాల పరిమితి లేదు. అనే ఫస్ట్ ఎవరు అంటే సత్యనారాయణ గారు దేవీనగర్ విజయవాడ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే పెడన జోగనంద్రరావు కాల నుంచి అప్పలరాజు గారు పంపిస్తున్నారు, బట్ ఒకదానికి రైట్ ఆన్సర్ మీరు ఫోర్ వీలర్స్కి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అండ్ దివ్య ఫ్రమ్ గుడివాడ నుంచి ఎస్ మీరు కరెక్ట్గా పంపించారు, అంటే కార్కి ఎన్ని అని, అలాగే టూ వీలర్స్ బైక్కి ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి. అలాగే పురుషోత్తం శ్రీనివాస రాజా ఫ్రమ్ తిరుపతి నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే కనుక రాజా హిందూపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, బట్ మీరు ఫోర్ వీలర్కి మాత్రమే పంపించారు. నెక్స్ట్ ఎవరు అంటే కనుక ఫ్రమ్ రమేష్, అక్షయ, కార్తిక్, సాయి, కామారెడ్డి నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే బుక్కరాయ సముద్రం అనంతపురం జిల్లా నుంచి శ్రీనివాస్ మూర్తి గారు పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే అనంతపురం నుండి అనురాధ గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే భాస్కర్ గారు పెడ నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ పిఎస్ రంగారావు వెస్ట్ చంబరం చెన్నై నుంచి పంపిస్తున్నారు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే నెక్స్ట్ ఎవరు అంటే గనక హాయ్ దీపు గారు, మై నేమ్ ఇస్ మహేంద్ర రెడ్డి అంటూ పంపించారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ హాయ్ దీపు గారు, ఆల్ రేడియో లిజనర్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అంటూ పంపిస్తున్నారు, బట్ రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరు. ఎవరు అంటే గనక విఆర్ బాబు, అంబాపురం, బెజవాడ. నెక్స్ట్ ఎవరు అంటే హాయ్ వివిధ భారతి, గుడ్ మార్నింగ్ దీపు గారు అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్. వార్తా జ్యోతి ఫ్రమ్ చింతపూరి ఫ్రమ్ వేటపాలెం అంట. నెక్స్ట్ ఎవరు పంపిస్తున్నారు, ముసాపేట మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, ఏదోచి సక్కుబాయి గారు బాగున్నారా మేడం అంటూ పంపిస్తున్నారు, కానీ బట్ నేను అడిగిన క్వశ్చన్కి మీరు ఆన్సర్ పంపించలేదు. ఎనివి నెక్స్ట్ ఎవరు అంటే కనుక రంగాచార్య టీచర్స్ కాల్ హిందూపూర్ నుంచి పంపిస్తున్నారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. ఎనివి మరి ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కొత్తగా కొనుగోలు చేసే కార్లు, ద్విచక్ర వాహనాల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాల పరిమితి 8 సంవత్సరాలకు పెంచారు అంటే కనుక కార్లకి అయితే 4 సంవత్సరాలు, అలాగే టూ వీలర్స్కి అయితే 6 సంవత్సరాలు అనమాట. అండ్ అలాగే తప్పనిసరి ఇన్సూరెన్స్ కవరేజీని 1 ఏడాది పాటు పొడిగించారనమాట. ఎనివే మరి ఇదండి ఈరోజు హరివిల్లు ప్రోగ్రాంలో బోల్డన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగాను అనుకుంటున్నాను. అండ్ ఇంకొక మెసేజ్ కూడా ఇప్పుడే పంపించారు, ఎవరు అంటే పురుషోత్తం శ్రీనివాస రాజా గారు ఫ్రమ్ తిరుపతి నుంచి అనమాట, ఒకదానికి పంపిస్తున్నారు మీరు కూడా ఆన్సర్. నెక్స్ట్ బుక్కరాయ సముద్రం అనంతపురం జిల్లా నుంచి శ్రీనివాస మూర్తి గారు ఇప్పుడు రెండింటికి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే రామ్నగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు మంచి విలువైన ప్రశ్నలు అడుగుతున్నారు, ధన్యవాదాలు అంటూ పంపించేస్తున్నారు. ఓకే ఎనివే మరి అయితే ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం, వింటూ ఉండండి వివిధ భారతి 101.3 FM విత్ యువర్ ఆర్జే దీపు.

0: సమయం 10:40 కావస్తుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజిషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, ఎండి, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ అండి. గత 14 సంవత్సరాల నుంచి నేను విజయవాడలో ఫిజిషియన్ మరియు డయాబెటాలజీగా ప్రాక్టీస్ చేస్తున్నానండి. సో ముఖ్యంగా మనం ఈ మధ్య సమాజంలో ఎక్కువగా వింటున్న పేరు వచ్చేసి డయాబెటీస్ అండి. ఆ డయాబెటీస్తో పాటు వచ్చే కాంప్లికేషన్స్ అన్నీ మీరు ఎప్పుడూ ఏదో ఒక చోట వింటా ఉండుంటారు. సో ఒక ఫిజిషియన్గా నా బాధ్యతగా నేను డయాబెటీస్ గురించి పబ్లిక్కి ఒక కామన్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని, క్లుప్తంగా డయాబెటీస్ గురించి, అసలు డయాబెటీస్ వచ్చిన దానికంటే ముందు అసలు ఎలా ఏం జరుగుతుంది బాడీలో, దాని గురించి మనందరికీ కామన్గా అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే డయాబెటీస్ అంటే ఏంటి. అసలు డయాబెటీస్ అనగా ఏం లేదండి, డయాబెటీస్ అంటే రక్తంలో చక్కెర స్థాయి సాధారణం కంటే ఎక్కువగా ఉండే స్థితిని డయాబెటీస్ అంటాము. సో ఒక నార్మల్ పర్సన్తో కంపేర్ చేసినప్పుడు ఒక డయాబెటిక్ పర్సన్కి ఆహారం చేసిన తర్వాత ఉండాల్సిన స్థాయిలో కంటే అధికంగా షుగర్ ఉన్నప్పుడు డయాబెటీస్ పేషెంట్గా మనం కన్ఫర్మ్ చేస్తాము. అది చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటంటే చాలామంది డయాబెటీస్ అంటారు, తర్వాత దానికి ఏదో కొన్ని తాత్కాలిక థెరపీస్ అంటారు, తర్వాత రివర్సల్ అంటారు. అవన్నిటికంటే నేను ఈరోజు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి డయాబెటీస్ అనేది ఒకసారి కన్ఫర్మ్ అయ్యే ముందు బాడీలో ఏం జరుగుతుంది, అసలు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే డయాబెటీస్ని రాకుండా వీలైనంత వరకు ఆపచ్చు, నివారించవచ్చు అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. సో డయాబెటీస్ లక్షణాల గురించి నేను మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటాను. సో డయాబెటీస్ కంటే వచ్చే ముందు దశ పేరు ప్రీ డయాబెటీస్. సో ఇది కూడా అందరికీ తెలుసు, ప్రీ డయాబెటీస్ గురించి కూడా మీరు అందరూ వినుంటారు. సో ప్రీ డయాబెటీస్ ఏంటంటే ఆ ప్రారంభ దశ డయాబెటీస్, దాంట్లో మందులు లేకుండా ఆహారం కంట్రోల్ చేసుకుంటూ కొద్దిగా వెయిట్ తగ్గి ఆహార నియమాలు పాటిస్తే మళ్ళీ నార్మల్ పర్సన్గా నార్మల్ స్థితికి వచ్చే అవకాశం ఉండే దశని ప్రీ డయాబెటీస్ అంటారు. అంటే ఒక మనిషి నార్మల్ కంటే షుగర్ ఎక్కువగా ఉంది కానీ షుగర్ పేషెంట్కి నిర్ధారించిన కావాల్సినంత షుగర్ లేనప్పుడు అతన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. సో మా భాషలో చెప్పాలంటే HbA1c టెస్ట్ చేసినప్పుడు, నార్మల్ HbA1c మనం చేసినప్పుడు HPLC మెథడ్లో 5.6 కంటే తక్కువ ఉంటే నార్మల్ పర్సన్ కింద మనం కన్సిడర్ చేస్తాం.

అదే ఎవరన్నా వ్యక్తి యొక్క హెచ్పీ ఏవన్సి 5.7 నుంచి 6.4 లోపలుంటే మనం ప్రీ డయాబెటిక్ కింద అతన్ని డయాగ్నోస్ చేస్తాం. ప్రీ డయాబెటిక్ దశలో గనక మనం పేషెంట్ని గుర్తించినట్టయితే అతను ఆహార నియమాలు పాటించడం ద్వారా, కార్బోహైడ్రేట్ రెస్ట్రిక్షన్ చేయడం ద్వారా, ఫిజికల్ ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా, తర్వాత మజిల్ ట్రైనింగ్ అంటే జిమ్ కాకపోయినా వివిధ రకాల స్విమ్మింగ్, సైక్లింగ్, రకరకాల పద్ధతుల ద్వారా శరీర ఎక్సర్సైజ్ పెంచడం ద్వారా మనం ప్రీ డయాబెటిస్ని చాలా వరకు రివర్స్ చేసే అవకాశం ఉంది. సో ఇది ప్రీ డయాబెటిస్ గురించి మనం అనుకుంటున్నాం. దాన్ని నేను ఒక్కొక్క టాపిక్లో మొత్తం క్లుప్తంగా చెప్తాను. సో ఈరోజు నేను మాట్లాడదాం అనుకుంటున్న టాపిక్ వచ్చేసి ఒక డయాబెటిస్ కంటే ముందు వచ్చే ప్రీ డయాబెటిస్, దానికంటే ముందు వచ్చే ఇంకా ముఖ్యమైన దశ గురించి నేను ఈరోజు చెప్పబోతున్నాను. దాని పేరు వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఎందుకంటే అందరూ తెలుసుకోవాల్సిన పదం వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఒక రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ యొక్క బాడీ సరిగ్గా ఇన్సులిన్కి స్పందించదో, ఆ పర్సన్ యొక్క బాడీ ఇన్సులిన్ని బాగా రిలీజ్ చేసి షుగర్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే, చాలామంది కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే, ఒకసారి షుగర్ టెస్ట్ 30 సంవత్సరాలు వచ్చినప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకుంటారు. ఫాస్టింగ్ పోస్ట్, ఫాస్టింగ్ వచ్చేసి 100 అంటే 100 లోపల ఉంది కాబట్టి తన షుగర్ లేదని, తిన్న తర్వాత 140 లోపల ఉంది కాబట్టి షుగర్ లేదు, షుగర్ రాదు అని ఒక చిన్న అపోహలో ఉంటారు. సో అందరూ కాకపోయినా వాళ్ళల్లో కొంతమంది మాత్రం ప్రీ డయాబెటిస్ కంటే ముందు దశ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండే అవకాశం ఉంది. ఇంకొన్నిసార్లు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది యుక్త వయసులోనే స్టార్ట్ అవుతుంది, లేదా బాగా ఊబకాయం ఉన్నప్పుడు పిల్లల దశలోనే కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఎవరైనా ఒక పర్సన్ను చిన్న వయసులోనే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక గుర్తుపెట్టినట్టయితే అతన్ని అసలు ప్రీ డయాబెటీస్లోకే వెళ్లకుండా మనం జాగ్రత్త పడవచ్చు అనే చెప్పడానికి మాత్రమే మనం ఈరోజు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని ఎలా తెలుసుకోవాలి అంటే, సింపుల్గా ఏమాత్రం ఒక్క రక్త పరీక్ష కూడా లేకుండా చెప్పాలంటే, ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఎక్కువగా ఎవరికి ఉండే అవకాశం ఉందంటే, ఫస్ట్ కడుపు ఒక భాగంలో ఒబేసిటీ, సెంట్రల్ ఒబేసిటీ ఎక్కువ ఉండే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా ఎవరైతే మగవారు నడుము కొలత 90 సెంటీమీటర్లు, ఆడవారు నడుము కొలత 80 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కొద్దిగా వెయిట్ రిడక్షన్ చేయడానికి ప్రయత్నించి జాగ్రత్త పడాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా చూసినప్పుడు ఏంటంటే, యంగ్ వాళ్ళు ముఖ్యంగా అంటే డయాబెటీస్ లేని వాళ్ళు, ఎవరన్నా మెడ చుట్టూ నలుపు, తర్వాత అండర్ ఆర్మ్స్లోను, అండర్ వేర్ భాగాల్లో నలుపు కనుక, అంటే స్కిన్ నార్మల్ బాడీలో అంతా ఒక కలరు, ఆ చంకల్లోనూ మెడల చుట్టూ మాత్రం బాగా నల్లబడుతున్నప్పుడు అది ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక సైన్ అయి ఉండొచ్చు అన్నమాట. అలా కూడా మీరు డౌట్ ఉన్నప్పుడు మీ ఫిజిషియన్ని కలిసి మీరు ఆ డాక్టర్ గారి సలహా మేరకు మీరు వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు పాటించి మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి విముక్తి పొందొచ్చు. సో తర్వాత ఎంత తిన్నా విపరీతమైన నీరసము, అంటే చిన్న చిన్న పని చేసినా కూడా ఆ నిస్సత్వ, ఆ యాక్టివ్నెస్ లేకపోవడం, ఒకప్పుడు ఉండే యాక్టివ్నెస్ లేకుండా చురుకుతనం లేనప్పుడు కూడా మీరు మేబీ మీరు బహుశా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా అనేది మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, ఎంత కష్టపడ్డా వెయిట్ తగ్గకపోవడము, తర్వాత ఈజీగా బరువు పెరిగిపోవడం, ఇది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ యొక్క సంకేతాలు. దీని కాకుండా బేసికల్గా ఆకలి, ఎంత తిన్నా ఆకలి తీరకపోవడము, తర్వాత విపరీతంగా స్వీట్ తినాలనే ఒక కోరిక కలగడం కూడా ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఒక భాగం. అలాగే PCOS అనే కంప్లైంట్ లేడీస్లో ఉన్నప్పుడు కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అనేది కూడా వాళ్ళు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే తరచూ లేడీస్లో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, తర్వాత యాక్నీ కనుక, పింపుల్స్ కనుక ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నిటికీ పక్కన పెట్టేస్తే, ఎంత తిన్నా కనుక ఆకలి తీరినట్టు, తిన్న వెంటనే బాగా నిద్ర వస్తున్నట్టు, నిస్సత్తుగా ఉంటే కూడా మీరేమన్నా ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డయాబెటీస్ అనేది ఫైనల్గా ఇవన్నీ దాటిన తర్వాత వచ్చే దశ. ఫస్ట్ దశ వచ్చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్, తర్వాత వచ్చేసి ప్రీ డయాబెటీస్, తర్వాత డయాబెటీస్. సో డయాబెటీస్ గురించి మాట్లాడే, దాని కాంప్లికేషన్స్ గురించి మాట్లాడే కంటే ముందే అసలు యువత దశలోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కనుక మీరు అర్థం చేసుకుని దాని తగ్గట్టు ఆహార నియమాలు పాటించినట్టయితే మనం అసలు ఆ పేషెంట్ని ప్రీ డయాబెటీస్లో కూడా ల్యాండ్ అవ్వకుండా మనం ఆపే అవకాశం చాలా వరకు ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా తెలుసుకోవాలంటే, బేసికల్గా చెప్పాలంటే, సింపుల్గా ల్యాబ్ పరంగా చెప్పాలంటే హోమా IR అనే టెస్ట్ ఒకటి చేయించుకోవడం ద్వారా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్

0: గురించి ఈజీగా తెలుసుకునే అవకాశం ఉంది. తర్వాత మెడ చుట్టూ కనుక బాగా నలుపు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మీరు మీ ఫిజిషియన్తో డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఇప్పుడు హోమా ఐఆర్ గురించి మాట్లాడదామండి. సో హోమా ఐఆర్ అనే టెస్ట్ చాలా స్టాండర్డ్ ల్యాబ్స్లో చేస్తారు. సో హోమా ఐఆర్ టెస్ట్ వచ్చేసి దాని ఫుల్ ఫామ్ వచ్చేసి హోమియోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనమాట. సో అది ఎలా అంటే అసలు మీ బాడీ ఇన్సులిన్కి రెసిస్టెంట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేసే టెస్ట్ అండి. సో దాంట్లో ఎలా మనం హోమా ఐఆర్ని ఇన్సులిన్ ఫాస్టింగ్ బ్లడ్ షుగరు ప్లస్ ఫాస్టింగ్ ఇన్సులిన్ పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాం హోమా ఐఆర్ని. సో మీరు ఎవరైతే హోమా ఐఆర్ చెక్ చేయించుకున్నది లెస్ దెన్ 1 ఉంటే వాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా ఉన్నట్టు, అది 1-2 మధ్యలో ఉంటే మైల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేస్తాము, 2 పైన ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు, అదే 5 కంటే అబవ్ ఉంటే 4-5 మధ్యలో లేదా 5 కంటే అబవ్ ఉంటే సిగ్నిఫికెంట్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నప్పుడు మీరు చేయాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే మీరు ఫిజికల్ యాక్టివిటీ పెంచి కార్బోహైడ్రేట్స్ అంటే ఈజీగా అరిగే ఆహారం కనుక తగ్గించుకుని, స్వీట్స్ నైట్ ఫుడ్స్ తగ్గించుకుని, ప్రాపర్ స్లీప్ నిద్ర ప్రాపర్గా నిద్రపోయి వ్యాయామము తర్వాత స్ట్రెస్ తగ్గించుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్సులిన్ రెసిస్టెన్స్తో పాటు బేసికల్గా అన్నిటికంటే ముఖ్యమైన టాపిక్ వచ్చేసి నిద్ర. సో నిద్ర అనేది ఈ మధ్య మనకి చాలామందికి నిద్ర అనేది మనకి సెల్ ఫోన్ వల్ల కావచ్చు లేకపోతే జాబ్ పర్పస్ వల్ల కావచ్చు, నిద్ర అనేది సర్కేడియన్ రిధమ్ బాగా డిస్టర్బ్ అయ్యి నిద్ర అనేది డిఫరెంట్ ఒక్కొక్కరు రాత్రి 2 పడుకుంటున్నారు, ఒక్కొక్కరు తెల్లారి గట్ట 3 పడుకుంటున్నారు. సో నిద్ర అనేది డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏ నార్మల్ పర్సన్ అయినా సరే ఒక 2-3 రోజులు సరిగ్గా పడుకోకపోతే అతనికి టెంపరీగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. సో అదే పనిగా పద్దాక ఇంకా నిద్ర అనేది నిద్రని పక్కన పెట్టేసి లేట్ నైట్ నిద్రపోయి అర్ధరాత్రులు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మాత్రం ఇన్సులిన్ రెసిస్టెన్స్ బాగా పెరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మనం క్లుప్తంగా చెప్పాలంటే, మనం ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు మన బాడీలో ఇన్సులిన్ రిలీజ్ అయ్యి షుగర్ని బాడీలో ఉండే ప్రతి పార్ట్కి అందేటట్టు చేస్తుంది ఇన్సులిన్. సో ఎవరికైనా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఏంటంటే అది నార్మల్గా వచ్చిన ఇన్సులిన్కి బాడీ స్పందించకపోవడం వల్ల ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని అధికంగా రిలీజ్ చేస్తుంది, అధికంగా రిలీజ్ చేసి ఆ కాంపెన్సేట్ చేస్తుంది, షుగర్ అనేది నార్మల్గా కనిపించేటట్టు కాంపెన్సేట్ చేస్తుంది. కాబట్టి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉండే పేషెంట్స్ షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ నార్మల్గానే కనిపిస్తుంది. సో అది ఒక మిస్లీడ్ అయిపోతారు అనమాట, అంటే షుగర్ నార్మల్గా ఉంది కాబట్టి షుగర్ లేదు కాబట్టి షుగర్ వచ్చే అవకాశం లేదు కాబట్టి. సో షుగర్ నార్మల్గా ఉన్నా సరే మీరు ఒకసారి ఫాస్టింగ్ షుగర్తో పాటు ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా చెక్ చేసుకున్నప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉన్నారా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం ఉంది. సో చాలా వరకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద అవగాహన ఉంటే ప్రీ డయాబెటిక్లో వెళ్లే అవకాశాన్ని మనం చాలా వరకు నివారించే అవకాశం ఉంది. దీంతో పాటుగా ప్రీ డయాబెటీస్లోకి వెళ్లే ముందు ఎవరైనా సరే ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ డయాబెటీస్ అనేది ఎవరైనా సరే పేరెంట్స్కి, అంటే ఈ ప్రీ డయాబెటీస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కాకుండా నేను చెప్పే రిస్క్ ఫ్యాక్టర్స్ డయాబెటీస్కి వచ్చేసి పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో అమ్మ నాన్నకి కానీ మామయ్యల తరపున కానీ రిలేషన్స్లో డయాబెటీస్ ఉన్నప్పుడు, తర్వాత ఫస్ట్ నుంచి బాగా వెయిట్ ఉన్న వాళ్ళకి, వ్యాయామం బాగా తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి, 40 దాటినటువంటి వాళ్ళకి, ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళకి లేడీస్కి, వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి అవగాహన కాకుండా ప్రత్యేకించి షుగర్ గురించి, పేరెంట్స్కి షుగర్ ఉంది కాబట్టి వాళ్ళు యుక్త వయసు నుంచే కఠినమైన అంటే స్వీట్స్ అధిక కార్బోహైడ్రేట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అన్ని తగ్గించుకుని ఆహారాన్ని నియంత్రించుకుని ఫిజికల్ యాక్టివిటీ పెంచుకుని డయాబెటీస్ పట్ల అవగాహన పెంచుకుని ముందుగానే గుర్తించగలిగితే మనం దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయగలం.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 91504744.

దీప్ మరి స్టూడియోలో టైం చూస్తే 10 గంటల దాటి 50 నిమిషాల 10 సెకండ్లు కావస్తుంది. సో ఈ రోజుకి మీ ఆర్జే దీప్ అయితే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మళ్ళీ ఇంకొక రోజు ఇంకొక షోలు ఇంకా బోల్డ్ ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీ ముందుతాను. అండ్ ఈ రోజు నేను చెప్పినవి మాత్రం మీరు తప్పకుండా ఫాలో చేయండి. సో ఒకటి, ప్లాస్టిక్ వాడకాన్ని నెమ్మదిగా నేను చెప్పిన చిన్న చిన్న మార్పుల ద్వారా తగ్గిస్తూ ఉండండి. అలాగే వర్షాకాలంలో వచ్చే వైరల్ ఫీవర్స్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఫాలో అవుతూ ఉండండి. సో మళ్ళీ ఇంకొక రోజు కలుసుకుందాం. అంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మీరు వింటున్నారు విధు భారతి 101.3 FM.

0: TFM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: വിവിധ ഭാരതി FM ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: വിവിധ ഭാരതി FM വാർത്തల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లప్రకడ. ఈ రోజు జరిగే ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 587 మంది పీహెచ్డీ పరిశోధకులతో సహా పట్టభద్రులైన 3000 మంది విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్ స్వర్ణపథకం, డైరెక్టర్ స్వర్ణపథకం, శంకర్ దయాళ్ శర్మ స్వర్ణపథకం, పర్ఫెక్ట్ 10 స్వర్ణపథకాలతో సహా సంస్థ అందించే ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఐఐటి సోనిపత్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారితమైన అత్యంత వేగంగా పనిచేసే సూపర్ కంప్యూటింగ్ కేంద్రం పరంపరజ్ఞాను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. జాతీయ గోపాలరత్న పురస్కారం 2026 పేరిట ఉత్తమ పాడి రైతు, ఉత్తమ పాడి సహకార సంఘం, ఉత్తమ కృత్రిమ గర్భధారణ సాంకేతిక నిపుణుల అవార్డుల కోసం కేంద్ర మత్స్య పశుసంవర్ధక పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ నామినేషన్లు ఆహ్వానిస్తోంది. ఆగస్టు 10వ తేదీ సోమవారం నుంచి జాతీయ పురస్కార్ పోర్టల్ అవార్డ్స్ .gov.in ద్వారా మాత్రమే ఆన్లైన్లో నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 10. ఈ పురస్కారాలను జాతీయ పాల దినోత్సవం సందర్భంగా నవంబర్ 26న ప్రదానం చేస్తారు. తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో నేటి నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా నివారించేందుకు ప్రతి ఏడాది 3 రోజుల పాటు పవిత్ర ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. పవిత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు యాగశాలలో పవిత్ర ప్రతిష్ట, శయనాధివాసం జరుగుతాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై మళ్లీ టారిఫ్లను విధించేందుకు సంబంధించిన బిల్లుకు అమెరికా సెనెట్ తాజాగా ఆమోదముద్ర వేసింది. ఆగస్టు 31న ఈ బిల్లు ప్రతినిధుల సభ ముందుకు రానుంది. అక్కడ కూడా ఆమోదం పొందిన తర్వాత అమెరికా అధ్యక్షుడి సంతకంతో ఇది చట్టరూపం దాల్చనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే భారత్పై 100% సుంకాలు విధిస్తారు. ఎగువ నుంచి భారీ ప్రవాహం వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు జలకళ సంతరించుకుంది. జలాశయంలో ప్రస్తుత నీటి మట్టం పూర్తిస్థాయికి చేరువలో ఉంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 169.46 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం జలాశయంలో రోజుకు 18 నుంచి 20 టీఎంసీల మేర నిల్వ పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ఫ్లో మరో 2-3 రోజులు కొనసాగితే గేట్లు తెరిచేందుకు అవకాశాలుంటాయని అంచనా వేస్తున్నారు. మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరిట పాకిస్తాన్, సౌదీ అరేబియా, తుర్కీ దేశాలు కీలకమైన రక్షణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. వివిధ భారతి FM వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

भारती FM 101.3 హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:04 క్రాస్ అయిపోయి 4 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఇది మన టాలీవుడ్ టైం అండ్ మన మూవీస్ టైం అనమాట. సో మరి శృతి వచ్చేసిందంటే బాలీవుడ్ విషయాలు తీసుకొచ్చేసింది కదా. సో మళ్ళీ అన్ని మాట్లాడేసుకుందాం. మరి అసలు ఏం జరుగుతోంది మన సినిమా ఇండస్ట్రీలో మాట్లాడుకుందాం. బట్ సూర్య అండ్ మమిత వెంకీ అట్లూరి డైరెక్షన్లో సినిమా. అసలు ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అండి సూర్య ఫ్యాన్స్ ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నారు కదా. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ నుంచి బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. దాని గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఆకాశమే నీ హద్దులో సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ ఉండే వివిధ భారతి FM 101.3

ఎయిటీన్ పేజెస్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 11:13 క్రాస్ అయిపోయి 12 సెకండ్స్ అయిపోయింది మన టాలీవుడ్ టైంలో. సో మరి డైరెక్టర్ మూవీ తీసిన స్టైల్, సూర్య క్లాసీ లుక్స్, అఫ్ కోర్స్ ఆయన ఎప్పుడు క్లాస్ అనుకోండి. అండ్ లవ్లీ అండ్ బబ్లీ రోల్లో మమిత చాలా చాలా చాలా బాగున్నారు. నేను మాట్లాడుతున్నది విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ ట్రైలర్ గురించి అనమాట. అది మ్యాటర్. అసలైతే చాలా నచ్చింది నాకు ట్రైలర్. జీవి ప్రకాష్ మూవీ మంచి హైలైట్ అయ్యింది అని, అంటే మ్యూజిక్ మంచి హైలైట్ అయ్యింది అనిపిస్తోంది. యాక్షన్, డ్రామా, సెంటిమెంట్, లవ్ అన్నీ ఉన్నాయి కదా ఈ ట్రైలర్ చూసినప్పుడు. ఆ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటో చెప్పను, ఈ ట్రైలర్లో ఆ డైలాగ్, మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు, ఆ గొడవ తర్వాత మళ్ళీ ఎలా మాట్లాడుకోవాలో తెలియక. అసలు ఏం పాయింట్ అండి, అసలు ఏం పాయింట్, నిజంగా నిజమే అది, అంతే కదా. గొడవ బాగా జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడాలనిపిస్తే మేం స్టార్ట్ చేయాలా మేం స్టార్ట్ చేయాలా అనుకుంటూ ఎవరికి వాళ్ళు ఆగిపోతారు చూసారా, అక్కడ వస్తుంది అసలైన గ్యాప్. సో బాగా క్లోజ్ అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నేనే మాట్లాడాలి లేకపోతే వాళ్ళే మాట్లాడాలి ఇలాంటి పంతాలు మానేసి ఎవరో ఒకరు లీడ్ తీసుకుని స్టెప్ తీసుకుని ఆ రిలేషన్కి కాస్త కాస్త ఆ రిలేషన్ అనే ఒక మొక్క కాస్త నీళ్లు పోస్తే అదే ఎదుగుతుంది ఏమంటారు. సో ట్రై చేయండి, ఈ డైలాగ్ గురించి బాగా గుర్తుపెట్టుకోండి. టచ్ చేసింది నాకైతే అండ్ అది 100% నిజం. సరే ఇక మూవీ అయితే ఇంకొక 6 డేస్లో రిలీజ్ అయిపోతుంది. సూపర్ సూపర్గా సూర్య ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ మనం ఇంకా మాట్లాడుకుందాం అప్డేట్స్ గురించి. రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

ಹಮ್ ಸಫರ್ ಬ್ಯೂಟಿಫುಲ್ ಸಾಂಗ್ ಇದ್ದೇವೆ ಸರ್. మరి సామజవర గమన సినిమా నుంచి 11:23 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ నేను మీ శృతి, అండ్ నాతో మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నితీష్ తివారి రామాయణ మూవీని గ్లోబల్ గా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు తెలుసా. టోటల్ గా 59,000 స్క్రీన్స్ అట. ఓ మై గుడ్నెస్ కదా. మరి ఇండియాలో ఏమో 9,000 స్క్రీన్స్ అండ్ ఫారిన్ కంట్రీస్ లో 50,000 స్క్రీన్స్. ఒకవేళ అండి రియల్ గా కనుక అంటే 2022లో వచ్చిన అవతార్ రికార్డ్స్ బ్రేక్ అయిపోయినట్టు అనమాట, అంటే రియల్గా ఈ 59,000 స్క్రీన్స్లో కనుక ఇది రిలీజ్ అయిపోతే 2022లో వచ్చిన అవతార్ సినిమాని రికార్డ్స్ బ్రేక్ చేసినట్టే. అండ్ అది మ్యాటర్ ఓకే, అది పక్కన పెట్టేస్తే హీరో విశాల్ యాక్టింగ్ అండ్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా మకుటం ఉంది కదా, ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ ట్రైలర్లో కూడా విశాల్ లుక్స్ చాలా బాగున్నాయి. అండ్ మరి ఇంకా నెక్స్ట్ అయితే ఈ మూవీ మ్యూజిక్ కూడా జీవి ప్రకాష చేస్తున్నారు అనమాట, అది మ్యాటర్. అండ్ ఇంకో విషయం ఏం తెలుసా, ఈ మకుటం సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు విశాల్. మరి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా, మరి అది మ్యాటర్ ఓకే. ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరి కోసం హనుమాన్ సినిమా నుంచి అవకాయ ఆంజనేయ సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఎంజాయ్ లిస్నింగ్.

ఆర్ట్ సినిమా నుంచి అయితే సాంగ్ వినేశారు. సో మనమున్నాం మూవీ కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి ఏంటంటే మ్యాటర్, ఇప్పుడు కొరియన్ కనకరాజు సినిమా అయితే ఆల్రెడీ థియేటర్స్ లో సందడి చేస్తుంది కదా. వరుణ్ తేజ్ అండ్ డైరెక్టర్ మేర్లపాక్ గాంధీ కాంబినేషన్.

మహేష్లో వచ్చిన సినిమా. అయితే ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని డైరెక్టర్ చెప్పారన్నమాట. అంటే కాకపోతే ఏంటంటే మ్యాటర్ ఆ సినిమా ఉండాలా లేదా అనేది ఈ సినిమా చెప్తుంది అంటున్నారు. ఆఫ్రికా నేపథ్యంలో పార్ట్ టూ ఉండొచ్చని కూడా చెప్పారు. మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏమిటి అనే దానికి మాత్రం ఇంకా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో ఇది కనుక సక్సెస్ అయిపోయి గ్రాండ్ సక్సెస్ అయిపోతే అప్పుడు దాని గురించి ఆలోచిస్తారట. నాకు తెలిసి పార్ట్ టూ కూడా వస్తుందేమో అనిపిస్తోంది. వెయిట్ చేద్దాం కొరియన్ కనకరాజు పార్ట్ టూ కోసం. ఓకే, అండ్ నెక్స్ట్ మీకోసం థండేల్ సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ ఉండే వివిధ భారతి FM 101.3.

ఎస్, డీజే టిల్లు సినిమా నుంచి అయితే సాంగ్ వినేశారు. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, మన రవితేజ యాక్ట్ చేస్తున్న ఇరుముడి సినిమా ఉంది కదా, మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఈ మంత్ 12th రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేస్తారన్నమాట. సో భీమవరంలో రిలీజ్ చేయబోతున్నారు ట్రైలర్ ని. అండ్ ఇప్పటికే టీజర్ సాంగ్స్ ఇవన్నీ కూడా ఒక సినిమా మీద ఓ రేంజ్ మనకి ఎక్స్పెక్టేషన్స్ పెంచేసాయి కదా. సో మరి ట్రైలర్ కోసం అయితే మనం కూడా వెయిట్ చేయాలి. జీవి ప్రకాష్ మ్యూజిక్ చూస్తుంటే మొత్తం సినిమాల హవా అంతా జీవి ప్రకాష్ హవానే నడుస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎనీవేస్, ఈ మూవీ అయితే August 21st రిలీజ్ కాబోతుంది. అది సంగతి. మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఆచార్య సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిస్నింగ్.

विविध भारती एफ एम 101.3 एंड दिस इज आर जय श्रुति एंड मनमुन सिनेमा कबुल प्रोग्राम लो నానుగుల్ సినిమాలో అప్డేట్స్ సూపర్ సూపర్ సూపర్ అంటే మ్యాటర్ ఏంటంటే నాని యాక్ట్ చేస్తున్న ది పారడైజ్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయిపోయింది అలాగే విశ్వనాథ్ అండ్ సన్స్ సూర్య గారు యాక్ట్ చేస్తున్న సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ అయిపోయింది అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ రోజు ఆగస్ట్ 8న మనకి టాక్సిక్ ట్రైలర్ రిలీజ్ కాబోతోంది అండ్ మరి నెక్స్ట్ అయితే రేపు ఆగస్ట్ 9 మన ఫ్రెండ్స్ బర్త్డే కాబట్టి రాజమౌళి గారు మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ప్రెస్టీజియస్ ఫిలిం వారణాసి ఫిలిం నుంచి అప్డేట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఫ్యాన్స్ వింటున్నారు కదా సో అది మ్యాటర్ పుట్టినరోజు కదా సో మరి టీజరో లేకపోతే గ్లిమ్సో లేకపోతే ఇంకేదో ఏదో మన కోసం ఉండే ఉంటుందిలే ఏంది వెయిట్ చేద్దాం ఓకే సో అలాంటిది ఒకటి రిలీజ్ చేయాలని ఆ భగవంతుడిని మనం ప్రార్థిద్దాం ఓకే అండ్ మరి ఇక ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాల విషయానికి వచ్చేస్తే లెనిన్ సినిమా అండ్ విజయ్ ఆంటోనీ గారి వందదేవుళ్ళు సినిమా అండ్ హృదయం మురళి సినిమా అండ్ మై వాపస్ ఆవుంగా ఈ సినిమా అండ్ అలాగే సిద్ధార్థ్ యాక్ట్ చేసిన ఆపరేషన్ సఫేద్ సాగర్ వెబ్ సిరీస్ ఇలాంటివన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి అండ్ నెక్స్ట్ అయితే తిరువీర్ ఐశ్వర్య రాజేష్ కాంబినేషన్లో వచ్చిన ఓ సుకుమారి సినిమా అండ్ బదంతి వెబ్ సిరీస్ సీజన్ 2 ఇవన్నీ కూడా వచ్చేసాయి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి ఓటీడీ ఫిలిమ్స్ ఓకే రైట్ మీ అందరి కోసం డాకో మహారాజ్ మూవీ నుంచి అయితే సాంగ్ వచ్చేస్తుంది ఎంజాయ్ లిస్నింగ్

గోవిందుడు అందరివాడేలే సినిమా నుంచి కార్తీక్, హరిచరణ్, మానస అండ్ రీటా పాడిన సాంగ్ అయితే విన్నారు. ఈవెన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్, లక్ష్మి భూపాల్ లిరిక్ అనమాట. ఈ లవ్లీ సాంగ్ విన్న తర్వాత 12:14 క్రాస్ అయిపోయి 6 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. యాక్చువల్గా అండి మనం నయాగారా ఆఫ్ ఇండియా అని టైప్ చేసాం అనుకోండి గూగుల్లో, అది ఒక చిత్రకోట్ జలపాతం అని చెప్పేసి ఆన్సర్ ఇస్తుందన్నమాట. అంటే ఇది ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్ స్టేట్లో. మరి ఈ వాటర్ ఫాల్స్ మాత్రమే కాదు, అక్కడ చాలా పెద్ద పెద్ద పెద్ద అడవులు, కాంగేర్ వ్యాలీ నేషనల్ పార్క్, ఇలాంటివి ఎన్నో స్పెషాలిటీస్ ఉన్నాయి ఈ ఛత్తీస్గఢ్ స్టేట్లో. అయితే అక్కడ అదే స్టేట్లో భవమోహత్రా అనే ఒక విలేజ్ ఉంది బెమెటరా జిల్లాలో, ఆ స్టేట్లో అండి. అయితే ఆ గ్రామానికి సంబంధించిన చెరువు ఒకటి ఉందన్నమాట ఈ భవమోహత్రాలో. అయితే ఈ చెరువులో గంగారామ్ అనే ఒక ముసలి ఉంది. ఎప్పటి నుంచో అంటే ఏదో కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు అనుకునేరు, కాదు కాదు కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఉందన్నమాట ఈ గంగారామ్ ముసలి. మరి అంత మధ్యలో ఊరికి మధ్యలో చెరువు ఉంటే మరి చాలా ప్రమాదం కదా, చెరువులో ముసలుంటే అని మీకు అనిపించవచ్చు. ఇక్కడే ఉందన్నమాట అసలు స్టోరీ, దాని గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. ఓకే, బట్ రైట్ నౌ మీ అందరికోసం రాజ్ సినిమా నుంచి అయితే ఒక బ్యూటిఫుల్ రిమిక్స్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ RJ శృతి.

0: చుమ్మా.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఎస్, గుండెచారి గల్లంత అయిందే సినిమాని చెప్తే సాంగ్ వినేశారు కదా. సో మరి మనకి చెరువు నీళ్లలో మొసలి ఉంది అంటే జనరల్ గా అండి అందరికి భయం వేస్తుంది. కానీ ఛత్తీస్గఢ్ భవమోహత్రా అనే విలేజ్ లో చెరువులో ఉన్న గంగారం మొసలి ఇప్పటి వరకు, అంటే ఇన్నేళ్ల నుంచి అందులోనే ఉంటున్నా కూడా ఇప్పటి వరకు అసలు ఒక్కళ్ళను కూడా ఎలాంటి హాని చేయలేదుట. సో అన్నేళ్లు ఉన్నా కూడా సో ఆ గ్రామంలో ప్రజలందరూ ఏంటంటే ఆ గంగారం మొసలిని ఇష్టపడటం స్టార్ట్ చేశారట. అలా వీళ్ళ బాండింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. చాలా ఇయర్స్ పాటు కంటిన్యూ అయింది. కానీ ఏంటంటే 2019లో గంగారాం మొసలి చనిపోయింది. అయితే గంగారాం మొసలికి గుర్తుగా ఆ ఊరంతా కలిసి ఆ చెరువు పక్కనే గంగారాం మొసలి విగ్రహాన్ని కట్టారట. చాలా విచిత్రంగా అనిపించింది నాకు ఇది వింటుంటే. అంటే అసలు ఒక మనిషికి జంతువుకి మధ్య ఇంత బాండింగ్ ఉంటుందా అనే అనిపించింది అనమాట నాకు. అంటే ప్రేమ నమ్మకం ఉంటే ఏదైనా పాసిబుల్ అనడానికి బహుశా ఈ స్టోరీ ఎగ్జాంపుల్ ఏమో కదా. ఎనీవేస్, మనం ఇంకా కొన్ని కబుర్లు మాట్లాడుకుందాం. బట్ రైట్ నా ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే చేస్తున్నాను. రారండో ఈ వేడుక చూద్దాం సినిమా నుంచి. ఎంజాయ్ లిజనింగ్.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పడ్డపాదులైన విద్యార్థులు క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. పట్టభద్రులు అవుతున్న విద్యార్థులు కేవలం తమ విద్యను పూర్తి చేయడం లేదని, జీవితంలో ఒక కొత్త ఛాయానికి శ్రీకారం చుడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ఆయన ఈరోజు ప్రసంగించారు. విద్యార్థులు తమ క్యాంపస్ జీవితపు జ్ఞాపకాలను రాబోయే రోజుల్లో మిస్ అవుతారని, కాబట్టి ప్రతి క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలని, క్యాంపస్ జీవిత జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
1: आज आपके परिवार के लोग प्राउड फील कर रहे हैं, वैसे ही मुझे भी आप सब पर गर्व है, क्योंकि ये आप सब केवल एक डिग्री नहीं ले रहे हैं, आप देश के लिए बहुत कुछ करने का सपने लेकर के यहाँ से निकल रहे हैं.
0: కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న విద్యార్థులందరికీ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు విజయం సాధించాలని ఆకాంక్షించారు. అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు 587 మంది పీహెచ్డీ స్కాలర్స్తో సహా మొత్తం 3,000 మందికి పైగా పట్టభద్రులైన విద్యార్థులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రస్తుతం ప్రసంగిస్తున్నారు. పరిశోధన, నూతన ఆవిష్కరణల రంగాలకు ఐఐటి ఢిల్లీ ఎల్లప్పుడూ గొప్ప సహకారం అందించిందని అంతకుముందు ప్రధానమంత్రి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఐఐటి సంస్థ విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య సమయం గడిపేందుకు తాను ఎంతగానో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు. ఢిల్లీలో నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్స్, డైరెక్టర్స్ గోల్డ్ మెడల్, శంకర్ దయాళ్ శర్మ గోల్డ్ మెడల్, పర్ఫెక్ట్ అండ్ గోల్డ్ మెడల్స్ వంటి అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలను ప్రధానమంత్రి ప్రదానం చేస్తారని చెప్పారు. అలాగే ఐఐటి ఢిల్లీ సోనిపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హై పర్ఫార్మెన్స్ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యమైన పరం ప్రజ్ఞను కూడా ప్రధానమంత్రి రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. ఏఐ, డేటా సైన్స్, అధునాతన కంప్యూటింగ్ రంగాల్లో ఐఐటి సామర్థ్యాలను గణనీయంగా ఈ సూపర్ కంప్యూటర్ మెరుగుపరుస్తుందని ఆయన తెలియజేశారు. భారత్ కేవలం 3 1,000 కిలోమీటర్లకు పైగా సురక్షితమైన క్వాంటమ్ కమ్యూనికేషన్ను సాధించిందని శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. నిన్న న్యూఢిల్లీలో 3వ ఇండియా ఇంటర్నేషనల్ ఫిన్టెక్ ఫెస్టివల్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన, బ్యాంకింగ్ రంగం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్ల మధ్య సన్నిహిత సహకారం ద్వారా భారత్ ఫిన్టెక్ రంగం దేశ ఆర్థిక పరివర్తనకు కీలకమైన చోదక శక్తిగా అవతరించిందని అన్నారు. ఆవిర్భవిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాల ద్వారా భారత్ ఒక సురక్షితమైన, విశ్వసనీయమైన ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించాలని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు, క్వాంటమ్ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, విశ్వసనీయమైన డిజిటల్ ఆవిష్కరణల ద్వారా దేశ ఫిన్టెక్ వృద్ధి తదుపరి దశ కూడా రూపుదిద్దుకుంటోందని మంత్రి చెప్పారు. మన దేశంలో సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సాధిస్తున్న ప్రగతి గురించి ప్రస్తావిస్తూ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్ అనే 4 వర్టికల్స్లో క్వాంటమ్ టెక్నాలజీలపై పెట్టుబడులు పెడుతున్న దేశాల జాబితాలో భారత్ కూడా సముచిత స్థానం పొందిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ తలెత్తిన నిరసన నేపథ్యంలో

జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థుల ప్రతినిధుల మధ్య మొదటిసారిగా చర్చలు జరిగాయి. రాంచీలోని స్టేట్ గెస్ట్ హౌస్లో ఈ సమావేశం ప్రారంభమైంది. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 8 మంది సభ్యుల ప్రతినిధి బృందం ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతోంది. పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ గత 2 వారాలుగా రాష్ట రాజధానిలో నిరసనలు జరిగిన తర్వాత ఈ చర్చలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వం, విద్యార్థుల ప్రతినిధి బృందం మధ్య మొట్టమొదటి అధికారిక సమావేశం నిన్న సాయంత్రం జరిగింది. కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు ముంబైలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ NUCFTC కొత్త కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మహారాష్టకు చెందిన రాష్ట పట్టణ సహకార బ్యాంక్ ఫెడరేషన్లు, జిల్లా సంఘాల ప్రతినిధులతో కూడా హోంమంత్రి సమావేశం అవుతారు. ఈ కార్యక్రమంలో NUCFTC, నేషనల్ ఫారెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై కూడా సంతకాలు జరుగుతాయి. పట్టణ సహకార బ్యాంకింగ్ రంగంలో సైబర్ భద్రత, సాంకేతిక సామర్థ్యాలు, సంస్థాగత సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ అవగాహన పత్రం అనేక చర్యలను సూచిస్తుంది. మహారాష్ట ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో కలిసి అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. ఎటువంటి చెల్లింపు ఛార్జీలు లేకుండా ప్రతి భారతీయుడు రోజువారీ డిజిటల్ చెల్లింపులు జరపవచ్చునని పేమెంట్ సంస్థ తెలియజేసింది. డిజిటల్ చెల్లింపులు స్వీకరించే చిరు వ్యాపారులకు కూడా ఎలాంటి ఛార్జీలు వర్తించవని తెలియజేసింది. యూపీఐ విశ్వసనీయతను నిలిపేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు, ఎన్పీసీఎల్, ఆర్బీఐలు టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, మోసాల నివారణ ఆవిష్కరణలపై దృష్టి సారిస్తున్నాయని కూడా భారత చెల్లింపుల సంస్థ తెలియజేసింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన స్కాన్ అండ్ షేర్ సేవ 25 కోట్ల ఓపీడీ రిజిస్ట్రేషన్ల మైలురాయిని దాటింది. 2022 అక్టోబర్లో ప్రారంభమైన ఈ సేవ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఆసుపత్రి రిజిస్ట్రేషన్ను డిజిటల్గా పూర్తి చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, 756 జిల్లాల్లోని 30,800 సంరక్షణ కేంద్రాల్లో ఈ స్కాన్ అండ్ షేర్ సేవ అందుబాటులో ఉంది. వీటిలో 24,000కు పైగా ప్రభుత్వ ఆసుపత్రులు, 6,441 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. సగటున ప్రతిరోజు దాదాపు 4 లక్షల మంది రోగులు ఓపీడీ రిజిస్ట్రేషన్ కోసం స్కాన్ అండ్ షేర్ సేవను ఉపయోగిస్తున్నారు. జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై అనేక చోట్ల వాతావరణం ప్రతికూలంగా ఉండడం, రోడ్ల పరిస్థితి బాగోలేకపోవడంతో జమ్మూ నుంచి బల్తాల్ వైపు వెళ్లే శ్రీ అమర్నాథ్జీ యాత్రను ఈరోజు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే బల్తాల్ నుండి పవిత్ర మంచు గుహాలయం వైపు సాగే యాత్ర మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచి 1,200 మందికి పైగా భక్తులు మంచులింగం దైవదర్శనం చేసుకున్నారు. ఇప్పటికే దర్శనం పూర్తి చేసుకున్న యాత్రికులను బల్తాల్ నుంచి బయలుదేరి జమ్మూ వైపు వెళ్లేందుకు అనుమతించారు. కేరళలోని అన్ని జిల్లాల్లో ఈ రోజు కూడా వర్షపు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. 7 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 7 రోజులకు పైగా వర్షం హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కసర్గోడ్, కన్నూర్, వాయనాడ్, కోళికోడ్, కొట్టాయం, అలప్పుళ, పతనంతిట్ట జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. మిగిలిన అన్ని జిల్లాల్లో యెల్లో అలర్ట్ అమల్లో ఉంది. అసోంలో వరద పరిస్థితి ఈవేళ కూడా తీవ్రంగానే కొనసాగుతోంది. మృతుల సంఖ్య 98కి చేరింది. అయితే వరద ప్రభావిత జిల్లాల సంఖ్య 13కి తగ్గగా వరద బాధితుల సంఖ్య 155,000 తగ్గింది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెలువరించిన గణాంకాల ప్రకారం తాజాగా చరడియో జిల్లాలో 1 మరణం నమోదైంది. జమ్మూ కశ్మీర్లో సరిహద్దు జిల్లా అయిన పూంచ్లో జిల్లా అధికారులు హర్ ఘర్ తిరంగా ప్రచారంతో పాటు పేజ్3లో భాగంగా 9 నుంచి 17 వరకు వారం పాటు వందే మాతరం 150 వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లా ప్రధాన కార్యాలయాలు, సబ్ డివిజన్లు, తహసీల్స్, బ్లాకులు, పంచాయతీ స్థాయిలో దేశభక్తిని పెంచే ప్రజా భాగస్వామ్యంతో కూడిన కార్యక్రమాన్ని నిర్వహించేలాగా 3వ దశ ప్రణాళిక రూపొందుతుందని ఆకాశవాణి జమ్మూ విలేకరి తెలియజేస్తున్నారు. నోబెల్ బహుమతి గ్రహీత, జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ 85వ వర్ధంతి సందర్భంగా దేశ ప్రజలు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. గురుదేవ్గా ప్రసిద్ధులైన రవీంద్రనాథ్ ఠాగూర్
1941 ఆగస్టు 7వ తేదీన తుది శ్వాస విడిచారు. పశ్చిమ బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు

0: కవి, తత్వవేత్త, సంగీతకారుడు, ఆసియాలో తొలి నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ కు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. శశాలు మరొకసారి. పట్టభద్రులైన విద్యార్థులు క్యాంపస్ జీవితం జ్ఞాపకాలను పదిలంగా దాచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవంలో చెప్పారు. యూపీఐ ఇకపై కూడా వినియోగదారులకు ఉచితంగానే అందుబాటులో ఉంటుందని భారత్ చెల్లింపుల సంస్థ స్పష్టం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మరణించారు. కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ వివి సత్యప్రసాద్ గారు ఆలపించిన లలిత గీతాలు వింటారు.

కాన్సెప్ట్ ప్రోగ్రామ్లో. సో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్వెన్షన్ అని చెప్పాను కదా, సోడియం మెటల్ బ్యాటరీ. దీన్ని సైంటిస్టులు డెవలప్ చేస్తున్నారు తెలుసా. ఒకవేళ అండి ఈ బ్యాటరీ కనుక సక్సెస్ అయితే మన ఫోన్స్, మన ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవన్నీ కూడా జస్ట్ మినిట్స్లోనే, అది కూడా 4 మినిట్స్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ అది మాత్రమే కాదు, జనరల్గా మనకేంటంటే మన బ్యాటరీస్లో లిథియం అనేది ఉంటుంది, అది తెలుసు కదా. అంటే చాలా వరకు బ్యాటరీస్లో ఉంటుంది, స్పెషల్గా మొబైల్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్టాప్ బ్యాటరీస్లో సాధారణంగా అయితే ఉంటుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా లిథియం బేస్డ్ బ్యాటరీస్ ఎక్కువగా వాడతారు. అయితే సో ఈ లిథియం ఎందుకు అంటే తక్కువ బరువులో ఎక్కువ ఎనర్జీ స్టోర్ చేయగలదనమాట, అందుకే పోర్టబుల్ డివైజెస్కి చాలా యూజ్ఫుల్ ఈ లిథియం అనేది. అయితే ఈ బ్యాటరీస్లో, ఇప్పుడు ఈ సోడియం మెటల్ బ్యాటరీస్లో ఈ లిథియం బదులు సోడియంని రీప్లేస్ చేస్తారన్నమాట. సో అలా చేయడం వల్ల మనకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో ఫ్యూచర్లో ఈ బ్యాటరీ కనుక సక్సెస్ అయిపోతే అసలు సూపర్ ఉండదని నాకు అనిపిస్తుంది. సో ఇంకా అన్నిటికన్నా చాలా ముఖ్యమైనది ఏమిటంటే, మనం అలా ఒక కాఫీ కలుపుకొని వచ్చే లోపు ఇది మీ ఫోన్ కానీ లేకపోతే ఏదైనా వెహికల్ కానీ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అనమాట. అసలు ఊహించకుండా ఊహే ఎంత బాగుందో కదా. సో వెయిట్ చేద్దాం అలాంటి ఒక మంచి రోజు కోసం. ఓకే, రైట్ నౌ నాకు ఎందుకో ఇప్పుడు కాస్త ఈ పాట వినాలనిపిస్తుంది. సో వినేద్దాం శివ సినిమా నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ మీకోసం. ఎంజాయ్ లిసనింగ్.

సిరివెన్నెల గారు బ్యూటిఫుల్ లిరిక్ అయితే వినేశారు. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:00 అయిపోయింది. మీకోసం వచ్చేసినాయి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్‌లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ లాప్రగడ. దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక ఘట్టమైన క్విట్ ఇండియా ఉద్యమానికి నేటితో 84 సంవత్సరాలు పూర్తయ్యాయి. మహాత్మాగాంధీ నాయకత్వంలో 8 ఆగస్టు 1942 ప్రారంభమైన ఈ ఉద్యమం దేశ స్వాతంత్ర కాంక్షకు ఊతమిచ్చింది. డూఆర్డై పిలుపు దేశవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తిని రగిలించింది. ఎన్ని అడ్డంకులనైనా ఎదుర్కొని స్వాతంత్రం సాధించాలనే లక్ష్యంతో ప్రజలంతా ఐక్యంగా నిలబడేలా చేసింది. ఈరోజు జరిగిన ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 587 మంది పీహెచ్డీ పరిశోధకులతో సహా పట్టభద్రులైన 3000 మంది విద్యార్థుల్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రెసిడెంట్ స్వర్ణ పథకం, డైరెక్టర్ స్వర్ణ పథకం, శంకర్దయాళ్ శర్మ స్వర్ణ పథకం, పర్ఫెక్ట్ 10 స్వర్ణ పథకాలతో సహా సంస్థ అందించే ప్రతిష్టాత్మక పురస్కారాలను ప్రదానం చేశారు. ఐఐటి సోనేపట్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన ఏఐ ఆధారితమైన అత్యంత వేగంగా పనిచేసే సూపర్ కంప్యూటింగ్ కేంద్రం పరంపరజ్ఞానం ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. కళాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు, దానిని విశ్వవ్యాప్తం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి కమిషన్ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరంలో భారీ చిత్రకళా వీధిని ఏర్పాటు చేశారు. ఈరోజు రేపు ప్రజలు కూడా సందర్శించేలా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, కళాకారుల ప్రతిభ ఆర్ట్ గ్యాలరీలకే పరిమితం కాకూడదని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. డిఎస్సి నియామకాలపై జరిగిన ప్రచారాన్ని తిప్పికొట్టాలని కోరుతూ మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయులు కథం తొక్కారు. కడప, అనంతపురం నుంచి భారీగా చేరుకున్న టీచర్లు కర్నూలు కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన అదనపు పరీక్షల్లో 20% ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్లో అధిక తేమ, క్లోరైడ్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదని ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు స్పష్టం చేశాయి. గత కొన్ని రోజుల్లో ఈ ఇంధనంపై అదనపు తనిఖీలు నిర్వహించినట్లు ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఇంధన నాణ్యత నిర్దేశించిన ప్రమాణాల కన్నా మెరుగ్గా ఉందని పేర్కొన్నాయి. జావలిన్ త్రోలో 10 ఏళ్ల తర్వాత భారత్కు రజత పతకం లభించింది. వరల్డ్ U20 ఛాంపియన్షిప్లో యువ అథ్లెట్ ఆశిష్ యాదవ్ అద్భుతం చేశాడు. జావలిన్ త్రో విభాగంలో రజతం సాధించాడు. 10 ఏళ్ల క్రితం ఇదే ఈవెంటులో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్ ఎగ్జాక్ట్లీ, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:04:55 అయిపోయింది. దట్ మీన్స్ ఇది మన ధీరా టైం. సో యాక్చువల్గా అండి 1942 ఆగస్ట్ 8న మన మహాత్మా గాంధీ డూ ఆర్ డై అనే ఒక పిలుపునిచ్చారు. అదే క్విట్ ఇండియా మూమెంట్. అంటే ఎగ్జాక్ట్గా ఈ రోజుకి 84 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది మరి ఈ మూమెంట్. అయితే దీనిని అంటే అప్పట్లో అనౌన్స్ చేయగానే బ్రిటిష్ లీడర్స్ మన గాంధీజీని అండ్ ఇంకొంతమంది లీడర్స్ని అరెస్ట్ చేశారట. అయితే కానీ క్విట్ ఇండియా మూమెంట్ అప్పటితో ఆగిపోలేదన్నమాట. అక్కడున్న మహిళలందరూ ముందుకొచ్చి ఆ పోరాటాన్ని లీడ్ చేశారు. సో ఇది మన హిస్టరీలో ఈ ఆగస్ట్ 8న జరిగిన ఒక ఇంపార్టెంట్ మూమెంట్ అప్పట్లో. సో మరి ఆ మహిళలు ఎవరు, అసలు ఈ క్విట్ ఇండియా మూమెంట్లో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి ఉద్యమంలో అనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, సో బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

పుట్టబొమ్మ సినిమా నుంచి మోహన భోగరాజ్ పాడిన సాంగ్ అయితే విన్నారు. సో మరి ఈ రోజు మనం క్విట్ ఇండియా మూవ్మెంట్ లో కాంట్రిబ్యూట్ చేసిన మహిళల గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా ఇవాళ షో ధీరా షోలో. సో ఆగస్ట్ 8 న క్విట్ ఇండియా మూవ్మెంట్ అనౌన్స్మెంట్ అండ్ గాంధీజీ గారి అరెస్ట్ తర్వాత అరుణ ఆసఫ్ ఆలీ అనే ఆవిడ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆవిడ ఒక టీచర్ అండి బేసిక్ గా. అయితే ఫ్రీడమ్ కోసం చేసిన ఎన్నో పోరాటాల్లో ఆవిడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ముఖ్యంగా ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ విషయంలో గోవాలియా ట్యాంక్ గ్రౌండ్ లో ఉద్యమం చేస్తున్నప్పుడు బ్రిటిష్ పోలీసులు ఈవిని చాలా ఇబ్బందులు గురి చేశారట. అయినా సరే ఆవిడ అవేమీ లెక్క చేయకుండా మన దేశ పతాకాన్ని ఎగరేశారట. అందుకనే ఆవిడ అందరూ హీరోయిన్ ఆఫ్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటారట. నిజంగా ఒక మహిళ కనుక గట్టిగా అనుకుంటే ఏదైనా చెయ్యాలి అని లేదా గట్టిగా సంకల్పిస్తే ఒక కుటుంబానికి సంబంధించిన విషయంలోనే కాదు ఒక దేశ పోరాటానికి కూడా దారి ఎలా చూపిస్తుంది అనేది నేర్పిస్తుంది మనకి ఈ ఇన్సిడెంట్. సో మనం ఇంకా మాట్లాడుకుందాం. ఇంకా ఎంతో మంది మహిళలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది మరి క్విట్ ఇండియా మూమెంట్ లో మాట్లాడుకునే లోపు మీకోసం భారతీయుడు సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిస్నింగ్.

భారతీ ఎడిసన్ మా నుంచి అయితే సాంగ్ వినేశారు. సో 116 క్రాస్ అయిపోయి 34 సెకండ్స్ అయిపోయింది. సో మనమున్నాం ధీరా ప్రోగ్రాంలో. మరి క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ఉండి ఇప్పుడున్న సోషల్ మీడియా లేదు, టీవీ లేదు, అయినా సరే దేశం అంతా కూడా ఉద్యమానికి సంబంధించిన వార్తలు ఎలా చేరాయంటారు? ఎస్, 22 ఇయర్స్ ఉన్న ఉషా మెహతా వల్ల అనమాట. గుజరాత్లోని సరస్ విలేజ్లో పుట్టారట ఆవిడ. మరి చిన్నప్పటి నుంచే గాంధీ గారన్న, ఆయన సిద్ధాంతాలన్న ఆవిడకి చాలా గౌరవం. సో అదే గౌరవంతో, బాధ్యతతో ఆవిడకి 22 ఏళ్ల వయసు ఉన్నప్పుడే స్వాతంత్ర ఉద్యమంలో ఒక కీ రోల్ ప్లే చేశారు ఆవిడ. అండ్ మరీ ముఖ్యంగా క్విట్ ఇండియా మూమెంట్లో ఆవిడ రోల్ ఇంకా ఇంపార్టెంట్ అనమాట. సో ఆవిడ ఈ మూమెంట్ టైంలో ఆవిడ ఏం చేశారు అన్న దాని గురించి మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: TFM 101.3
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
5: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
5: అబ్బో,

0: అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
1: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20 రీచ్ అయిపోతుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా సాధించిన లక్ష్యాలపై పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట పురోగతితో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో చేపట్టాల్సిన తదుపరి చర్యలపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చిస్తున్నారు. సాయంత్రం క్యాంపు కార్యాలయం నుంచి జలధార కార్యక్రమం పై అధికారులతో దృశ్య మాధ్యమం విధానంలో సమీక్ష నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నీటి వనరుల నిర్వహణ, తాగునీటి సరఫరా, జలధార కార్యక్రమం అమలు పురోగతిపై అధికారులతో సమీక్షించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర గ్రామీణాభివృద్ది, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు విద్యానగర్లో రాష్ట సృజనాత్మకత సంస్కృతి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి చిత్ర కళావీధి కార్యక్రమాన్ని మంత్రి కందుల దుర్గేష్తో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ కళాకారులు ఒక తరానికి వారసత్వ సంపద వంటి వారని, ఇటువంటి కార్యక్రమాలు కళాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపుతాయని అన్నారు. పిల్లలు తమలోని కళా నైపుణ్యాలను వృత్తిగా మలుచుకునేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచిస్తూ,
1: కళాకారుడు అంటే ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబం. ఈ రోజున వీధినే ఒక విశాలమైన ప్రదేశంగా మార్చి ప్రతి కళాకారుడికి ఒక స్ఫూర్తిగా నిలవాలి. అదే విధంగా వారికి గౌరవాన్ని తీసుకురావాలి. సమాజంలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావాలన్నా, వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడాలన్నా ఇన్నోవేషన్, సృజనాత్మకతను వెలికి తీసుకున్నప్పుడు మాత్రమే సమాజంలో అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. కళలనేవి ఎంతో మందికి పీస్నిస్తాయి. కుటుంబంతో కలిసి చేసేటువంటిది శిల్పకళ, జానపద కళలు, సాంప్రదాయ ఆధునిక అన్ని కళారూపాలు ఒకే ప్రాంతంలో ఈ రోజున ఇక్కడ పెడతా ఉన్నాయి.
0: అనంతరం రాష్ట పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కళాకారుల ప్రతిభ కేవలం ఆర్ట్ గ్యాలరీలకే పరిమితం కాకుండా ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలోని నీటిపారుదల శాఖకు చెందిన కాలువలపై ఇళ్లు నిర్మించుకున్న పేదలకు ప్రత్యేక వసతి కల్పించే విషయాన్ని పరిశీలిస్తామని రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలలో ఆయన ఈరోజు పర్యటించి ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గత 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న వారెవరినీ ఇబ్బందులకు గురిచేయబోమని హామీ ఇచ్చారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఎన్జీటీ నిబంధనలకు అనుగుణంగా సమగ్ర సర్వే నిర్వహించి అర్హులైన వారికి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో అనేక అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మానేపల్లి గ్రామంలో

0: నిన్న నిర్వహించిన రెండేళ్ల కూటమి పాలన అభివృద్ది సంక్షేమం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. డీఎస్సీ నియామకాలపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ డీఎస్సీకి సంబంధించి దాఖలైన పలు కేసులను న్యాయస్థానాలు కొట్టివేశాయని చెప్పారు. నియామక ప్రక్రియలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించిందని స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ ఆర్ బాలసుబ్రహ్మణ్యం రేపటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా విశాఖపట్నం, పాడేరు, అరకు ప్రాంతాల్లో పలు అభివృద్ది కార్యక్రమాలను ఆయన పరిశీలిస్తారు. అభివృద్ది కార్యక్రమాల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. బాపట్ల జిల్లా వేటపల్లి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర గురుకుల పాఠశాలను మంత్రి నిన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్టంలోని ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే బీసీ గురుకులాలు బోధనలో ముందంజలో ఉన్నాయని అన్నారు. ఈ ఏడాది కొత్తగా 10 మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకులాలను ఏర్పాటు చేశామని, 6 బాలికల గురుకులాలను జూనియర్ కళాశాలలుగా నవీకరించామని చెప్పారు. గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, వైద్య సేవలు అందిస్తున్నామని మంత్రి సవిత వెల్లడించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను ఎంచుకోవాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిన్న మంత్రి అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్టంలోని ఇతర నియోజకవర్గాలకు లేని విధంగా నిడదవోలు నియోజకవర్గానికి రాష్ట ప్రభుత్వం 28 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. ద్వారా నిడదవోలును మరింత అభివృద్ధి చేయనున్నామని మంత్రి తెలుపుతూ,
1: ఎల్నినో ప్రభావం, దీనివల్ల వర్షాభావ పరిస్థితులు వస్తున్నాయి. మనకి వర్షాలు పడి 42%, ఇంకా 58% వర్షాలు మనకి, దానివల్ల కొంచెం ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఏ రకంగా మన పంటల్ని కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలనేటువంటిది ఆలోచించుకోవాలి. రైతులు దయచేసి అర్థం చేసుకోవాల్సింది, మనం ఇబ్బందులు చూసే కంటే కూడా ముందుగానే మనం దాన్ని అధిగమించే విధంగా ముందుగానే మనం పంటలు వేసుకోవడంలో కూడా నీటి అవసరం తక్కువ ఉన్నటువంటి పంటలను వేసుకోవటం, ఇలాంటి వాటి పట్ల మనం శ్రద్ధ పెట్టి చేసుకుంటే మంచిది అనేటువంటి ఆలోచన వీటి మీద అవేర్నెస్ ఇవ్వండి రైతులకి అని చెప్పేటువంటి మాట.
0: ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు 7.74 కోట్ల నిధులు మంజూరయ్యాయని పంచాయతీరాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిధులతో కందుకూరు, కావలి, కొండాపురం, లింగసముద్రం మండలాల్లోని పలు గ్రామాల్లో రహదారుల నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని మరికొన్ని మండలాల్లో రహదారుల నిర్మాణానికి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాల ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా పీఎంశ్రీ పథకానికి ఎంపికైంది. పీఎంశ్రీ పథకం కింద మంజూరైన 60 లక్షల రూపాయల నిధులతో పాఠశాలలో అదనపు తరగతి గదులు, నూతన పరిశోధనశాల, అధునాతన వంటగదిని నిర్మిస్తున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మాధవి తెలిపారు. ఈ పథకం విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు దోహదపడుతుందని ఆమె పేర్కొంటూ,
2: పిఎంశ్రీ కింద 7th ఫేజ్ లో మన స్కూల్స్ సెలెక్ట్ అవ్వడం అనేది చాలా మంచి విషయము. 9.2 లక్షల విలువ చేసేటువంటి మంచి కిచెన్ ఎక్విప్మెంట్ వచ్చింది పిల్లలకి. రెండోది ఏంటంటే ల్యాబ్ ఎక్విప్మెంట్, 2.5 లక్షల పైన విలువ చేసేటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ మనకు 4 ల్యాబ్లకి కూడా శాంక్షన్ అయింది. ఇంటర్మీడియట్ పిల్లలకు చాలా ఉపయోగకరమైంది. 51 లక్షలతో మనకు పిఎంశ్రీ కింద సిఎస్ఆర్ ఫండ్స్ లో మనకు కలెక్టర్ గారు శాంక్షన్ చేశారు. చైల్డ్ అనేసని, తర్వాత బ్యాడ్ టచ్, గుడ్ టచ్, యాంటీ టొబాకో ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యాయి. పిల్లలు మన దేశానికి ఉపయోగపడేటువంటి సైనికుల లాగా వాళ్ళు తయారవుతున్నారు. అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోడీజీ గారు.
0: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సరైన మార్గదర్శకత్వం అందించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా వికాసం విద్యావాహిని కార్యక్రమాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా పార్ట్నర్స్ ఇన్ సక్సెస్ అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో కళలు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల విద్యార్థుల విద్యకు రాష్ట ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వెల్కమ్ బ్యాక్ టు ధీరా. నేను మీ ఆర్జే శృతి అండ్ మన స్టూడియోలో టైం 1:32 క్రాస్ అయిపోయి 10 సెకండ్స్. సో మరి ఈ రోజు షోలో మనం ఫిట్ ఇండియా మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన మహిళల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి 1942లో క్విట్ ఇండియా మూమెంట్లో బ్రిటిష్ గవర్నమెంట్ మన ఇండియాకు సంబంధించిన లీడర్స్ గాంధీజీ గారిని ఇంకా కొంతమంది మెయిన్ లీడర్స్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ మూమెంట్ని మన చాలామంది మహిళలు లీడ్ చేశారన్నమాట. అందులో అరుణ, ఆసిఫ్, అలీ ఇంతాక మాట్లాడుకున్నాం కదా. తర్వాత యాక్చువల్గా మరి ఈ ఉద్యమానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందరికీ, అంటే ఆ టైంలో ప్రజలకి నిజమైన సమాచారం కూడా అందే పరిస్థితి లేదన్నమాట. మరి అలాంటి టైంలో ఉషా మెహతా తన ఫ్రెండ్స్తో కలిసి ఒక సీక్రెట్ రేడియో స్టేషన్ స్టార్ట్ చేసి ప్రజలకి ఉద్యమానికి సంబంధించిన వార్తలు, గాంధీజీ గారి సందేశాలు, బ్రిటిష్ వాళ్ళు చేసే అరాచకాల గురించి చెప్పేవాళ్ళట. దాదాపు ఒక 3 నెలల పాటు ఈ సీక్రెట్ న్యూస్ బ్రాడ్కాస్ట్ అయ్యాయి. తర్వాత ఆ రేడియోను గుర్తించి ఉషా మెహతాను అరెస్ట్ చేశారనుకోండి, అది వేరే విషయం. అయితే ఎంత ఇబ్బందికరమైన ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా ఆవిడ తన ఫ్రెండ్స్ డీటెయిల్స్ మాత్రం చెప్పలేదు తెలుసా. మరి మనకి ఫ్రీడమ్ వచ్చాక కూడా ఆమె టీచింగ్ ప్రొఫెషన్ కంటిన్యూ చేశారు. మరి చెప్పాను కదా ఇంతక ఆవిడ బేసిక్గా ఒక టీచర్ అని. సో మరి గాంధీజీ గారి సిద్ధాంతాల మీద ఆవిడ రీసెర్చ్ చేశారు తర్వాత. సో మరి ఒక దేశానికి స్వేచ్ఛ కావాలి అంటే నిజం అనేది ప్రతి ఇంటికి చేరాలి అని నమ్మి ఒక చిన్న రేడియోని ఇంత పెద్ద స్వాతంత్ర పోరాటంలో భాగం చేశారు ఆవిడ. నిజంగా గ్రేట్ కదా. సో మరి ఇంకా మాట్లాడుకుందాం. నెక్స్ట్ మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను రోజా సినిమా నుంచి. స్టే ట్యూన్డ్.

0: भारती FM 101.3
1: Yes, మనమునం ధీరా ప్రోగ్రామ్ లో సో మరి నెక్స్ట్ మహిళ మనకి సుచేత కృపాలని 1908 లో అండి మనం ప్రస్తుతం హర్యానాగా పిలుచుకుంటున్న అంబాల రాష్ట్రంలో ఆవిడ పుట్టారు. మరి ఈవిడ కూడా ప్రొఫెషన్ పరంగా టీచరే, కానీ తన జీవితాన్ని స్వాతంత్ర పోరాటానికి అంకితం చేశారనమాట. అండ్ క్విట్ ఇండియా మూమెంట్ లో భూగర్భంగా ఆవిడ ఉద్యమానికి

వాళ్ళ రాష్ట్రంలో ఆవిడ పుట్టారు. మరి ఈవిడ కూడా ప్రొఫెషన్ పరంగా టీచరే, కానీ తన జీవితాన్ని స్వాతంత్ర పోరాటానికి అంకితం చేశారనమాట. అండ్ క్విట్ ఇండియా మూమెంట్లో భూగర్భంగా ఆవిడ ఉద్యమాన్ని కొనసాగించారు. అంటే సీక్రెట్ మెసేజెస్ పంపడం, ఎవరైతే ఉద్యమ కార్యకర్తలు ఉంటారో వాళ్ళని ఒక దగ్గరికి చేర్చడం, అండ్ అలాగే మహిళల్ని కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములని చేయడం, ఇలాంటి బాధ్యతలు ఆవిడ తీసుకున్నారనమాట. అండ్ ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మన ఇండియాకి ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్గా కూడా పనిచేశారు. సో అది మ్యాటర్. మరి ఇంకొక అద్భుతమైన మహిళ కూడా ఉన్నారు, ఇంకొక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మహిళ ఈ క్విట్ ఇండియా మూమెంట్లో, ఆవిడ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం లక్ష్యం సినిమా నుంచి అయితే ఒక సాంగ్ ప్లే చేస్తున్నాను, స్టే ట్యూన్డ్.

తమిళ సినిమా నుంచి రమణ గోగుల్ గారు పాడిన ట్రావెలింగ్ సోల్జర్ సాంగ్ అయితే వినేశారు. 149 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది. నేను మీ శృతి అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. ఓల్డ్ లేడీ గాంధీ అంటే 73 ఏళ్ల వయసున్న మాతంగని హజ్రా, బెంగాలీకి చెందిన ఉద్యమ నాయకురాలన్నమాట ఆవిడ. సో వయసు శరీరానికే కానీ ధైర్యానికి కాదు అని ప్రూవ్ చేసిన మహిళ. స్పెషల్ గా ఈక్విట్ ఇండియా మూవ్మెంట్ లో ఆవిడ పార్టిసిపేషన్ చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి పోలీసులు కాల్పులు జరిపినా సరే ఆవిడ చివరి శ్వాస వరకు వందే మాత్రం అంటూ జెండాని వదల్లేదుట.

అంటే మనకి కొన్ని పేర్లే తెలుసు, కానీ కొన్ని వేల మంది గ్రామీణ మహిళలు ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఆహారం అందించారు, రహస్య సమాచారాన్ని అందించారు, వాళ్ళ బదులు జైలుకు వెళ్లారు, లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. ఇలాంటి వాళ్ళ పేర్లు మనకి చరిత్రలో లేకపోవచ్చు, కానీ దేశ హృదయంలో వాళ్ళు ఎప్పటికీ నిలిచిపోతారు. నాకైతే ఒక విషయం చాలా క్లియర్గా అర్థమైంది, క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమంలో అంటే ఈ ఉద్యమం అనేది మనకి ఒక లెసన్ నేర్పించింది. ఏంటంటే ఇంటి గడప కూడా దాటడానికి పర్మిషన్స్ కావాల్సిన పరిస్థితులు ఉన్నా కూడా దేశానికి అవసరమైనప్పుడు ఇంటి అంటే ఆ మహిళలు అదే ఇంటి గడపని అలవోకగా దాటి చరిత్ర సృష్టించారు కదా. సో 1942లో వాళ్ళు డూ ఆర్ డై అన్నారు. మరి ఇప్పుడు మనం 2026లో ఉన్నాం, 2026లో ఉన్నాం. ఇప్పుడు డ్రీమ్ డేర్ డూ అంటున్నాం. అంటే ఇప్పుడు మనకి అలాంటి పరిస్థితులు, అప్పట్లో ఉన్న పరిస్థితులు అయితే ఏమీ లేవు, కానీ ప్రతి మహిళ వాళ్ళ కలను నిజం చేసుకోగలిగితే చాలన్నమాట. సో అలా చేసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే చాలు. ఇదే అసలైన దేశ ప్రగతికి అర్థం ఏమంటారు కదా. సో ఇది ఇవాళ ధీరా. మరి నెక్స్ట్ మళ్ళీ మనం ఎగ్జాక్ట్గా 2:30కి కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 2:00 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఇంగ్లీష్ లో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా.
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

0: ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోలో టైం 2:31 క్రాస్ అయిపోయి 16 సెకండ్స్ అయిపోయింది. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, దిస్ ఈజ్ అర్జీ శృతి. సో మనం ఎంట్రీ పోయాం సండే సండే గేమ్ షోలోకి. హా, అలా ఒక బ్యూటిఫుల్ లంచ్ చేసి హ్యాపీగా ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి మీరందరూ కూడా వచ్చారని నేను అనుకుంటున్నాను. ఎస్, మరి ఇక్కడ మెసేజెస్ కూడా వెయిట్ చేస్తున్నా, ఎవరెవరు పంపించారో చూసేద్దాం. ఓకే, పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ ఆండాళ్ళు ఏమిటో ఆన్సర్ ఏమిటో పూజ అని పంపించారు. మీరు మన ఛానలే తింటున్నారా అంటే వింటున్నారా అండి? అజ్జో, చూసారా, మీ వలన నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎనీవేస్, పెడని జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు, హాయ్ శృతి గారు, ఎలా ఉన్నారు, భోన్ చేశారా, వెల్కమ్ టు సండే సదరి. హలో అండి, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సండే సదరికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. మీకు కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ నెక్స్ట్ శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, మోహన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయివర్షిత్, సాయి రిక్విత్. ఓకే, రాజోల్ నుంచి జయన్న గారు హాయ్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, బాగున్నారా శృతి గారు అంటున్నారు. ఎస్, మరి ఇంకా నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, సో వెల్కమ్ టు సందడే సందడి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధనరావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్ష్మి, మీరాబాయి, మోతిబాయి, ఓకే, హాయ్ విజయవాడ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ అశోక్ గన్నవరం నుంచి నమస్తే మేడం అంటున్నారు. ఓకే, అందరికీ కూడా హార్టీ వెల్కమ్ అండ్ వెరీ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో సండే సండేకి అయితే చెప్పేస్తున్నాను హార్టీ వెల్కమ్. సో మరి ఈ రోజు గేమ్ షోలో నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒకటి ఉందండి, అది మనం రోజు వాడే వస్తువు, అయితే దీన్ని మొట్టమొదటిసారి ఫస్ట్ టైం జైల్లో తయారు చేశారనమాట, అది ఏ వస్తువు? మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. ఓకే, మనం మెసేజ్ చేయాల్సిన నెంబర్ వాట్సాప్ నెంబర్ తెలుసు కదా, 8662488114 ఈ నెంబర్ అనమాట, 8662488114 ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. మనం రోజు వాడే వస్తువుల్లో ఒక దాన్ని ఫస్ట్ టైం జైల్లో తయారు చేశారు, అది ఏమై ఉండొచ్చు? పెన్సిలా, పెన్నా, ఎరేజరా, అద్దమా, ఇంకేమిటి, దువ్వెనా? ఇలా ఆలోచించండి, ఆలోచించి నాకు కరెక్ట్ ఆన్సర్ పంపించండి. ఓకే, రైట్ నౌ మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, పృథ్వీ చంద్ర పాడిన పాట సుల్తాన్ సినిమా నుంచి, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా, సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

239 క్రాస్ అయిపోయి 25 seconds అయిపోయింది. మనముందాం సందడి సందడి గేమ్ షోలో మార్నాక్. ఇక్కడ చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. ఫస్ట్ అయితే ఎంఎఫ్ సర్దార్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను అడిగిన క్వశ్చన్కి, ఓకే మనం రోజు వాడే వస్తువుల్లో ఒకదాన్ని ఫస్ట్ టైం జైల్లో తయారు చేశారు, అది ఏ వస్తువు అని అడిగాను, దానికి బూత్ అద్దాం అని మెసేజ్ చేశారు. ఓకే నెక్స్ట్ మెసేజ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు డ్రెస్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ అయితే హాయ్ మేడం అంటూ మెసేజ్ అయితే

మనకి మహారాష్ట్ర సోలాపూర్ సతీష్. ఓకే ఓకే, హాయ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఖమ్మం జిల్లా రామన్నపేట గుత్త రవి పెన్ను తయారు చేశారు జైల్లో అంటున్నారు. రాజోల్ నుంచి జయన్న. ఆహా, వెరీ నైస్ జయన్న గారు, ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ మీది. అండ్ నెక్స్ట్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాళీ లక్ష్మి ఫ్రమ్ గొల్లపూడి. ఆన్సర్ ప్లేట్స్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ అయితే మంగళగిరి నుంచి జయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్, కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, భాస్కర్ పడన్ నుంచి లైసెన్స్ ప్లేట్ అంటున్నారు. అండ్ నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, ఆహా అందరూ రైట్ రైట్ రైట్ ఓకే. హాయ్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు, బాగున్నారు అంటూ విజయలక్ష్మి గారు పెదకొండ నుంచి సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అని ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మెసేజ్, సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి అనమాట, విజయవాడ దేవీనగర్. ఓకే, బట్టల లేకపోతే గంజా అని అడుగుతున్నారు. బట్టలు కాదు, గంజి అసలు కానే కాదు, ఎందుకంటే నేను వస్తువు అంటున్నాను కదా సత్యనారాయణ గారు.

రైట్ ఓకే. హాయ్ హలో, గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు, బాగున్నారు అంటూ విజయలక్ష్మి గారు పెదకొండ నుంచి సందడే సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అని ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మెసేజ్ సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి అనమాట, విజయవాడ దేవీనగర్. ఓకే, బట్టల లేకపోతే గంజా అని అడుగుతున్నారు. బట్టలు కాదు, గంజి అసలు కానే కాదు, ఎందుకంటే నేను వస్తువు అంటున్నాను కదా సత్యనారాయణ గారు. సో ఎలా అవుతుంది గంజి చెప్పండి. సో ఆలోచించండి, అండ్ క్లూ కూడా చెప్తా నేను ఇంకొన్ని మెసేజెస్ తర్వాత. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు ఎగ్జాక్ట్గా. అండ్ నెక్స్ట్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు బెడ్షీట్స్ అంటున్నారు. నెక్స్ట్ గోలకాందొడి నుంచి పాతింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత కీ లాక్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి యూనిఫామ్స్, పేపర్స్ అండ్ కార్పెట్స్ అంటున్నారు. అయ్య బాబోయ్. ఓకే, నెక్స్ట్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ బాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో పెన్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ కోల నాగలక్ష్మి నంది వెలుగు నుంచి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని మెసేజ్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ నెక్స్ట్ గడ్డ మంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి క్యాప్ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ ఫస్ట్ టైం జైల్లో అని చెప్పేసి పాలెం పోలే ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి టూత్ పేస్ట్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పెన్ అని మెసేజ్. అండ్ నెక్స్ట్ నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి, పాత టెలిఫోన్ అట. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెన్నా అని అడుగుతున్నారు మళ్ళీ నరేష్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట నుంచి. ఓకే, సో మెసేజెస్ అయితే వచ్చాయి, కొన్ని రైట్ ఆన్సర్స్, కొన్ని ఆన్సర్స్ కాదు. అయితే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఒక క్లూ ఇస్తా మీకు. యాక్చువల్గా ఈ వస్తువుని మనం పొద్దున పూట వాడతాం, కొంతమంది రాత్రి పూట కూడా వాడతారు, కొంతమంది రెండు పూటలు కూడా వాడతారు. ఓకే, సో ఇప్పుడు మీరు ఆలోచించి నాకు మెసేజ్ చేయండి. మనం రోజు వాడే వస్తువు అసలు చిన్న లేదు, పెద్ద లేదనమాట, అందరూ వాడతారు తప్పనిసరిగా ప్రతిరోజు. ఓకే, సో ఇప్పుడైనా కొంచెం ఆలోచించి కరెక్ట్గా ఆన్సర్ పంపించేసేయండి 8662488114 ఈ నెంబర్కి. రైట్ నౌ బాలు సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్, ఎంజాయ్ లిజనింగ్.

ఇప్పటికే పాడిన పాట చంద్రబోస్ గారు లిరిక్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి 2:48 PM క్రాస్ అయిపోయి 19 సెకండ్స్ అయిపోయింది మన సండే సండే షో టైం. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ మనకి పడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు సోప్ అని చెప్పేసి. ఓకే, బెడ్షీట్లలోంచి సోప్కి వచ్చారనమాట మీరు. ఓకే, ఇంకొంచెం ముందుకు వచ్చుంటే బాగుండదండి. అజ్జో, నెక్స్ట్ అనంతపూర్ మస్తాన్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు ఫర్నిచర్ అట. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఫర్నిచర్ కాదు యాక్చువల్గా అయితే. నెక్స్ట్ సబ్బులు అంటూ కోల నాగలక్ష్మి నంది వెలుగు నుంచి పంపించారు. కాదు, శాంతినగర్ నుంచి. ఓకే, ఒకడు రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్ జి, దివ్యాబాయ్, అజయ్, శృతి. ఓకే, పెన్సిల్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి, సబ్బు అనుకుంటా అని ఒక 4 నవ్వులు పంపించారు నాకు. ఇప్పుడే కదా చెప్పా సబ్బు టైం నుంచి ఇంకొంచెం ముందుకు రావాలి అని. నెక్స్ట్ మై ఆన్సర్ ఈజ్ ఆల్సో సోప్ అని చెప్పేసి దర్పినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రమ్ కర్నూల్ మెసేజ్ చేశారు. సబ్బు కాదు. ఓకే, నెక్స్ట్ ఎస్ భీమేశ్వరరావు గారు పెడన్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కాకాని నుంచి పద్మశేఖర్ చంద్ర. ఓకే, ఇక్కడ గ్యాప్ లేదు, కామా లేదు, ఏమీ లేదు. మీరు ముగ్గురా ఒకరా నాకైతే అర్థం కావట్లేదు. ఎనీవేస్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటారు. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నెక్స్ట్ అయితే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి రైట్ ఆన్సర్. నో నో నో నో నో, సగం ఆన్సర్ రైట్. ఓకే ఓకే, నేను శ్రీనివాసరావు గారు సగం రైట్ ఆన్సర్ అంటున్నాను. ఒకసారి ఆలోచించుకుని మళ్ళీ మెసేజ్ చేయండి. అండ్ ఎనీవేస్ నెక్స్ట్ అయితే మనకి పాలోజు గోపాలకృష్ణమాచారి నాయుడుపేట నుంచి అనమాట. ఓకే, సో 2 ఆన్సర్స్ పంపించారు, అందులో దువ్వెన అయితే కాదు, ఒకటి రైట్. ఓకే, వెరీ నైస్. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ యశోద, జానకిరాజు. ఓకే, మీది కూడా హాఫ్ రైట్ ఆన్సర్ అండి. ఎంఎస్ దుర్గారావు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే చందు ఫ్రమ్ నల్గొండ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మనకి నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ కర్నూలు నుంచి చీపుర్ కాదు. ఓకే, అవును, నేను ఇంతకు క్లూ ఇచ్చాను కదా, మార్నింగ్ అన్నాను, మార్నింగ్ వాడతాము అన్నాను, రాత్రి వాడతాము అన్నాను, తర్వాత చిన్న పెద్ద ఎవరు తారతమ్యం లేకుండా వాడతాం అన్నాను. చీపురు ఏమిటండి చీపురు, అలా ఆలోచించారు ఏమిటి మీరు? అచ్చచ్చో. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచరణ్.

హేమా. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడి నుంచి కిషోర్ మరియు లక్ష్మణ్ రావు. ఓకే, సో ఓకే, రైట్ ఆన్సర్ అండి మీది. నెక్స్ట్ అశోక్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్ అనంతపూర్. ఓకే, అనంతపూర్ నవోదయ కాలనీ నుంచి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఐఎమ్ డి జయన్ జైనబ్ వలి భాష. ఫర్నిచర్, ఫర్నిచర్ కాదు. నెక్స్ట్ మెసేజ్, వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం అంటున్నారు, హలో. నెక్స్ట్ నంద్యాల జిల్లా కార్మికుల నుంచి ఎంఎఫ్ఎస్ సర్దార్ ఇస్మాయిల్. ఓకే, మీది కూడా హాఫ్ రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం శుభ మధ్యాహ్నం అంటూ. ఓకే, మీది కూడా హాఫ్ రైట్ ఆన్సర్. అచ్చచ్చు, మీరు అనుకునే దానికి సంబంధించిందే. ఓకేనా, ఇప్పుడైనా పూర్తిగా ఆన్సర్ వస్తుందేమో మరి ఈ గ్యాప్లో. ఎనీవేస్, నెక్స్ట్ మీరు క్లూ ఇచ్చిన ప్రకారం అది ఇది అయ్యే అవకాశం ఉంది అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఎంఎంఎస్ నివాస్ నల్లపాడు గుంటూరు నుంచి. వెరీ నైస్. పైగా జైలుకి వెళ్ళిన వాళ్ళకే తెలుస్తుందట, అందరూ అక్కర్లేదండి. ఆ ఫస్ట్ వెళ్ళిన ఆయన దాన్ని అక్కడ కనిపెట్టారు అంతే. ఓకేనా నివాస్ గారు. నెక్స్ట్ మెసేజ్, పుట్టపాకు నుంచి మిరియాల తిరుమలయ ఆండాళ్ళు, మీరు కూడా హాఫ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ నల్గొండ జిల్లా చందంపేట మండలం దమ్మూజి వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమని పంపించారు, అర్జో అందరూ కూడా సగం ఆన్సర్ రైట్ పంపిస్తున్నారు. అండ్ ముసాపేట్ ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నో నో నో నో నో. ఓకే, నెక్స్ట్ అయితే ఖమ్మం జిల్లా రామన్నపేట గుత్తు రవి షాంపూ అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్, ఓకే, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ కూడా హాఫ్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ కీ టీ కాఫీ అంటూ రాజేష్ అంబిక ప్రేమ్ సాయి వరుణ్ ఆదాం సోలాపూర్ మహారాష్ట్ర నుంచి. ఓకే, రాత్రిపూట టీ కాఫీలు తాగితే నిద్ర పట్టినట్టేనండి. ఎనీవైజ్ అదైతే కాదు. నెక్స్ట్ కమదం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ గోల్లకాంత్ తోటి పాతింటి ఎల్లప్ప ప్లేట్ అంటున్నారు, ప్లేట్ కాదు, పెడిన జోగానంద్రోకాల నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ చివరికి. అండ్ ఇంకా రైట్ ఆన్సర్స్ అయితే వచ్చేసినట్టున్నాయి మ్యాక్సిమం. అండ్ మనకి ఎవరెవరు పంపించారంటే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడు నుంచి. అండ్ నెక్స్ట్ ఓకే, ఏకలవ్య నగర్ బిజ్లీ వెంకటేష్ శ్యామల రంగారెడ్డి జిల్లా నుంచి పంపించారు. అండ్ ఆల్సో నెక్స్ట్ నాగార్జున ఇంకా లక్ష్మి వడియంపేట నుంచి. అండ్ నెక్స్ట్ మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి. రెండు కాదు, ఒకటే. ఓకే, టూత్ పేస్ట్ లేదు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే మనకి మహారాష్ట్ర సోలాపూర్ నుంచి సతీష్ రాణి నవీన్ కుమార్ అక్షర సంతోష్ కుమార్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ టూత్ పేస్ట్ ఆన్సర్ కాదండి. నెక్స్ట్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, సబ్బులోంచి మళ్ళీ బయటకు వచ్చారు. ఎనీవేస్ ఓకే, నెక్స్ట్ పాలపొడి అన్నారు సుమని, సుమని పెడను నుంచి కాదు. ఓకే, నెక్స్ట్ మెసేజ్, మస్తాన్ ఫ్యామిలీ హాయ్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అజయ్ శృతి గారు అంటూ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ బాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నో టూత్ పేస్ట్ కాదండి. నెక్స్ట్ అయితే పెదకాకన్ నుంచి చంద్రశేఖర్ గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఇంకా ఇలా ఇలా వచ్చేస్తున్నాయి. సో ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటంటే టూత్ బ్రష్ అనమాట. ఓకే, ఇంగ్లాండ్లో విలియం యాడిస్ అనే ఆయన జైల్లో ఉన్నప్పుడు కనిపెట్టారు అనమాట టూత్ బ్రష్ని. దీని బ్యాక్ స్టోరీ ఏంటనేది మనం ఒకరోజు మీకు తెలుసాలో స్పెషల్గా మాట్లాడుకుందాం. ఓకే, సో అది ఇవాళ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, టూత్ బ్రష్. మన రోజు వాడే వస్తువుల్లో టూత్ బ్రష్ని ఫస్ట్ టైం జైల్లో తయారు చేశారు. ఓకే, దాని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్లోకి వచ్చేద్దాం. మనకి అడవికి రాజు ఎవరు? సింహం కదా. అయితే ఒకవేళ అడవిలో కనుక యానిమల్స్కి కనుక మనం ఎలక్షన్స్ పెడితే ఈ రాజుని, ఈ లయన్ని ఓడించి రాజు అయ్యే అర్హత ఎవరికి? మీరు ఎవరు అనుకుంటున్నారు? అంటే లయన్ బదులు రాజు అయ్యే అర్హత ఎవరికి మీరు అనుకుంటున్నారు? ఊరికే యానిమల్ పేరు చెప్పేస్తే సరిపోదు, అది ఎందుకు అనుకుంటున్నారో రీజన్ కూడా నాకు పంపించాలి. ఓకేనా? సో ఒకవేళ అడవిలో యానిమల్స్కి మనం ఎలక్షన్స్ పెడితే లయన్ ఎప్పుడు రాజే కదా అడవికి. రాజు లయన్ ఎన్ని ఎన్ని స్టోరీస్లో మనం చదువుకున్నాం. సో ఈ రాజును ఓడించి రాజు అయ్యే అర్హత ఎవరికి ఉండుండొచ్చు? మీరు ఎవరు అనుకుంటున్నారు నాకు పంపించండి మీ ఆన్సర్ని. ఓకే, 8664888144 ఈ నెంబర్కి. రైట్ నౌ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, వికసిత్ భారత దిశగా సాగే దేశ ప్రయాణానికి విద్యార్థుల అవసరం ఎంతో ఉందని తెలిపారు.

ఈ నెలాఖరులోగా రాజధాని అమరావతిలో సీడ్ యాక్సెస్ ప్రారంభంతో పాటు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. పెడన పట్టణ ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఏఐఐబి సహకారంతో 102.80 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న త్రాగునీటి పథకానికి శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఏలూరు జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 1626 అంగన్వాడీ కేంద్రాలకు ఆధునిక విద్యుత్ ఆధారిత ఇండక్షన్ స్టవ్లను ప్రభుత్వం అందించింది. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల సమర్పణ గడువును ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించారని పోటీ పరీక్షల సమాచార కేంద్ర అధినేత విశ్వనాథ్ రెడ్డి వెల్లడించారు. వివరాలకు 86888888802 మరియు 93999796999 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. మిషన్ హరితాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ గద్దె వీరేంద్రబాబు ఆధ్వర్యంలో మొక్కల పెంపకం కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు అభయ దినోత్సవం సందర్భంగా వైద్యులు, ఆరోగ్య సేవల సిబ్బందిపై హింసకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. గిరిజన చట్టాలు, హక్కులు పరిరక్షించాలని కోరుతూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో ఈరోజు బంద్ చేపట్టారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర జలాశయానికి వరద నీరు చేరుతుంది. గత 24 గంటల వ్యవధిలో డ్యాంలోకి సగటున 47,559 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదు కాగా నీటిమట్టం క్రమంగా పెరుగుతూ 1622.55 అడుగులకు చేరుకుందని అధికారులు తెలిపారు. ప్రతి ఏటా నిర్వహించే పీపీఎల్ సీజన్ 2 క్రికెట్ టోర్నీను నంబూరులోని విజయకుమార్ మెమోరియల్ క్రికెట్ గ్రౌండ్లో ఈ ఉదయం పీవీఎస్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పాములపట్టి వెంకటేశ్ శేషయ్య ఈరోజు ప్రారంభించారు. ఫిలిప్పీన్స్లో జరిగిన ఏరోబిక్ జిమ్నాస్టిక్స్ ఆసియా ఛాంపియన్షిప్లో మహిళల వ్యక్తిగత విభాగంలో మణిపూర్కు చెందిన అర్హ స్వర్ణ పతకం సాధించారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ 2 టోర్నీలో భారత యువ షట్లర్ అస్మిత చాలిహా ఫైనల్కు చేరుకున్నారు. రేపు జరగనున్న ఫైనల్లో అస్మిత చైనా షట్లర్ కియాన్సీ హాన్తో తలపడతారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: CFM 101.3.
1: Yes, welcome back to Sunday Sundays. So, మరి నెక్స్ట్ నేను అడిగిన క్వశ్చన్కి అయితే, అంటే ఒకవేళ అడవిలో యానిమల్స్కి కనుక ఎలక్షన్స్ పెడితే లయన్ని ఓడించి రాజు అయ్యే అర్హత ఏ యానిమల్కి ఉంది, ఎందుకుంది, అది నేను అడిగిన క్వశ్చన్. అయితే దీనికి ఆన్సర్స్ అయితే చాలా అంటే చాలా చాలా చాలా వచ్చాయి. సో ఎవరెవరు ఏమేమి పంపించారో ఒకసారి చూసేద్దాం. ఓకే, సో గోపి పార్టీ పండ్ల నుంచి హాయ్ శృతి మేడం బాగున్నారా అంటూ మెసేజ్ చేశారు. హలో గోపి గారు, ఫైన్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ ఇంతా క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, టూత్ బ్రష్. ఓకే, నెక్స్ట్ నంద్యాల నుంచి పాష. ఓకే, ఎఫ్ఎం యాప్ నేమ్ ఏంటి, నేను వింటున్నాను అట. న్యూస్ ఆన్ ఎయిర్ పాష, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అనేది. ఓకే, అందులో వస్తుంది, విను. అండ్ నెక్స్ట్ మనకి ఎవరంటే శాంతినగర్ నుంచి ఒకే ఒకడు, నేను అడిగిన ఎలక్షన్స్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది. ఓకే, యానిమల్స్ ఎలక్షన్స్, ఏనుగు బలమైంది, చూడటానికి కూడా గంభీరంగా హుందాగా ఉంటుంది కాబట్టి సింహం తర్వాత అదే రాజయ్యే ఛాన్స్ ఉంది అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కుంది.

ఇంటర్వ్యూ అంటున్నారు. కుందేలు ఎందుకో కూడా చెప్పాలి కదా, నేను రీజన్ కూడా అడుగుతున్నాను కదండి నరేష్ గారు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే మనకి ఎలిఫెంట్ అంటూ దర్ప్రియన్ సాయి కృష్ణ మెసేజ్ చేశారు, రీజన్ పంపించలేదు. అండ్ ఏనుగు పెద్దగా ఉంటుంది కాబట్టి అదే రాజు అంటున్నారు. ఓకే, ఎవరు? గోపాలకృష్ణమాచారి నాయుడు, నాయుడుపేట నుంచి గోపాలి కృష్ణమాచారి గారు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే రాజేమో కానీ రైన్ రాణి మాత్రం లయనస్ అట. సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, అదే అడిగిన క్వశ్చన్కి కదా ఆన్సర్ చెప్పాలి. అజ్జో. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు కూడా ఏనుగుకే ఓటేసేసారనమాట, ఎందుకు అనేది మాత్రం చెప్పట్లేదు ఎవరు. రమేష్ దొంతి అనంతపురం నుంచి, ఓకే, కుందేలు తెలివైంది కాబట్టి అంటూ మెసేజ్ చేశారు. తెలివి గల వాళ్ళే రాజు అంటారు. నెక్స్ట్ నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి, నేనైతే తాబేలు అనుకుంటున్నాను ఎందుకంటే నిదానమే ప్రధానం కాబట్టి అంటూ మెసేజ్ చేశారు. పులి ఎందుకంటే అది సింహంలాగే ఉంటుంది కాబట్టి అంటూ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు మెసేజ్. అండ్ నెక్స్ట్ ఏంటి, నక్క మోసం ఎక్కువ చేస్తుంది కనుక అట, అజ్జబాబోయ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎలిఫెంట్ మేడం అంటూ కోల నాగలక్ష్మి నందివెలుగు నుంచి మెసేజ్ చేశారు, ఎందుకో ఆన్సర్ చెప్పలేదు. అండ్ నెక్స్ట్ జిత్తులమారి నక్క అనుకుంటున్నాను అంటూ మెసేజ్ చేశారు దమ్మోజ్ వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ నెక్స్ట్ అయితే మనకి, ఓకే, బండారుపల్లి నుంచి అంకయ్య గారు క్యాట్ అంటున్నారు, అడవిలో క్యాట్ అంటే అడవి పిల్ల. ఓకే సరే, ఎందుకనే చెప్పాలి కదా మీరు, పక్కన రీజన్ కూడా అడుగుతున్నాను కదా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే అడవికి రాజు సింహం అనుకుంటే మరొక జంతువు పెద్ద పులి కానీ ఏనుగు కానీ ఒంటే రాజు అంటే కానీ ఒంటె కానీ రాజు అడవికి అవుతుంది, కారణం ఇవి పెద్ద పెద్ద జంతువులు, తెలివైన జంతువులు కావున పశ్చిమ గోదావరి జిల్లా. ఏమిటండి మీ మెసేజ్ ఇలా అలా సగం సగం సగం సగం ఉంది ఏమిటి, నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, మీ ఉద్దేశంలో పెద్ద జంతువులు అవ్వాలంటారు అంతే కదా. ఓకే, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడ్ నుంచి కిషోర్ ఇంకా లక్ష్మణ్ రావు మెసేజ్ ఇది. నెక్స్ట్ జిత్తులమారి నక్కండి అంటారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, నక్క కూడా చాలా తెలివైంది కాబట్టి అట. నెక్స్ట్ పెడన జోగానందరావు కాల నుంచి అప్పలరాజు గారు నక్క ఎందుకంటే అది బాగా తెలివిగలది, రాజు అవ్వాలి అంటే ఆ మాత్రం తెలివి ఉండాలండి అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సింహం కన్నా కుందేలు తెలివైంది, ఓకే అని చెప్పేసి మెసేజ్ చేశారు మహాత్మా రాజోల్ నుంచి. అండ్ గోళ్ళకాన్ తోటి పాతింటి ఎల్లప్ప ర్యాట్ అట, ఏంటి లయన్ వలలో పడినప్పుడు కాపాడింది ర్యాట్ కాబట్టి అంటూ మెసేజ్ చేశారు. ఆహా, మీరు కథలోకి వెళ్ళిపోయారు అనమాట, వెరీ నైస్. అంత పెద్ద రాజుకే హెల్ప్ చేసిందంటే నెక్స్ట్ రాజయ్యే ఛాన్స్ దానికే ఇవ్వాలంటారు అంతే కదా మీరు చెప్పేది, బాగుందండి. అండ్ నెక్స్ట్ రాజోల్ నుంచి జయన్న గారు పులి అని మెసేజ్ చేశారు. పులి వేటాడడానికి ఒంటరిగానే పెద్ద పెద్ద జంతువులను వేటాడుతుంది, పులి అత్యంత శక్తివైంది కాబట్టి అదే రాజవ్వాలి అంటున్నారు. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు కూడా నక్కకి ఓటేశారనమాట, సింహం బలంతో గెలిస్తే నక్క తన తెలివితో గెలుస్తుంది, నక్క తెలివి అని అంటారు కదా అంటూ మెసేజ్ చేశారు. అండ్ కోమలి కావ్య కాపుగల్లు విలేజ్ నుంచి ఎలిఫెంట్ ఇట్ ఈస్ అ వెరీ హెవీ బిగ్గెస్ట్ యానిమల్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ కవిత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి ఏనుగట, ఎందుకంటే అడవి జంతువుల్లో సింహం తర్వాత బలమైన జంతువు ఏనుగే కాబట్టి బలవంతులతో కదా రాజ్యం అంటున్నారు, అడవి రాజ్యం అనమాట. ఓకే, మహారాష్ట్ర సోలాపూర్ సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే టైగర్, అడవి రాజు సింహంతో పోటీ పెడితే గెలిచేది టైగర్ అంటూ మెసేజ్ చేశారు. ఓహో, అలా అంటారు. ఎనీవేస్, టైగర్ అంటూ మనకి అంజనమ్మ మౌనిక అనంతపురం నుంచి మెసేజ్. ఓకే, ఎందుకు అనే చెప్పలేదు. విజయలక్ష్మి గారు పెదకొండూరు నుంచి, రారాజు అయిన సింహాన్ని తెలివితేటలు ఉపయోగించితే కుందేలు అవుతుంది, బలం ఉపయోగించితే ఏనుగు అవుతుంది, అలా కాకుండా అతి వినయం నటించి మోసం చేస్తే 100% నక్క రారాజు అవుతుంది. ఓహో, ఓకే ఓకే ఓకే, నాకు ఇప్పుడు మీరు ఆ క్వాలిటీస్ చెప్తున్నారనమాట, ఇప్పుడు అర్థమైంది. ఇదేది కాదనుకుంటే వంశపారంపర్యంగా రావాలంటే సింహం కొడుకు రారాజు అవుతాడట. ఆహా, ఏమి చెప్పారండి మీరు అసలు. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, టైగర్ నేషనల్ యానిమల్ అండి, అందుకే కింగ్ ఆఫ్ ఫారెస్ట్ అనుకుంటున్నాను అంటున్నారు. ఆహా, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు కదా. ఎనీవేస్, చందు ఫ్రమ్ నల్గొండ హాయ్ మాడమంటున్నారు. హాయ్ చందు, అడవిలో ఎలక్షన్ పెడితే లయన్ గెలవదు, ఎందుకంటే లయన్ బెదిరించి రాజ్యం వెళ్తుంది, గెలిచే అవకాశం ఏనుగుకి మాత్రమే ఉంది, బలమైంది కనుక. కానీ

చిన్న యానిమల్స్ని భయపెట్టదు. ఓహో అలా అంటావు, మంచిది ప్లస్ బలమైంది అంటావు, అంతే కదా చందు? అర్థమైంది నాకు. ఎనీవేస్ ఇలాంటి లాజిక్స్ మ్యాజిక్స్ చాలా ఉన్నాయి ఇక్కడ, అన్నీ కూడా నేను తప్పకుండా చదువుతా. బట్ నేను మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, ఒకవేళ అడవిలో కనుక యానిమల్స్కి మనం ఎలక్షన్స్ పెడితే లయన్ని ఓడించి రాజు అయ్యే యానిమల్ ఏది, ఎందుకు అది రాజు అవుతుంది అని మీరు అనుకుంటున్నారు నాకు మెసేజ్ చేయండి 8664888144 ఈ నెంబర్కి. రైట్ నౌ ఒక బ్యూటిఫుల్ సాటర్డే సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్నింగ్.

ఇంకోసారి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 3:16 PM క్రాస్ అయిపోయి 3 సెకండ్స్ అయిపోయింది మన సందడి సందడి టైం. సో మరి మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారత ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ అజయ్ శృతి అండ్ మనమున్న గేమ్ షోలో సందడే సందడిలో. ఓకే సో మరి నెక్స్ట్ క్వశ్చన్ మనకి నెక్స్ట్ ఆన్సర్ అయితే పంపించింది క్వశ్చన్ కి అశోక్ గన్నవరం నుంచి నక్కని అనుకున్నారనమాట, ఎందుకంటే తెలివి కలది కనుక అంటున్నారు. ఓకే అశోక్. అండ్ నెక్స్ట్ కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి ఏనుగును రాజుగా ఎన్నుకోవచ్చు అంటున్నారు. అండ్ పులికి ఎలక్షన్ లో గెలిచే అర్హత కలిగిన జంతు సింహం తర్వాత, ఎందుకంటే సింహం బలము కానీ సింహం తెలివి సింహం వేగం పులికి ఉంది కాబట్టి అట. పాలెం పోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఓకే, ఇంకా మాక్సిమం సింహం లాంటిదే పులి అంటారు అంతే కదా. ఓకే నెక్స్ట్ అండ్ రామకృష్ణారెడ్డి గారు ఫ్రమ్ గుంటూరు, ఎలిఫెంట్ బికాజ్ ఇట్ హ్యాస్ సాఫ్ట్ నేచర్ అంటున్నారు. ఓహో, ఒక రాజుకి అంత సున్నిత మనస్తత్వం ఉండాలంటారు అంతేనా. నెక్స్ట్ కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫాక్స్ కి ఓట్ వేసేసారు. ఓకే, ఎందుకంటే తెలివితేటలు ఉన్న వాళ్ళు మాత్రమే ఎన్నికలలో ప్రత్యర్థిని ఓడించగలరు అట. ఓకే నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు ఓకే ఉడత అంటున్నారు, ఎందుకంటే అవి విత్తనాలు దాచి పెట్టి మర్చిపోబట్టే అడవులు డెవలప్ అయ్యాయి. ఆహా, ఏం చెప్పారండి, సూపర్. యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్టే, ఉడతలు అలా మర్చిపోబట్టే మనకి కనీసం ఇప్పుడున్న చెట్లన్నా మంచిగా పెరుగుతున్నాయి అడవులు, అవి కూడా కరెక్టే. ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ కార్తిక్ మెసేజ్ చేశారు, ఎఫ్ఎం యాప్ నేమ్ స్పెల్లింగ్ అట, న్యూస్ ఆన్ ఎయిర్ NEWS న్యూస్ స్పేస్ ఇచ్చి ఆన్ ఎయిర్ AIR. ఓకే ఓకేనా కార్తీక్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ అండి అంటూ మల్లికార్జున్ విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. ఖడ్గమృగం అట, ఇచ్చా బాబోయ్. ఓకే, ఎందుకండి పేరు చాలా యునో అలా సింహం అంటే ఎలా అనిపిస్తుంది, అలాగే ఖడ్గమృగం అంటే ఒక రేంజ్ ఉంది కదా దానికి, అందుకంటారా. ఎనీవేస్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు స్పందన టైలర్ కృష్ణ సంతోష్ గారు సింహం అంటున్నారు. సింహం ఎలా, నేను సింహం వద్దు అంటున్నాను కదా, మళ్ళీ మీరు దాన్నే కూర్చోపెడితే ఎలా అండి. అండ్ నెక్స్ట్ అయితే నరేష్ గారు మూసాపేట నుంచి, జింక పిల్ల త్వరగా పరిగెడుతుంది అట, అంతేనా మీరు అన్నది, పరిగెడుతుంది త్వరగా పరిగెడితే చాలా, కూర్చొని డెసిషన్స్ తీసుకోక్కర్లేదా సింహం మీద, అచ్చచ్చో. ఎనీవేస్ నెక్స్ట్ నంద్యాల పాష మంకీ అంటున్నారు, అనుకున్నా ఈ మంకీ ఒక్కరైనా పంపిస్తారని పంపించారు పాష. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే పెదకాక నుంచి చంద్రశేఖర్ గారు, తెలివైంది కాబట్టి ఫాక్స్ అయి ఉండొచ్చు. ఓకే నెక్స్ట్ మెసేజ్ కుందేలు అంటున్నారు అనమాట సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి, ఎందుకంటే రాజు అంటే కేవలం బలమే కాదు తెలివితేటలు కూడా ఉండాలి, అలాంటి పవర్ఫుల్ సింహాన్ని తన తెలివితేటలతో బావిలోకి దూకించి చంపింది కాబట్టి సో మై ఓట్ ఫర్ కుందేలు అంటున్నారు. ఆహా, ఏమన్నా చెప్పారా. నెక్స్ట్ గోపి పాటిబండ్ల హాయ్ మేడం అంటూ కుందేలు, రాజుకి బలం లేకపోయినా తెలివి ఉండాలి, అందరూ ఇదే వస్తుంది. ఓకే వెరీ నైస్. నెక్స్ట్ ఎలిఫెంట్ అంటూ స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి అంటూ కోల నాగలక్ష్మి గారు నందివెలుగు నుంచి మెసేజ్ చేశారు. నెక్స్ట్ నక్క రాజు అవుతాడు అంటున్నారు మాధవి ఆంజనేయులు భూదాన్ పోచప్పల నుంచి, ఎందుకు అవుతాడు తెలియదండి, అవుతాడు అంతే, ఎందుకంటే రీజన్ పంపించలా. ఓకే నెక్స్ట్ ఎలిఫెంట్ గౌస్ ఫ్రమ్ అనంతపురం హార్సెస్ అంటున్నారు. ఓకే ఆడ నమలి, ఎందుకంటే క్యూట్ గా ఉంటుంది కాబట్టి అట, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడి నుంచి పంపించారు. ఓకే నెక్స్ట్ అయితే ఓకే సో హనుమకొండ జిల్లా నుంచి జేరుపోతల బుచ్చయ్య గారు, కొన్ని రోజుల నుంచి యాప్లో వివిధ భారతి రావడం లేదు, యాక్చువల్గా నేను ఇది చెప్పానండి, మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఎనీవేస్ నెక్స్ట్ పెనుకొండ నుంచి రాము కూడా ఫాక్స్కే ఓటేశారనమాట. నెక్స్ట్ అరగిద్ద విలేజ్ నుంచి వేదశ్రీ, రాహుల్, శాంతి, శేఖర్. ఓకే, అది చనిపోతే దానికి రారాజు చీమ కదా అట, అడవికి రాజు సింహం అయినా అది అది చనిపోతే దానికి రారాజు చీమ కదా, అంతేనా మీరు చీమేనా అన్నది, చిన్న కథనా ఏమిటిది నాకు అర్థం కాలేదు. ఎనీవేస్ కర్నూలు ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ కూడా ఏనుక్కే ఓటేస్తారు. అండ్ నెక్స్ట్ కన్నయ్య మామిడిగుంటపల్లి నుంచి అనమాట. ఓకే సో ఓట్లు ఎక్కువ ఉన్న జంతువే గెలుస్తుంది అట, సరిపోయింది.

0: ఇప్పుడు ఏనుగో అని చెప్పకుండా ఇంకా అసలు భలే చెప్పారుగా, అందరూ ఏ దేనికేస్తే నేను దానికే అన్నట్లుగా. వెరీ నైస్. ఎంఎంఎస్ నివాజ్ నల్లపాడు గుంటూరు నుంచి కూడా ఏనుగుకే ఓటేశారు. ఎందుకంటే ఏనుగు సింహం కంటే కనీసం 10 రెట్లు తెలివైంది, సింహం కంటే 50 రెట్లు బలమైంది. అది అలా ఇంకా ఇంకా ఇంకా చాలా చెప్పారు. రాజసం విషయంలో కూడా సింహంకి ధీటుగా ఉండే ఒకే ఒక జంతువు ఏనుగట, పైగా ఏనుగు శాఖాహారి. సో అది మ్యాటర్. ఇలా చాలా వచ్చాయి. ఎనీవేస్, నెక్స్ట్ బుక్కురాయ సముద్రం, అనంతపురం జిల్లా. శ్రీనివాస్ మూర్తి గారు, సింహం కంటే ఎక్కువ బరువు శక్తి కలిగి ఉంటుంది కాబట్టి ఒంటరి పోరాటంలో సింహాన్ని ఓడించగల సామర్థ్యం దీనికి ఉంది. దేనికి? దేనికి ఉందండి? టైగర్. ఓకే ఓకే, అయితే ఒక చిన్న బ్రేక్ తీసుకుని ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, అవి కూడా చదివేస్తాను. ఓకేనా? సో మరి చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. 322 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది మన సందడి సందడి షో టైమ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ ఆత్మకూరు నుంచి అనమాట. మెహబూబ్ ఇంకా ఖలీం ఓకే కోతికి ఓటేశారు, ఎందుకంటే మనిషి లెక్క ఆలోచిస్తాయి కాబట్టి అట. అండ్ నెక్స్ట్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్, పులికి బలం ధైర్యం ఎక్కువ, వేగంలో సింహంతో సమానంగా ఉంటుంది కాబట్టి నా ఓటు పులికి అంటున్నారు. అండ్ నెక్స్ట్ బండారుపల్లి నుంచి అంకయ్య గారు, క్యాట్ నుంచి బేర్కి వచ్చారు మొత్తానికి ఎలుకబంటికి. ఓకే నెక్స్ట్ అయితే నరేష్, ఏనుగు త్వరగా పరిగెడుతుంది కాబట్ట ఏనుగు. అచ్చొచ్చో ఇదెలా అండి. నెక్స్ట్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి, కింగ్ లయన్, క్వీన్ టైగర్, మినిస్టర్ ఫాక్స్ కదా అంటూ మొత్తం మొత్తం అసలు సామ్రాజ్యం మొత్తం దించేశారు ఇక్కడ. ఓకే నెక్స్ట్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, సింహం అనుకుంటున్నాను అంటారు ఏమిటండి, సింహం కాకుండా ఇంకెవరై ఉంటారని నేను అడిగా. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఓకే కార్తీక్, ఓకే యాప్ వర్కింగ్ అట, వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నక్కకే అంటూ ఎవరు చేశారు, కాకా నుంచి పద్మగారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే నెక్స్ట్ మెసేజ్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుంచి గోవర్ధన్ గారు, చిరుత అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే దామిని, దామిని దేవసేన, ఓకే దేవసేన నుంచి తిరుపతి గారు, ఓకే కుయుక్తులు ఎక్కువ కనుక గుంటనక్క అంటున్నారు. అయ్యో బాబోయ్. నెక్స్ట్ గోపి అయితే ఆన్సర్ వినాలని ఉంది మేడం అట, ఆన్సర్ స్పెషల్గా ఏమీ లేదండి, అందరూ ఏది చెప్తే అదే. చిరుతపులి అనమాట నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. నెక్స్ట్ మాత్రం ఎవరంటే నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. ఓకే నేను మాత్రం ఓకే సో పులికే ఓట. ఓకే ఓకే సో చాలా మంది పులి అన్నారు, ఏనుగు అన్నారు, కుందేలు అన్నారు, నక్క అన్నారు, ఏదైతే మొత్తానికి వీటన్నిటికీ కూడా రాజు అయ్యే అర్హత ఉందన్నమాట ఆఫ్టర్ లయన్, అది మ్యాటర్. ఓకే సో ఇది పక్కన పెట్టుదాం, ఇంకో క్వశ్చన్ అడిగేస్తున్నాం. యాక్చువల్గా ఒక రూమ్ ఉందండి, ఆ రూమ్కి ఒక వాచ్మెన్ ఉన్నారు. ఓకే ఆ రూమ్లోకి తెరుచుకుని మనం ఆ రూమ్ లోపలికి వెళ్ళాలంటే ఆ రూమ్కి ఒక ఒక నెంబర్ చెప్తాడు ఆ వాచ్మెన్. సో ఆ నెంబర్కి ఒక పాస్వర్డ్ ఉంటుంది అనమాట, నెంబర్ ఏమో వాచ్మెన్ చెప్తాడు, ఆ పాస్వర్డ్ మనం ఇవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు చెప్తాను, అయితే ఒక చోట మాత్రం నేను పాస్వర్డ్ చెప్పను, అక్కడ పాస్వర్డ్ ఏమై ఉంటుందో మీరు గెస్ చేసి నాకు చెప్పాలి. ఓకేనా? సో ఇప్పుడు వాచ్మెన్ కనుక రూమ్ నెంబర్ 2 అన్నాడు అనుకోండి, ఆ రూమ్ మీద నెంబర్ 2 అన్నాడు అనుకోండి, అప్పుడు పాస్వర్డ్ ఏంటంటే 6 అనమాట, 2 అయితే 6. ఓకే అదే 3 అన్నాడు అనుకోండి, పాస్వర్డ్ 12. అదే 4 అనే నెంబర్ చెప్పాడు అనుకోండి, పాస్వర్డ్ 20. మరి ఒకవేళ ఆ వాచ్మెన్ నెంబర్ 5 అని చెప్తే మనం ఇవ్వాల్సిన పాస్వర్డ్ ఎంత? ఇది నా క్వశ్చన్. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ లోపలికి వెళ్ళాలంటే మనం ఆ రూమ్కి సంబంధించిన వాచ్మెన్ ఒక నెంబర్ చెప్తాడు ఆ రూమ్ మీద, ఆ నెంబర్కి మనం పాస్వర్డ్ ఇవ్వాలన్నమాట. ఒకవేళ 2 అని చెప్తే పాస్వర్డ్ మనం 6 ఇవ్వాలి, 3 అని చెప్తే 12 ఇవ్వాలి, 4 అని చెప్తే 20 ఇవ్వాలి, మరి 5 అని చెప్పాడు అనుకోండి అప్పుడు మనం పాస్వర్డ్ ఏమి ఇవ్వాలి? మీరు గెస్ చేసి నాకు కరెక్ట్గా ఆన్సర్ పంపించండి. ఓకే రైట్ నౌ మీ అందరి కోసం ఇష్క్ సినిమా నుంచి, అంటే ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ మై ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తున్నాను.

0: TFM 101.3
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
3: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: भारती एफएम 101.3
1: ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోలో టైం 3:30 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం సందడి సందడి గేమ్ షోలో అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్, సో రూమ్, పాస్వర్డ్, నెంబర్, ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ వచ్చేసింది. ఫస్ట్ స్వాతి మెసేజ్ చేశారు కర్నూలు నుంచి. హాయ్ స్వాతి, మీ మెసేజ్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా అండ్ మీ ఆన్సర్ ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే చాలా అంటే చాలా వచ్చాయి. ఇలా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడిగితేనా టక్క టక్క టక్క వస్తాయి అసలు ఆన్సర్లు. అండ్ నెక్స్ట్ అయితే సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి, అరే రే మీరు లాజిక్ మిస్ అయిపోయారు, 6 or 4 అంటున్నారు, కాదండి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నరేష్ మూసాపేట నుంచి రాంగ్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. గోల్లకాన్ తోటి పాతింటి ఎల్లప్ప కూడా రైట్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. నవీన్ ఫ్రమ్ శ్రీకాళహస్తి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గౌజ్ ఫ్రమ్ అనంతపురం రైట్ ఆన్సర్ పంపించారు. నో, రాంగ్ ఆన్సర్, 9 కాదండి. అండ్ నెక్స్ట్ అయితే మేడం గారు మా మెసేజ్ చదవలేదు ఎందుకని, మీకే కదా నేను ఆన్సర్ చెప్పాను. జేరుపోతుల బుచ్చయ్య గారు మన స్టేషన్ ఎందుకు రావట్లేదు అనేది నాకు కూడా ఐడియా లేదు. నేను ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాను మా అఫీషియల్స్కి. ఓకేనా, తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుందని అనుకుందాం. ఓకే, సో మరి నేను ఇంతకు ఈ విషయం చెప్పాను కూడా. అండ్ రమేష్ దోంతే అనంతపురం నుంచి 25 అంటున్నారు, 25 కాదు. భాస్కర్ పెడ నుంచి రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి విజయలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేష్మి రామ్చరణ్ రైట్ ఆన్సర్. విజయలక్ష్మి గారు పెదకొండ నుంచి రైట్ ఆన్సర్. అక్కరపాక నుంచి రమా గారు, సుధాకర్ గారు రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్. మల్లికార్జున్ అభిరామ్ కేశవ నగర్ నుంచి, ధర్మవరం నుంచి అనమాట, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, శ్వేత ఫ్రమ్ ఏలూరు. హాయ్ శ్వేత, ఇంకొక శ్వేత యాడెడ్. ఓకే, ఏలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు శ్వేత. అండ్ నెక్స్ట్ అశోక్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. అండ్ కే ధనలక్ష్మి కొత్తపల్లి నుంచి, కొత్తపల్లి మిట్ట, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి మస్తాన్ అండ్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్. అండ్ అంటే రైట్ ఆన్సర్ అంటే ఇక్కడ 3 ఆన్సర్స్ వచ్చాయి, అందులో ఒకటి రైట్ అండి, అది కూడా ఫస్ట్ నెంబర్ అనమాట, రైట్. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ పాలోజు గోపాలకృష్ణమాచారి నాయుడుపేట నుంచి అనమాట, రైట్ ఆన్సర్. ఓకే, కాదరి వీరేష్ రాజోలమండల నుంచి రైట్ ఆన్సర్. బుక్కరాయ సముద్రం అనంతపురం జిల్లా శ్రీనివాస్ మూర్తి గారు. ఓకే, సో నో నో నో నో రాంగ్ ఆన్సర్ అండి. అజ్జో, మీరు ఒక లాస్ట్లో మీరు చేసిన క్యాలిక్యులేషన్ రాంగ్ అయిపోయింది, అది ఒకసారి చూసుకోండి. ఓకే, కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. పాలెం పోలే గారు ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నవోదయ కాలనీ నుంచి అనమాట, ఐఎమ్ బి, ఓకే రైట్ ఆన్సర్ వచ్చింది. ఓకే, బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి రాంగ్ ఆన్సర్ అండి, సాయి శిరీష గారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే ఎంఎంఎస్ నివాస్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బీసీ మోహన్ బొడ్డుచెర్ల మార్కాపురం జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నమస్తే ఎఫ్ఎం వివిధ భారతి, నమస్తే అండి మీకు కూడా. నెక్స్ట్ మెసేజ్ 17 అంటున్నారు కోమలి కావ్య. ఓకే, కాపుగల్లు విలేజ్ రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ అయితే పశ్చిమ గోదావరి జిల్లా ఆకిపేడ్ నుంచి కిషోర్ ఇంకా లక్ష్మణ్ రావు, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రైట్ ఆన్సర్ వచ్చింది ఆత్మకూరు మండలం మహబూబ్ అండ్ కలీం. సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి అన్నమయ్య జిల్లా నుంచి రైట్ ఆన్సర్, వెరీ వెరీ నైస్. అండ్ నెక్స్ట్ అయితే నంద్యాల పార్ష, నో రాంగ్ ఆన్సర్ పార్ష. నెక్స్ట్ అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ రామకృష్ణారెడ్డి గారు గుంటూరు నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ బండారుపల్లి నుంచి అంకయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే బండ్లపల్లి నుంచి మోనిక అంజనమ్మ రామిరెడ్డి గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. గోపి పాటి బండ్ల రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి నసరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. ఓకే, ఇంతాక 2 ఆన్సర్స్ రైట్, ఇప్పుడు మాత్రం 22 కాదండి నసరీన్, ఆలోచించండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఎం నరేష్ గారు 4 అంటున్నారు, 4 అసలు కాదు. ఎంఎస్ దుర్గారావు గారు రాంగ్ ఆన్సర్ పంపించారు. అండ్ మొండ్రాయి గ్రామం అనుమల మోహన్ ఇంకా సుభద్ర రైట్ ఆన్సర్. కాళీ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఒక కీ అంటున్నారు మల్లికార్జున విజయవాడ నుంచి. మీరు ఏమనుకుని ఆన్సర్ చెప్పారో కానీ ఓకే, ఎనీవేస్ ఇక్కడైతే ఇంకా ఆన్సర్స్ ఉన్నాయి, బట్ నేను క్వశ్చన్ ఇంకో

ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఒక రూమ్, ఆ రూమ్ కు ఒక వాచ్మెన్, ఆ వాచ్మెన్ ఒక నెంబర్ చెప్తే మనం దానికి పాస్వర్డ్ ఇవ్వాలి. ఆ నెంబర్ 2 అని చెప్తే మన పాస్వర్డ్ 6, 3 అని చెప్తే మన పాస్వర్డ్ 12, 4 అని చెప్తే మన పాస్వర్డ్ 20. మరి ఆ వాచ్మెన్ 5 అని చెప్పాడు. ఇప్పుడు దాని పాస్వర్డ్ ఏమై ఉండొచ్చు మీరు గెస్ చేసి నాకు చెప్పండి. ఓకే, మన వాట్సాప్ నెంబర్ 8662488114 ఈ నెంబర్కి పంపించండి. రైట్ నౌ లెనిన్ సినిమా నుంచి లవ్లీ సాంగ్, ఎంజాయ్ లిసనింగ్.

Yes, next answer మనకి నాగార్జున ఇంకా లక్ష్మి వడియంపేట నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. అండ్ శంకర్పల్లి ప్రొద్దుటూర్, ఓకే, కృష్ణ సంతోష్ గారు రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి బురహరి గారు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మండ్లపల్లి కవిత, అనిత, హరిణి, మోక్షిత్, రామలింగారెడ్డి, ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే ప్రొద్దుటూరు సుధాకర్ రైట్ ఆన్సర్. అండ్ సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి మొత్తానికి లాజిక్ పట్టేశారు, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ నల్గొండ జిల్లా చిత్రియాల నుంచి దమ్మోజి వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్, మీరు భలే నవ్విస్తున్నారు, మేము కూడా భలే నవ్వుతున్నాము. ఓకే సంధ్య, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సంధ్య, మీ ఆన్సర్ రైట్. ఓకే, అండ్ ముసాపేట నుంచి అనమాట నరేష్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అమ్మయ్యా, 4 నుంచి 21 నుంచి మొత్తానికి వచ్చారు ఆ రైట్ ఆన్సర్లోకి. నెక్స్ట్ పెడను జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే కోమలి ఇంకా కావ్య, ఓకే, రైట్ ఆన్సర్. అర్రే, రాంగ్ ఆన్సర్, 20 కాదు కావ్య, ఓకే, కాపుగల్ విలేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్

అయితే రైట్ ఆన్సర్ వచ్చింది మనకి. ఎవరు ఇంతకీ? పేరు జేరుపతుల బుచ్చయ్య గారు. ఓకే, నెక్స్ట్ తరాలపల్లి నుంచి అనమాట. నెక్స్ట్ మంగళగిరి నుంచి సాంబశివరావు గారు 15 అంటున్నారు. 15 కాదండి, నెక్స్ట్ 24 కూడా కాదు. గౌస్ అనంతపురం నుంచి మెసేజ్. అండ్ రమేష్ దొంతే అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి అనమాట. శ్రుతమ్మ ఓకేనా అంటూ రైట్ ఆన్సర్. సూపర్ లాజిక్ కూడా అదరగొట్టారు. రైట్ ఆన్సర్ అండి మీది. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ అంగర కళాధర్ శారద న్యూఢిల్లీ నుంచి. ఓకే, రైట్ ఆన్సర్ అండి. హలో అండి, మీకు కూడా వెల్కమ్ మన వివిధ భారతి.

ரைட் ஆன்சர் ரெண்டு மீது. அண்ட் நெக்ஸ்ட் குட் ஆஃப்டர்நூன் அண்ட் டு அங்கர கலாதர் சாரதா டில் நியூ டெல்லி நுஞ்சி. ஓகே ரைட் ஆன்சர் அண்டி. హలో అండి, మీకు కూడా వెల్కమ్ మన వివిధ భారతి ఫ్యామిలీలోకి. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే శ్రీనివాసులు గారు తిరుపతి శ్రీనివాస్ మంగాపురం నుంచి, మా ఫ్యామిలీ అందరికీ హాయ్ చెప్పండి అంటూ తనుశ్రీ జ్ఞానదీపిక రెడ్డి శ్రీవల్లి శ్రీనివాసులు. ఓకే అందరికీ హాయ్, బట్ మీ ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ మెసేజ్ అయితే కర్నూలు నుంచి నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ రైట్ ఆన్సర్ పంపించారు. బుక్కురాయ సముద్రం నుంచి శ్రీనివాస్ మూర్తి గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నందకుమార్ ఓకే సున్నిపంట నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, అక్క మీకు కన్నడ లాంగ్వేజ్ వస్తుంది, మీరు ఎప్పుడైనా షో ట్రై చేశారు గా? నేను కన్నడ అంత లేదు సంధ్య. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ అయితే 22 అంటూ, నో నో కోమలి 22 కాదు. ఓకే సో నెక్స్ట్ మెసేజ్ మనకి ఎవరంటే సంజయ్ బాలాజీ, ఓకే కరెక్ట్గా పంపించారు చెన్నై నుంచి రైట్ ఆన్సర్, సూపర్. మీ స్టేషన్ మేము తిరుపతి నుంచి రిలే వింటున్నాము అన్నారు, వెరీ నైస్. ఓకే మీ లాజిక్ కూడా ఎగ్జాక్ట్గా రైట్. సో ఇందుకే ఆన్సర్ ఏంటంటే 30 అనమాట. ఓకే 2 × 3 = 6, 3 × 4 = 12, 4 × 5 = 20, అండ్ 5 × 6 = 30. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఏ నెంబర్ అయితే ఇచ్చామో ఆ నెంబర్ ఇంటూ ఆ నెంబర్ ప్లస్ 1, అంటే 2 ఉంది కదా, 2 × 2 + 1 ఎంత, 3, 2 × 2 = 6, అలా లాజిక్ వస్తుంది. ఓకే సో అది రైట్ ఆన్సర్, 30 వచ్చిందనమాట ఆన్సర్, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, అండ్ ఈజీగా అడగాలనే అనుకుంటున్నాం, మరి ఇది అందరికీ తెలుసనే అనుకుంటున్నాం, చూద్దాం. ఇప్పుడు మనకి అరటిపళ్ళు ఒక్కొక్క పండుని విడివిడిగా అమ్మే దేశం ఒకటి ఉంది, అంటే ఏంటంటే వాటిని అది పండిన స్టేజ్ని బట్టి ఇది బాగా పండిపోయిన పండు అనుకోండి ఈ రోజుకి అని చెప్పి దాని మీద రాసి కూడా ఉంటుంది, అండ్ ఇంకొంచెం పచ్చిగా ఉందనుకోండి ఇది రేపటికి, ఇంకా బాగా పచ్చిగా ఉందనుకోండి ఇది ఎల్లుండికి, అలా ప్రతి పండుని విడివిడిగా ప్యాక్ చేసి అమ్ముతారు ఆ దేశంలో, అది ఏ దేశం? ఓకేనా, ఇది నాకు ఆన్సర్ పంపించండి మీరు, అది ఏ దేశంలో ఇలా అరటి పళ్ళని ఒక్కొక్క పండుని విడివిడిగా అమ్ముతారు వాటి రైపింగ్ స్టేజ్ని బట్టి అనమాట, ఓకే అది పండే స్థితిని బట్టి. సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3, అండ్ నేను మీ ఆర్జే శృతి.

రౌడి ఫెల్లో సినిమా నుంచి అజిత్ సింగ్ పాడిన సాంగ్ అయితే విన్నారు. 3:52 క్రాస్ అయిపోయి 9 సెకండ్స్ అయిపోయింది మన సందడే సందడి షో టైమ్. అండ్ నేను మీ ఆర్జిత్ శృతి. సో మరి నెక్స్ట్ అయితే మనకి మెసేజ్ ఉంది రెడీగా, హాయ్ శృతి గారు అంటూ మురళి గారు పంపించారు. హాయ్ మురళి గారు. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి సంజయ్ బాలాజీ చెన్నై నుంచి పంపించారు. డియర్ ఆర్జే, యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ అండి బాలాజీ గారు. అండ్ నెక్స్ట్ ముసాపేట్ నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను అడిగిన క్వశ్చన్, మరి అరటిపళ్ళని విడివిడిగా వాటి రైపింగ్ స్టేజ్ ప్రకారం చూస్తూ ఏ దేశంలో విడివిడిగా ప్యాక్ చేస్తారని అడిగాను కదా, సో దానికి ఆన్సర్ అయితే మరి దుబాయ్ అంటున్నారు. దుబాయ్ అయితే కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడిన జోగానందరావు కాలనీ చప్పల్ రాజ్ గారు రైట్ ఆన్సర్ పంపించారు. పాలోజు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట నుంచి, ఇది మాత్రం నాకు తెలియదు అంటున్నారు. ఓకే, శాంతినగర్ నుంచి ఒకే ఒకడు జపాన్ అంటున్నారు. అండ్ నల్గొండ జిల్లా చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచార్య అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే సత్యనారాయణ గారు దేవీనగర్ నుంచి యుఎస్ఏ అంటున్నారు. నెక్స్ట్ అయితే రాజోల్ నుంచి జయన్న రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి రైట్ ఆన్సర్. విజయవాడ నుంచి నీరజ వెంకట శివ శివ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నాసిక వేణు దేశాయిపేట నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే విసి మోహన్ బొడ్డుచేర్ల మార్కాపురం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. అండ్ నెక్స్ట్ అంగర్కళాధర్ శారదా న్యూఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే చైనా కానీ బ్రిటన్ కానీ అంటూ బండ్లపల్లి మోనిక అంజనమ్మ మెసేజ్ చేశారు. కాదు, రెండూ కాదు. అండ్ నెక్స్ట్ పాలెంపోలే ఆళ్ళగడ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రాజారావు గారు పట్టికొండ నుంచి ఫ్రాన్స్ అంటున్నారు. ఫ్రాన్స్ కాదండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే భద్రేశ్వర చారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుబ్బారెడ్డి శివాజీ నగర్ మదనపల్లి వన్ టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ మెహబూబ్ కలీం ఆత్మకూరు మండలం నుంచి జపాన్ అంటున్నారు. నో నో నో. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ ఓకే రైట్ ఆన్సర్. ఇంత పెద్ద మెసేజ్లో మీ ఆన్సర్ ఎక్కడుందో వెతుక్కోవడం ఎంత కష్టమో తెలుసా అండి యాక్చువల్గా. ఎనీవేస్ మొత్తానికి పట్టాను మీ ఆన్సర్ని. రైట్ ఆన్సర్ జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జపాన్ అంటున్నారు రాము నూతనపల్లి కర్నూలు నుంచి. కాదండి, జపాన్ కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ మీరు వచ్చారంటే ఓకే, మీరు వచ్చారంటే ప్రోగ్రామ్ సూపర్, థ్యాంక్ యూ అండి. రామళ్ళకోట నుంచి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ అయితే వచ్చింది. రెండిట్లో ఒకటి రైట్, అది కూడా మొదటిది. ఓకేనా. నెక్స్ట్ మెసేజ్ కన్నయ్య గారు మామిడి గుంటపల్లి విలేజ్ నుంచి ఐరాల మండలం అనమాట, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకే రైట్ ఆన్సర్. అండ్ ఓకే ఓకే ఓకే నెక్స్ట్ ఎంఎస్ దుర్గారావు గారు ఓకే రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమో కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. వేటపలం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అండ్ గోళ్ళకాంత్ తోటి పాతింటి ఎల్లప్ప అమెరికా కానీ యూరప్ కానీ అంటున్నారు, రెండూ కాదు. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎం నందకుమార్ సినిపెంట నుంచి యుఎస్ఏ అంటున్నారు, కాదండి. అండ్ నెక్స్ట్ అయితే ఓకే రైట్ ఆన్సర్ అయితే వచ్చింది జేర్పోతుల బుచ్చయ్య గారు హన్మకొండ జిల్లా తరాలపల్లి గ్రామం నుంచి. అండ్ నెక్స్ట్ నో నో రాంగ్ ఆన్సర్ కోమలి అండ్ కావ్య. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి కేదర్ వీరేష్ రాజోల మండలం నుంచి పంపించారు. అండ్ గోపి పాటి బండ్ల ఓకే మీ వాయిస్ సో స్వీట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక పాట పాడండి అప్పుడు మీరు స్వీట్ అనరండి, గ్యారంటీగా అనరు.

ఓకేనా, ఒక పాట పాడి ఎండింగ్ ఇవ్వండి మేడం అంట. అది అయ్యయ్యో అంతే లేదండి, శృతి ఓన్లీ పాటలు ప్లే చేస్తుంది అంతే. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్, ఎక్కడో విన్నానండి డౌట్ కరెక్ట్గా తెలియదు అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, మీ ఆన్సర్ కరెక్ట్ అండి. అండ్ నెక్స్ట్ అయితే మురళి గారు యాజ్ యూజువల్. ఓకే, నెక్స్ట్ భూమేష్ కొత్తపల్లి మెట్ట నుంచి, కొత్తపల్లి స్పేస్ మెట్ట. యాక్చువల్గా నాకు దీని గురించి తెలీదు, మరి ఇది మొత్తం ఒకటే ఊరి పేరా ఏంటి అనేది. ఎనీవేస్ జపాన్ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ బడియంపేట అనంతపుర డిస్ట్రిక్ట్. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సింగపూర్ అంటున్నారు ఎవరు, గౌస్ ఫ్రమ్ అనంతపూర్. అండ్ నెక్స్ట్ విజయలక్ష్మి పెదకొండూరు నుంచి. ఓకే, టూ ఆన్సర్స్లో రైట్ ఆన్సర్ ఫస్ట్ది. ఓకేనా అండి. నెక్స్ట్ ఎంఎంఎస్ నివాస్ నల్లపాటి గుంటూరు నుంచి థాయిలాండ్ అంటున్నారు. థాయిలాండ్ కాదు, అశోక్ గన్నవర నుంచి తెలియదు. ఆహా, ఎంత బాగా మెసేజ్ చేశారండి తెలియదు అని. అండ్ నెక్స్ట్ అయితే థాయిలాండ్ అంటున్నారు శ్రావణి ఫ్రమ్ బండిరాజుపాలెం. ఓకే, సో శ్రావణి థాయిలాండ్ కాదు. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ వచ్చింది మనకి పాలోజు గోపాలకృష్ణమాచారి నాయుడు పేట నుంచి. ఓకే, నెక్స్ట్ అయితే కాళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అంకయ్య గారు న్యూయార్క్ అంటున్నారు. న్యూయార్క్ కూడా కాదు, రమేష్ దొంతి అనంతపురం నుంచి సింగపూర్. మొత్తం ప్రపంచ పటం వచ్చింది నా దగ్గరికి. ఓకే, వేదాంత జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్ కరెక్టేనా అక్కర్లేదు, కరెక్టే ఎగ్జాక్ట్గా. ఓకే, హాయ్ అండి అంటూ సంధ్య రాంపల్లి మేడ్చల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ హాయ్ సంధ్య. అండ్ పూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అమెరికాలోంచి, మొత్తానికి దుబాయ్లోంచి అమెరికాకి, అమెరికా నుంచి ఫైనల్గా ఆన్సర్లోకి వచ్చారు. ఓకే, ప్రపంచం అంతా చుట్టేసేస్తున్నారు మొత్తానికండి. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఆర్ కెనడా ఆర్ అని చెప్పేసి స్మైల్ సూపర్ రా అంటే నేను ఇది కూడా ఏదో దేశం అనుకుంటున్నాను చిన్నమ్మాయి గారు. ఎనీవేస్ నా స్మైల్ బాగుంది అంటారు అంతే కదా, థ్యాంక్ యూ. అండ్ ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి, ఉట్కూరు కదా, ఓకే, ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ మలేషియాలోకి వచ్చారు మొత్తానికి చిన్నమ్మాయి గారు. నో నో నో నో, సో ఇందుకే ఆన్సర్ ఏంటంటే సౌత్ కొరియా అనమాట. ఓకే, సౌత్ కొరియాలో అరటి పళ్ళని, ఒక్కొక్క పళ్ళని దాని రైపింగ్ స్టేజ్ అని ప్రకారం చక్కగా ప్యాక్ చేసి అమ్ముతారు. అది మ్యాటర్, అంటే ఫుడ్ వేస్టేజ్ జరగకుండా ఈ రోజు పండు శుభ్రంగా ఈరోజు తినేది. మనము యాక్చువల్గా మనకొక్క, అంటే జనరల్గా మనుషుల సైకాలజీ ఏంటంటే ఏదైనా బాగా పాడైపోతుంది అనుకోండి, అది అది అది తినే, అది ఇవాళ తినేయాలి అలా అనుకుంటాం కదా. యాక్చువల్గా బాగా పాడైపోయింది ఇవాళ తింటాం, ఇంకొంచెం పాడైపోయింది రేపు తింటానికి, అది రేపు మళ్ళీ అది కూడా పాడైపోతుంది కదా. సో అలా కాకుండా ఇలాంటి ఫుడ్ వేస్టేజ్లు, ఇలాంటి థింకింగ్లు అలాంటివి ఏమీ లేకుండా చక్కగా ఈ రోజు పండి ఇది, ఈ రోజు తినేయండి అన్నట్టుగా దాని మీద స్టాంప్ వేసి మరీ ఉంటుందన్నమాట టుడే అని. సో ఇది ఒక గ్రేట్ థాట్ నా ఉద్దేశంలో. ఏమంటారు, ఫుడ్ వేస్టేజ్కి పెద్ద చెక్కు పెట్టినట్టే కదా. సో అదనమాట మ్యాటర్ సౌత్ కొరియాలో ఇది. ఓకే, సో మరి ఇదండి ఇవాళ సండే సందరి మన స్టూడియోలో టైం. ఎగ్జాక్ట్గా 3:59 క్రాస్ అయిపోయి 26 సెకండ్స్ కూడా అయిపోయింది. ఎగ్జాక్ట్గా 4 o'clockకి మీకోసం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తే మళ్ళీ మనం వివిధాలో ఎగ్జాక్ట్గా 4:02కి కలుసుకుందాం. అంటే నేను కేప్ లెజ్నింగ్ వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కల్పన. ఆంధ్ర కళాకారులు ప్రపంచ మార్కెట్ను అందుకునేలా చేసేందుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 20 గ్రామాల్లో జిల్లా పరిషత్ నిధులు 2 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైన్ల పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. గణపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండల కేంద్రంలో 2.12 కోట్లతో నిర్మించిన కస్తూర్బా బాలికల అప్గ్రేడ్ జూనియర్ కళాశాల భవన సముదాయాన్ని, 53 లక్షలతో నిర్మించిన మండల విద్యాశాఖ అధికారి భవన సముదాయాన్ని మంత్రి

కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. మెగా డిఎస్సీ ద్వారా వేలాది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి గిరిజన నిరుద్యోగ కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించామని, అభివృద్దితో పాటు ఆదివాసీ వారసత్వాన్ని భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు 75 లక్షల విలువైన 15 అత్యాధునిక వైద్య పరికరాలను తమ మాతృ సంస్థకు విరాళంగా అందించిన కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ పివి సత్యనారాయణ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల బృందంతో కలిసి ఈరోజు జక్కయ్యపేట సబ్ డివిజన్లో సందర్శించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఐటీడీఏ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈరోజు వేడుకలు నిర్వహించారు. విశాఖ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచిన పలు చారిత్రక కట్టడాల్ని నిర్లక్ష్యం చేయబోమని, వాటిని పరిరక్షించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని దక్షిణ విశాఖ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించే గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు విశాఖ జిల్లా బాలల సంరక్షణ అధికారి కె హరికృష్ణ తెలిపారు. శ్రీలంకతో జరుగుతున్న 3 రోజుల వామప్ మ్యాచ్ 2వ రోజు ఆటలో భారత బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సెంచరీ చేశారు. అండర్ 20 ప్రపంచ ఛాంపియన్షిప్స్ లో భారత అథ్లెట్ ఆశిష్ యాదవ్ జావలిన్ త్రో విభాగంలో రజతం సాధించారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత జావలిన్ త్రో విభాగంలో భారత్కు 2వ పథకం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ యానంలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:04 క్రాస్ అయిపోయి 20 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఇది మన వివిధ టైం. సో ఈ రోజు సాటర్డే కదా, సాటర్డే స్పెషల్, హీరోయిన్ స్పెషల్ అనమాట. సో మరి ఈ రోజు ఏ హీరోయిన్ సాంగ్స్ మీరు వినిపోతున్నారు అంటే రమ్యకృష్ణ గారు. సో గ్లామర్, పవర్, గ్రేస్ ఈ మూడు కలిస్తే గుర్తొచ్చే పేరు మనకి రమ్యకృష్ణ గారు. సో మరి బ్యూటిఫుల్ హీరోయిన్, మరి లవ్లీ లవ్లీ మూవీస్, మరి ఎన్నో మంచి పాటలు, సో వాటిలో కొన్ని మీకోసం. సో స్ట్రైట్ నౌ మనకి సూత్రధారులు సినిమా నుంచి అయితే ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఉంచి చేస్తూ స్టేట్ యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎస్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి ముగ్గురు మనగాళ్ళు సినిమా నుంచి 416 క్రాస్ అయిపోయి 3 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైం. సో ఈ రోజు రమ్యకృష్ణ గారి బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నారు కదా. సో మరి రమ్యకృష్ణ గారు అంటే

కేవలం హీరోయిన్ కాదండి, ఒక పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్. అసలు ఆవిడ కనిపిస్తే చాలు, క్యారెక్టర్కి ఆటోమేటిక్గా వెయిట్ వచ్చేస్తుంది కదా. సో ఒక పాత్రలో అందం, ఇంకో పాత్రలో ఆగ్రహం, ఇంకో పాత్రలో ఆత్మవిశ్వాసం. ఇలా ఏ క్యారెక్టర్ అయినా సరే తన స్టైల్లో జీవించే యాక్ట్రెస్ మన రమ్యకృష్ణ గారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్న అల్లరి ప్రియుడు సినిమా నుంచి వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఓ పాప షోకేస్ బొమ్మల్ని వచ్చి ఫ్రీ పాస్ ఇచ్చేసావే, పసివాళ్ళు పడుతాళ్ళు ముసలాళ్ళు వెనకాలే పడి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోదా, నీ సొగసుకి చాటే లేదా? అబ్బో లబ్బో లబ్బో లబ్బో.

ఎస్పీ బాలు గారు ఆయన చిత్రపాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు క్రిమినల్ సినిమా నుంచి. సో 4:27 క్రాస్ అయిపోయి 8 సెకండ్స్ అయిపోయింది మన వివిధ టైమ్. సో ఈ రోజు స్పెషల్గా మనం రమ్యకృష్ణ గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. సో మరి పట్టుదల ఉంటే ఎలా ఉంటుందో, అసలు పొగరంటూ ఉంటే ఎలా ఉంటుందో, ప్రేమలో ఓటమి ఎదురైతే ఆ కోపం ఎంత దూరం వెళ్తుందో చూపించిన క్యారెక్టర్. ఇలా చెప్పగానే మీకు ఒక క్యారెక్టర్ ఇమాజినేషన్లోకి వచ్చేసింది కదా. ఎస్, ఆ క్యారెక్టర్ నీలాంబరి గారు అనమాట. సో నరసింహ సినిమాలో రమ్యకృష్ణ గారు పోషించిన ఈ క్యారెక్టర్ ఇప్పటికే మన తెలుగు సినిమాలో ఒక అన్ఫర్గెటబుల్ ఫీమేల్ క్యారెక్టర్ కదండి. సో మరి డైలాగ్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ కూడా సూపర్ అనమాట ఆ మూవీలో. సో మరి ఇవన్నీ కలిస్తే నీలాంబరి, ఆ నీలాంబరియే మన రమ్యకృష్ణ గారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం నరసింహ సినిమా నుంచి నా ఫేవరెట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3.

டக்கெட்டு தோம் தா டக்கெட்டு தோம் டக்கெட்டு தோம்.

బ్యూటిఫుల్ సాంగ్. ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన ఒక మంచి డ్యూయెట్ సాంగ్ అయితే వినేశారు చిన్నబ్బాయి సినిమా నుంచి. 4:40 క్రాస్ అయిపోయి 7 సెకండ్స్ అయిపోయింది. మనమున్న వివిధాలో ఈ రోజు మనం రమ్యకృష్ణ గారి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదా. మరి నెక్స్ట్ అయితే ఇద్దరు మిత్రుల మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను. సో చంద్రబోస్ గారి లిరిక్, మణి శర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్, ఎస్పీ బాలు గారు అండ్ సుజాత పాడిన పాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: రాజేష్ సుజాత పడిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు, చంద్రలేఖ సినిమా నుంచి సందీప్ చౌత మ్యూజిక్ కంపోజిషన్ అనమాట. సో మరి స్టూడియోలో టైం 4:49 క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది. సో మరి కాసేపట్లో ఎగ్జాక్ట్ గా 4:50కి ఆర్జే చేతన్ వెన్నెల ప్రోగ్రామ్ తో రెడీగా ఉంటారు. దట్ మీన్స్ శృతి టాటా బై బై చెప్పేసే టైం కూడా అయిపోయింది. మళ్ళీ మనం అతి త్వరలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఈజ్ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

Hi dear friends, welcome to Vanilla Program with me, your RJ Chetan. Today I'm going to talk about some important issue, that is exams. Prati oka parent ki teacher ki important entante pillalu pass kavadam. Dantlo board exams aithe inka important. Chala mandi pillalu edadanta aadutu paadutu untaru. పరీక్షలు రాగానే కంగారు పడిపోతుంటారు. అలా కాకుండా నిదానంగా కూర్చొని ఇప్పటి వరకు ఏం చదివారో, ఏం తెలుసుకున్నారో దాన్ని మళ్ళీ ఓసారి రిమైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిగతా సబ్జెక్ట్ చదవాలి. చదివినంత వరకే కాదు, అది మనం ఎంతవరకు రాయగలం అనేది గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్స్ లో ముఖ్యంగా రాత బాగుండాలి, రాసేది ఏదైనా చక్కగా లెజిబుల్ గా ఉండాలి, గుండ్రంగా అక్షరాలు ముత్యాల్లా ఉండేలా చూసుకోవాలి, ఒత్తిడిగా ఫీల్ అవ్వద్దు. ఎంతవరకు వచ్చో అది రాయాలి. రాని వాటి గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకూడదు. అయిపోయిన పరీక్షల గురించి అతిగా ఆలోచించకూడదు. తర్వాత పరీక్షలేంటో ఎలా రాయాలో చూడాలి. హెవీగా తినకూడదు. సులభంగా అరిగేవి, ఫైబర్ తీసుకోవాలి. అదేవిధంగా నీటిని ఎక్కువగా తాగాలి. నిద్ర సరిగ్గా పోవాలి. సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల్ని ప్రోత్సహించాలి, వారిని బాగా చదువుకునేందుకు ప్రోత్సహించాలి. అంతేగాని పర్సెంటేజ్ రావాలి, ఫెయిల్ అవ్వద్దు అంటూ భయపెట్టకూడదు. పరీక్షలు వస్తున్నాయి అంటేనే టెన్షన్, అటు విద్యార్థులలోనూ ఇటు తల్లిదండ్రులు.

మరీ ముఖ్యంగా బోర్డ్ పరీక్షలైతే ఇక చెప్పనక్కర్లేదు. టెన్షన్ తగ్గి బాగా చదువుకోవడానికి కొన్ని చిట్కాలు ఇప్పుడు చేతన్ మీతో షేర్ చేసుకుంటాడు. లిసన్ కేర్ఫుల్లీ మై డియర్ ఫ్రెండ్స్, మీ బ్రదర్స్ సిస్టర్స్ కి కానివ్వండి, మీ నేబర్స్ కి కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కి కానివ్వండి, మీ రిలేటివ్స్ తో ఇవన్నీ షేర్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు నేను చెప్పే టిప్స్.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

ఇంకా స్టూడెంట్స్ అయితే చేతన్ చెప్పే టిప్స్ చేయడానికి ప్రయత్నం తప్పకుండా చేయండి. ఇక్కడ నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తున్నాను. ఫస్ట్, లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, దట్ ఈస్ సెటింగ్ అ గోల్. సెకండ్ ఈస్ ప్రణాళిక ప్రకారం చదవాలి, ప్లానింగ్ ఉండాలి. థర్డ్, సమయ పాలన, పంక్చువాలిటీ అండ్ డిసిప్లిన్. ఫోర్త్, అర్థం చేసుకొని చదవాలి, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. ఫిఫ్త్, భయపడద్దు, డోంట్ ప్యానిక్ మై డియర్ ఫ్రెండ్స్. సిక్స్త్, నిద్ర, తిండి కూడా ముఖ్యం, ఈట్ హెల్తీ అండ్ హ్యావ్ సఫిషియెంట్ స్లీప్. నౌ ఇప్పుడు ఒక్కో పాయింట్ ని కొంచెం డీటెయిల్ గా చెప్తే మీకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. సో లిసన్ కేర్ఫుల్లీ మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ నేను చెప్పాను ఏంటంటే లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, సెటింగ్ అ గోల్ అని. పరీక్షలకు చదవడానికి ముందే గోల్ సెట్ చేసుకోవడం వల్ల చదవాలనిపిస్తుంది. నేను ఈ సబ్జెక్ట్ లో ఎన్ని మార్కులు తెచ్చుకోవాలి అని ముందే అనుకుని చదవాలి. చదవాలని పట్టుదల పెరుగుతుంది. గోల్ పెట్టుకుని వదిలేయకుండా ఎప్పటికప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. అలా గుర్తుండటానికి ఒక కాగితం పైన గోల్ ని రాసి మీకు కనిపించేటట్టు దగ్గరగా ఉంచుకోవాలి. మర్చిపోయే అవకాశం ఉండకూడదు. నెక్స్ట్ ఇస్ ప్రణాళిక ప్రకారం చదవాలి, ప్లానింగ్ చేసుకోవాలని చెప్పాను కదా. కొంతమంది మొదటి నుండి చదువుని నిర్లక్ష్యం చేస్తారు, తీరా పరీక్షలు మొదలయ్యే సమయానికి గాబరా పడిపోతారు. అలా కాకుండా ముందు నుండే ఏ రోజుకు ఆ రోజు చదవడం వల్ల పరీక్షల టైంలో టెన్షన్ ఉండదు. ప్లాన్ ప్రకారం చదవాలి కదా అని ఒక్క రోజులో మొత్తం చదవడానికి ప్రయత్నం చేయకూడదు. ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజుకే చదవాలి, ఏ పాఠాలు చదవాలి అని అనుకుని చదవాలి, ఏ రోజుల్లో ఏమి పూర్తి చేయాలి అనేది కూడా ప్లాన్ చేసుకోవాలి. ఆ రోజుల్లో ఏమి పూర్తి చేస్తాను అని గుర్తు పెట్టుకోవడానికి పూర్తి చేసిన వాటిని ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి. అలా రాసి పెట్టుకోవడం వల్ల చివరికి కన్ఫ్యూజన్ ఉండదు. పంక్చువాలిటీ, సమయ పాలన చాలా ఇంపార్టెంట్. కొంతమంది స్టూడెంట్స్ ప్లాన్ ప్రకారం బాగానే చదువుతారు, అయితే ఏది ఎప్పుడు చదవాలో వారికి సరిగ్గా గుర్తుండదు. దానికి అర్థం వాళ్ళు సరిగ్గా టైం టేబుల్ వేసుకోలేదని. అయితే చదువుకునే గంటలో ఏ సబ్జెక్ట్ చదవాలి, అలాగే ఏ సబ్జెక్ట్లో ఎన్ని ప్రశ్నలు పూర్తి చేయాలి అని అనుకుని చదవడం వల్ల సమయం వృధా అవ్వదు. రాత్రంతా మేలుకొని చదవడం కన్నా సమయ పాలన మేలు కదా. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. రాత్రి ఎంతవరకు చదవాలి అనేది ఎవరెవరి వ్యక్తిగతం. ఎందుకంటే కొంతమంది రాత్రి చదివితే బాగా చదువుతాను అనుకుంటారు, కొంతమంది తెల్లారుజామున చదివితే చాలా బాగా చదువుకుంటాము అని అనుకుంటారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్టిక్యులర్ క్యాండిడేట్. ఒక గంటలో ఒక సబ్జెక్ట్ చదవాలని అనుకున్నారు, ఆ గంటలో ఎన్ని లాంగ్ ఆన్సర్స్, ఎన్ని షార్ట్ ఆన్సర్స్ చదవాలో అనుకుని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒక లాంగ్ ఆన్సర్ 10 మినిట్స్ లో పూర్తి చేయాలి అని టార్గెట్ పెట్టుకుని కూడా పూర్తి చేయొచ్చు. ఇలా ఒక్కొక్క క్వశ్చన్ కి టైం ఫిక్స్ చేసుకుని చదవడం వల్ల గాబరా లేకుండా ఉంటుంది. చదివేది అర్థం చేసుకుని చదవాలి, అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. పుస్తకాలు ముందేసుకుని ఊరికే కంఠపాఠం చేసేదానికన్నా చదివేది అర్థం చేసుకుని చదవడం వల్ల బాగా గుర్తుంటుంది. చదివేటప్పుడు చదువుతున్న కాన్సెప్ట్ ని ఒక బొమ్మలాగా మనసులో వేసుకోవాలి. ఏ పాయింట్ తర్వాత ఏది వస్తుంది అని బాగా గుర్తుంటుంది. చదివేటప్పుడు జవాబుల్లో ముఖ్యమైన పాయింట్స్ ఉంటే, కీ పాయింట్స్ ఉంటే వాటిని ఒక దగ్గర నోట్ చేసుకోవడం మంచిది. రివిజన్ అప్పుడు ఈ కీ పాయింట్స్ అన్ని ఉపయోగపడతాయి. చదివిన ఆన్సర్ని అర్థం చేసుకుని పుస్తకం మూసేసి సొంత పదాల్లో చెప్పడానికి ప్రయత్నం చేయండి. చదివింది అయ్యాక వదిలేయకుండా మొత్తం రాయాలి. రాయడం వల్ల జవాబు బాగా గుర్తుంటుంది. అండ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్, దట్ ఇస్ భయపడొద్దు, డోంట్ ప్యానిక్. ఎగ్జామ్స్ కి చదవడానికి కూర్చున్నప్పుడే డౌట్స్ బాగా వస్తాయి. ఎందుకంటే క్లాస్లో బాగా ఎంజాయ్ చేసేసారు, అంత సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు రియల్గా చదవడానికి కూర్చున్నప్పుడేమో ఏవి అర్థం కావట్లేదు, టీచర్ని అడిగితే

ఉంటుంది అనిపిస్తుంది. టీచర్స్ ని అడిగి డౌట్స్ క్లియర్ చేసుకోవాలి. కొంతమంది స్టూడెంట్స్ డౌట్స్ అడగరు, దే ఆర్ వెరీ షై అండ్ టిమిడ్ బై నేచర్. ఇది సరైన అలవాటు కాదు. అడగడానికి ముందుకు రారు, రావాలి, అడగాలి. ఒకవేళ అడగకుండా అలాగే ఉండిపోతే చివరికి వాళ్లే నష్టపోతారు. ఏదైనా సబ్జెక్టులో డౌట్ వస్తే ఫస్ట్ మీరు ప్రయత్నం చేయండి, చేతకాకపోతే అప్పుడు టీచర్ని అడగండి. నిద్ర తిండి కూడా ముఖ్యమే. ఈట్ హెల్తీ అండ్ హ్యావ్ సఫిషియెంట్ స్లీప్. పరీక్షల సమయంలో చదువుకోవాలి కదా అని తిండిని నిద్రని నిర్లక్ష్యం చేయకూడదు. ఎగ్జామ్ టైమ్స్ లో కూడా మినిమం ఆఫ్ 6 అవర్స్ ఆఫ్ సౌండ్ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి. నిద్ర తిండి మానుకొని చదివితే తీరా ఎగ్జామ్స్ ముందు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. తిండి విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానికి తిని బాగా చదువుకోవాలి. విత్ దిస్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హౌ టు క్రాక్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్ అండ్ కమ్అట్ విత్ ఫ్లయింగ్ కలర్స్, దిస్ ఇస్ చేతన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్ విత్ మోర్ సచ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. టిల్ దెన్.

మీ సలహాలు సూచనల కొరకై సంప్రదించవలసిన మా నంబర్ 9515227039 నంబర్ మరోసారి 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media.

0: भारती FM 101.3।
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం శ్రోతలు ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు. 101.7 MHz మా సాయం ప్రసారం ప్రారంభం. శ్రోతలందరికీ శుభ సాయంత్రం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం

లేపాక్షి శ్రోతలు తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం ఈనాటి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నది మీ అనుష. కార్యక్రమంలో ముందుగా పలనాటి సింహం చిత్రం కోసం చక్రవర్తి పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, సంగారెడ్డి జిల్లా హతినూరు మండల్ చిద్దులర నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, దుర్గారావు, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, భిక్షుపతి వీరందరూ కోరుతున్న పాట పలనాటి చిత్రం నుండి ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్. ఆంధ్రప్రదేశ్
1: లేపాక్షి కార్యక్రమంలో తరువాతి పాట విచిత్ర కుటుంబం చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన సి నారాయణ రెడ్డి గారి గీతం, సంగీతం టీవీ రాజా. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు పెద్దవడుగురు మండలం ఇందిరమ్మ కాలనీ నుండి బడిగించుల అన్నయ్య, చౌడమ్మ, కుమారి రామాంజనమ్మ, శ్రీనివాసులు, కాంతమ్మ మరియు కుటుంబ సభ్యులు వీరందరి కోసం విచిత్ర కుటుంబం చిత్రం నుండి ఈ పాట

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో తరువాతి ఉత్తరం జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరూ కోరుతున్న పాట శ్రావణ సంధ్యా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన వేటూరి గీతం సంగీతం చక్రవర్తి.

0: సాత్.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
3: శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రెసిడెంట్ గారి అబ్బాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన వేటూడి గీతం సంగీతం చక్రవర్తి ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు బుక్కరాయ సముద్రం మండలం దండువారిపల్లి నుండి పూజారి రామకృష్ణ, ఉమాదేవి, అర్చన, మానస, కన్నయ్య, తనూష్, కాంతమ్మ, కవిత, శ్రీకాంత్, శ్రీహరి, ఇంద్ర, లక్ష్మీదేవి వీరందరి కోసం ప్రెసిడెంట్ గారి అబ్బాయి చిత్రం నుండి ఈ పాట

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ అప్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: లేపాక్షి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. దొంగరాముడు చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు ఆర్ఎస్ కొండాపురం టీ కోడూరు నుండి రవీంద్ర శర్మ, మురళీరెడ్డి, అపర్ణ, భాస్కర్ రెడ్డి, అనిత, లలితమ్మ, నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి, నేత్రావతి, సుహాసిని, హిమబిందు, సంయుక్త, సౌందర్య, లక్ష్మి, ప్రసన్న, మహతి, సుభద్ర, రాజమ్మ వీరందరి కోసం దొంగరాముడు చిత్రం నుండి ఈ పాట

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకు అందిస్తున్నాం. పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: పినాకిని స్త్రీల కార్యక్రమం. పద్మరాగాలు 13వ సంచిక 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి అర్మిడా ఫెర్నాండెస్ తల్లిపాల నిధి సేవలలో విశిష్ట కృషి, వారి గురించి వివరాలు. కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక.
1: పద్మరాగాలు 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మణుల విజయగాథలు. భారతదేశంలోనే అత్యంత రద్దీగా ఉండే నగరాల్లోని ఆసుపత్రుల ప్రసూతి వార్డుల్లో ప్రతి సంవత్సరం వేలాది మంది శిశువులు జన్మిస్తుంటారు. వారిలో చాలామంది నెలలు నిండకముందే తక్కువ బరువుతో అత్యంత బలహీన స్థితిలో జన్మిస్తారు. ఎన్నో దశాబ్దాల పాటు వారి ప్రాణాలు నిలుస్తాయా లేదా అన్నది అనుమానంగానే ఉండేది. కానీ ఒక వైద్యురాలు ఆ పరిస్థితిని మార్చాలని సంకల్పించారు. మానవత్వానికి ప్రతిరూపం 2026 పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ గారి గురించి తెలుసుకుందాం. డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ గారు భారతదేశంలో ప్రసిద్ధి చెందిన

పిల్లల వైద్యురాలు మరియు నియోనటాలజిస్ట్. వారు ముఖ్యంగా నవజాత శిశువుల ప్రాణాలను కాపాడటంలో విశేష సేవలు అందించారు. వారు 1943లో కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ అనే అందమైన పట్టణంలో జన్మించారు. వారి తండ్రి ఇంగ్లీష్ ప్రొఫెసర్ మరియు ప్రిన్సిపల్. వారి కుటుంబంలో మొత్తం 7 మంది పిల్లలు ఉండగా ఆమె చిన్నది. ఆర్థికంగా పెద్దగా సౌకర్యాలు లేకపోయినా వారి బాల్యం చాలా సంతోషంగా గడిచింది. చిన్నప్పటి నుంచే వారికి జంతువులపై, చిన్న ప్రాణులపై ప్రేమ ఎక్కువ. వారి అమ్మగారు ఎప్పుడూ వారికి ఒక మాట చెప్పేవారట, పేదలకు సహాయం చెయ్యండి, దేవుడు మీకు 100 రెట్లు తిరిగి ఇస్తాడు అని. ఈ మాట ఎప్పటికీ వారి మనసులో మెదులుతూ ఉండేదట. ఈ స్వభావమే ఆమెను వైద్య వృత్తి వైపు నడిపించింది. వారు కర్ణాటక మెడికల్ కాలేజ్ హుబ్లీలో వైద్య విద్యను పూర్తి చేసి తరువాత ముంబైకి వచ్చారు. అక్కడి జీవితం మొదట చాలా కష్టంగా అనిపించినా వారు పట్టుదలతో అన్ని కష్టాలను అధిగమించారు. వైద్య విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అర్మిడా ఫెర్నాండెస్ పట్టణంలోని పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ముంబై మున్సిపల్ ఆసుపత్రిలో ఉద్యోగం స్వీకరించారు. అక్కడ నవజాత శిశువుల మరణాల సంఖ్య చూసి వారు తీవ్రంగా కలత చెందారు. చిన్న చిన్న పరిశోధనల ద్వారా సేకరించిన శాస్త్రీయ ఆధారాలపై వారు ఎన్నడూ లేని సంస్కరణలు ప్రారంభించారు. నవజాత శిశువులకు పుట్టిన వెంటనే స్నానం చేయించడం నిలిపివేశారు. గ్లూకోజ్ నీరు ఇవ్వడం, ఆవు లేదా ఇతర జంతువుల పాలు ఇవ్వడం, ఇంక్యుబేటర్ల అధిక వినియోగాన్ని కూడా నిలిపివేశారు. ఎందుకంటే ఇవన్నీ బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతున్నాయని గుర్తించారు. దానికి బదులుగా శిశువులకు నూనెతో మర్దనా చేయడం, వేడి కోసం ప్రత్యేక లైట్లను ఉపయోగించడం వంటి సులభమైన విధానాలను ప్రవేశపెట్టారు. ఫలితంగా ఇన్ఫెక్షన్లు గణనీయంగా తగ్గాయి, శిశువుల ప్రాణాలు కాపాడబడ్డాయి. మొదట సందేహించిన సహచర వైద్యులు కూడా వారి విధానాలను అంగీకరించారు. నేడు ఈ చర్యలు ప్రపంచవ్యాప్తంగా వైద్య ప్రమాణాలుగా మారాయి. అయితే వారు అత్యంత గొప్ప ఆవిష్కరణ ఆసియాలోనే తొలి హ్యూమన్ మిల్క్ బ్యాంక్ స్థాపన. హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ప్రారంభిస్తున్నానని చెప్పినప్పుడు చాలామంది వారిని పిచ్చిదానిలా భావించారు. ముఖ్యంగా ఆసుపత్రి నిర్వాహకులను ఒప్పించడం చాలా కష్టమైంది అట. అప్పుడు అక్కడ వారికి వారు ఒక ఉదాహరణ చెప్పారు. శ్రీకృష్ణుడు తన తల్లి దేవకీ పాలతో కాకుండా యశోదమ్మ పాలతో పెరిగాడు. అలాగే దాతల నుంచి సేకరించిన కొద్దిపాటి తల్లిపాలు కూడా ఎన్నో నవజాత శిశువుల ప్రాణాలను కాపాడగలవు అని చెప్పారు. వారు చేసిన అత్యంత విశిష్ట సేవల్లో ఒకటి 1989లో సియాన్ హాస్పిటల్లో ఆసియాలోనే తొలి హ్యూమన్ మిల్క్ బ్యాంకును స్థాపించడం. తల్లిపాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్న తల్లుల శిశువులకు దాతల నుంచి సేకరించిన తల్లిపాలను అందించడం ద్వారా ఈ వినూత్న కార్యక్రమం అకాల ప్రసవంతో జన్మించిన తక్కువ బరువుతో పుట్టిన శిశువుల ప్రాణాలను కాపాడటంలో ఎంతో కీలకంగా నిలిచింది. వారు రూపొందించిన ఈ ఆదర్శ నమూనా దేశవ్యాప్తంగా మరిన్ని హ్యూమన్ మిల్క్ బ్యాంకుల ఏర్పాటుకు స్ఫూర్తిగా నిలిచింది. భారతదేశంలో నవజాత శిశు సంరక్షణ రంగంలో ఒక మైలురాయిగా గుర్తింపు పొందింది. తదుపరి 5 దశాబ్దాల కాలంలో డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ 2000 మందికి పైగా వైద్యులు, నర్సులు మరియు ఆరోగ్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. 3 రాష్ట్రాల్లో తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఆసుపత్రి సేవలతో పాటు స్నేహ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ముంబైలోని ధారావి వంటి వెనుకబడిన ప్రాంతాల్లో ప్రజల ఇంటి వద్దకే వైద్య సేవలను తీసుకెళ్లారు. నవజాత శిశువుల మరణాలను మరింత తగ్గించాలంటే తల్లుల్లో అవగాహన పెంచాలి. వారు సరైన సమయంలో ఆసుపత్రికి చేరుకునేలా చేయాలి. అప్పుడే వారి బిడ్డల ప్రాణాలను కాపాడగలం అని వారు చెప్పేవారు. అర్మిడా ఫెర్నాండెస్ కృషి వల్ల నవజాత శిశువుల మరణాల రేటు 70% నుంచి కేవలం 12% తగ్గింది. వారి జీవితంలో ఒక పెద్ద విషాదం వారి కూతురు క్యాన్సర్తో మరణించడం. ఈ సంఘటన వారిని లోతుగా ప్రభావితం చేసింది. దీంతో వారు పాలియేటివ్ కేర్ సేవలను ప్రారంభించారు. పాలియేటివ్ కేర్ అంటే తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న రోగుల బాధలను తగ్గించడం, వారికి మంచి జీవన నాణ్యత ఇవ్వడం
ఇందులో శారీరక నొప్పి తగ్గించడం, మానసిక సహాయం అందించడం

0: ప్రయత్నించడం, కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడం ముఖ్యమైనవి. వారు చెప్పిన ముఖ్య విషయాలు: తల్లిపాలు శిశువుకు అమృతం. పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వాలి. మొదటి పాలు చాలా విలువైనవి. కనీసం 1 సంవత్సరం తల్లిపాలు ఇవ్వాలి. వారి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ వారు ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. వారికి ఉన్న ముఖ్య లక్షణాలు: సహనం, పట్టుదల, సేవాభావం. వారి నమ్మకం ఏమిటంటే, మనము చేసే పని ద్వారా ఇతరులకు బాధను తగ్గించాలి. డాక్టర్ అర్మిడా ఫెర్నాండెస్ గారి జీవితం మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. సేవాభావంతో పనిచేస్తే సమాజంలో మార్పు తీసుకురాగలం. పట్టుదలతో ముందుకు వెళితే విజయాలు సాధ్యమే. మనం కూడా ఇతరులకు సహాయం చేసే దిశగా ఆలోచించాలి. వారు ఇప్పటికీ సమాజ సేవలో కొనసాగుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వచ్చే వారం మరో పద్మశ్రీ అవార్డు గ్రహీత గురించి తెలుసుకుందాం.
1: మీరింతవరకు పద్మరాగాలు 13వ సంచిక 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణులు విజయగాథలు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీమతి అర్మిడా ఫెర్నాండెస్, తల్లిపాలనిధి సేవలలో విశిష్ట కృషి, వారి గురించి వివరాలు, కథనం శ్రీమతి ఎస్ అరుణకుమారి, నిర్వహణ హారిక. పినాకిని స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు విందాం. పిఎన్డిటి యాక్ట్ డాక్టర్ పాత్ర డాక్టర్ బి రేణుక గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి.
2: పెళ్ళి 100 ఏళ్ల పంట కావాలి. ముగ్ధ మనోహరంగా పెళ్ళాడి అత్తవారింట్లో అడిగిడి వారి వంశాభివృద్ధికి కారణభూతంగా మారుతుంది. ఆ ఇల్లే తన మందిరంగా, ఆ ఒడే తన పరుపుగా, వారి ఆశలే తన కలగా ఉన్న ఆ ప్రపంచం ఆ ఇల్లు. మరి అలాంటి స్త్రీ పెళ్ళైన తర్వాత తొలిసారి గర్భం ధరించినప్పుడు సిగ్గుల మొగ్గై ఆ విషయాన్ని భర్తకు తొలిసారిగా, ఆ తర్వాత ఇంటిల్లి పాతికి చెప్పి అత్తవారింట్లో పుట్టింటి వారితో మురిసే సమయంలో ఓ రాయేసి ఆ కలల కొలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది? అది ఊహకందని భావం, పదాలు రాని భాష, రాగం లేని పాట. మరి పుట్టబోయేది ఆడపిల్ల మగపిల్లవాడా అన్న విషయం ఇంతింతై వటడింతై అన్నట్లు వేడి ఊపు అందుకుంటే ఇంకేముంది? జీవితం ఓ నరకం, మరణం శరణ్యం. కాబట్టి అలాంటి పరిస్థితి అటు ఆడవారికి ఇటు మగవారికి రాకూడదు. అంటే భర్తకి భార్యకి అత్తింట్లో పుట్టింట్లో రానేకూడదు. ఆడైనా మగైనా ఒకటే, భేదభావం ఏమీ లేదు. అమ్మాయి అబ్బాయి ఇద్దరు సమానమే. అది మాటలకు పరిమితం కాకూడదు, చేతల్లో చూపించాలి. అంటే మనస్తత్వాలు మారాలి. ప్రతి ఒక్కరి మనసులో ఆ ఆలోచన విత్తనం మొలకెత్తి మొక్కై విశాలంగా ఊనుకోవాలి. మరి అందులో భాగమే ఈనాటి మన కార్యక్రమం. ప్రభుత్వ ఆసుపత్రిలో అనంతపురంలో గైనకాలజిస్ట్గా ఉన్నటువంటి డాక్టర్ బి రేణుక గారు ఈరోజు మనతో పాటు కేంద్రంలో ఉన్నారు. వారిని అడిగి పిఎన్డిటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: పిసి అండ్ పిఎన్డిటి అంటే ఏమిటి అని కాస్త ముందుగా మా శ్రోతలకి విశదీకరిస్తే బాగుంటుందండి.
3: ఇప్పుడు కాలంలో ఎక్కువగా టీవీల్లో రేడియోల్లో ఎక్కువగా చెబుతున్న విషయం పిసిపిఎన్డిటి యాక్ట్ అని. పిసిపిఎన్డిటి అంటే ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ యాక్ట్. దీనివల్ల ఏమవుతుంది అంటే, గర్భంలో ఉన్నప్పుడు కానీ ఇంకా గర్భం దాల్చక ముందు కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న కపుల్స్కి, అంటే భార్యాభర్తలకి చేసే పరీక్షలు, లేదు గర్భం దాల్చిన తర్వాత పుట్టబోయే బిడ్డకి ఏమన్నా రుగ్మతలు ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, ముందే గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకోగలిగిన టెక్నిక్స్ని ఈ యాక్ట్ కింద తీసుకొచ్చారనమాట. దీంట్లో మనకు స్కానింగ్ ఉంటుంది, వేరే యామ్నియోసెంటసిస్ అని, కొరియానిక్ విల్లర్ శాంప్లింగ్ అని, క్రోమోజోమల్ ఎనాలిసిస్ అని, ఇలాంటివన్నీ చేస్తారు. అంటే గర్భంలో ఉండగానే బిడ్డకి ఏమన్నా రుగ్మతలు ఉంటే తెలుసుకోవచ్చు అనమాట. దీనివల్ల ఇది 1994లో స్టార్ట్ అయిందండి ఈ యాక్ట్.
2: దీనివల్ల మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చట్టం గురించి కాస్త ప్రతి ఒక్కళ్ళు ఆలోచించారు.

ఆలోచించాల్సిన అవసరం ఉంది. 1994లో ఇది స్టార్ట్ అయినా కూడా దీనివల్ల దీన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు ఎక్కువ అవ్వడంతో, అంటే మనం ఉపయోగించుకోవాలి బిడ్డకి ఏం రుగ్మతలు ఉన్నాయో తెలుసుకోవడానికి కాకుండా, కొంతమంది రాను రాను స్కానింగ్ టెక్నిక్స్ ఇంప్రూవ్ అవ్వడము, సైన్స్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల కొంతమంది ఆడపిల్ల మగపిల్లాడా అని తెలుసుకొని గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకోవడం వల్ల ఆడపిల్లల్ని పుట్టనీయకుండా అబార్షన్స్ చేయడం, ఫీమేల్ ఫీటిసైడ్స్ అంటారు, ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి అనే దృష్ట్యా ఈ యాక్ట్ ని బలోపేతం చేశారండి గవర్నమెంట్ లో. ఇది యాక్ట్ 57

0: ఆడపిల్లల్ని పుట్టనీయకుండా అబార్షన్స్ చేయడం, ఫీమేల్ ఫీటిసైడ్స్ అంటారు, ఇలాంటివి ఎక్కువ అవుతున్నాయి అనే దృష్ట్యా ఈ యాక్ట్ ని బలోపేతం చేశారండి గవర్నమెంట్ లో. ఇది యాక్ట్ 57 1994, అంటే 1994లో యాక్ట్, 57 యాక్ట్ కింద లాలో ఇది ఉందండి. ఈ యాక్ట్ ఆ లా కింద వస్తుంది. దీన్ని ఫస్ట్ 1996 జనవరి 1 నుంచి ఇంప్లిమెంట్ చేశారు, అంటే కార్యరూపం దాల్చేటట్టు చేశారనమాట. దాంట్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి కొత్త కొత్త అమెండ్మెంట్స్ యాక్ట్లో ఉన్న లొసుగుల్ని తీర్చేస్తూ అన్ని టైట్ చేస్తూ, అంటే కొంచెం శక్తివంతమైన యాక్ట్గా తయారు చేసింది. ఆనరబుల్ సుప్రీంకోర్టు గారు వాళ్ళ దగ్గర ఏదో పిల్ వేశారనమాట ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళు. సో అప్పటి నుంచి 2003 నుంచి ఈ అమెండ్మెంట్స్, అంటే మార్పులు చేర్పులు అనేవి యాక్ట్లో ఇంక్లూడ్ అయ్యాయండి.
1: అయితే రేణుక గారు, ఒక విషయం ఏంటంటే సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన కారణంగా మరి భ్రూణ స్థాయిలోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని భ్రూణ హత్యకి పాల్పడుతున్న వారు చాలా కొంతమంది చూస్తూనే ఉన్నాం. మరి దీని గురించి అసలు చట్టం ఏం చెప్తుంది అన్న విషయం కొంచెం వివరంగా చెప్తే బాగుంటుంది.
0: ఈ యాక్ట్ కింద యాక్చువల్గా కొన్ని పాలసీస్ ఇచ్చారనమాట. ఏ పరిస్థితుల్లో స్కానింగ్లు చేయాలి, ఏ పరిస్థితుల్లో ఈ టెస్టులు చేయాలి అనేవి. ఇలాంటివి ఏం టెస్టులు అంటే దీని కింద వచ్చేవి కొన్ని క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, అంటే డౌన్ సిండ్రోమ్ కానీ జన్యుపరమైన లోపాలు, అంటే పిల్లలు పుట్టినా కూడా మెంటల్ అబ్నార్మాలిటీస్, అంటే మెంటల్లీ స్టేబుల్గా ఉండలేకపోవడం, ఎదుగుదల లేకపోవడం, పుట్టిన తర్వాత కూడా వేరే ప్రాబ్లమ్స్, అంటే గుండెకి సంబంధించి కానీ కిడ్నీస్కి సంబంధించి ఇతరత్ర చాలా కారణాల వల్ల జన్యు లోపాలు అనేవి డెవలప్ అవుతాయి. అలాంటి పిల్లలు పుట్టినాక కూడా బతకలేని పరిస్థితుల్లో ఉంటారు. సో అలాంటి పిల్లలు పుట్టే ముందే గర్భంలో ఉన్నప్పుడే ఆ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా తెలుసుకోవచ్చు. లేదు అంటే హిమోగ్లోబినోపతీస్ అట్లాంటివి, ఇవన్నీ కూడా వివిధ రకాలైన జబ్బులు అనమాట. అంటే ఆల్రెడీ ఒకవేళ పుట్టిన బిడ్డకి ఉంటే నెక్స్ట్ గర్భంలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే బిడ్డలకి ఈ పరీక్షలు ఖచ్చితంగా ఈ యాక్ట్ కింద చేయించాల్సి వస్తుంది అనమాట. అలాంటి ప్లస్ కంజనటల్ ఎనామలీస్, అంటే అవయవ లోపాలు, వేరేవన్నీ ఉంటాయి, కొన్ని బతకలేని స్థితిలో ఉండే అవయవ లోపాలు ఉంటాయి, అంటే స్పైన్కి వెన్నపూసకు సంబంధించినవి, మైలోసిస్, మెనింగో మైలోసిస్ అంటారు, మెదడు క్యానన్ కెఫలి అంటారు, ఇలాంటి వివిధ రకాలైన జన్యు లోపాలు కానీ అవయవాలకు సంబంధించిన లోపాలు ఉన్నప్పుడు కానీ ఈ పరీక్షలు చేయించవచ్చు. ఇంకోటి ఎవరికి చేయించవచ్చు అంటే గర్భం దాల్చినప్పుడు ఆ స్త్రీ యొక్క వయసు 35 సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉంటే గనక ఈ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ప్లస్ ముందే ఒకవేళ, అంటే గర్భం దాల్చడానికి ముందు కానీ ఎర్లీ స్టేజ్, అంటే ఫస్ట్ 3 నెలల్లో కానీ క్యాన్సర్ కారకాలైన పదార్థాలకు ఎక్స్పోజ్ అయినప్పుడు, లేదంటే రేడియేషన్ ఎక్స్రేస్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, క్యాన్సర్స్కి ఉపయోగించే రేడియోథెరపీ కానీ కీమోథెరపీ మందులు అట్లాంటివి ఇచ్చినప్పుడు వాటి ఎఫెక్ట్ బిడ్డ మీద ఎంత ఉంది అని తెలుసుకోవడానికి కూడా ఈ పరీక్షలు ఉపయోగపడతాయండి. ప్లస్ ఇంతే కాకుండా భార్యాభర్తల్లో ఎవరికైనా మెంటల్ రిటార్డేషన్, అంటే మెంటల్గా స్టేబుల్గా లేని భార్యాభర్తల్లో ఎవరో ఒకరికి, ఆర్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ముందు మెంటల్ అబ్నార్మాలిటీస్ ఉంటే కూడా వాళ్ళకు కూడా చేయించాల్సి వస్తుందండి.
1: అయితే అలాంటి వాళ్ళకి అబార్షన్ చేసుకునే ఆస్కారం ఈ టెస్ట్
0: చేసుకోవాలి అని కాదు, ఆ కడుపులో ఉండే బిడ్డకి ఈ రోగాలు, ఈ జన్యు లోపాలు వచ్చే ఛాన్స్ ఉందా లేదా, ఒకవేళ ఉన్నట్టయితే దానికి మెడికల్ టర్మినేషన్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది అనమాట.
1: మీరు సర్టిఫై చేసిన తర్వాత చేసుకునే
0: జన్యు లోపాలు ఏమన్నా ఉంటే ముందే కనుక్కునే అవకాశం ఉంటుంది.
1: అయితే మేడం, ఇప్పుడు ఈ ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధునాతన చికిత్స విధానంలో ఈ సౌకర్యాన్ని అసలుకి, అంటే కలిగించుకోవడానికి ఏం చేయాలి?
0: ఫస్ట్ దీనికి
1: ఇలాంటి ప్రాబ్లం ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేయాలి?
0: దీని కింద వచ్చే టెస్టులు చేయాల్సింది మెయిన్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండి. అది ఈజీగా అవైలబిలిటీలో ఉంది పబ్లిక్కి. సో మెయిన్గా మనకు గుర్తొచ్చేది PCPNDT యాక్ట్ అనగానే స్కానింగ్ గుర్తొస్తుంది. సో స్కానింగ్ ఈ యాక్ట్ కింద ఫస్ట్ సెంట్రల్ సూపర్వైజరీ బోర్డ్ అని, స్టేట్ సూపర్వైజరీ బోర్డ్ అని ఉన్నాయి. దాంట్లో వివిధ రకాలైన హోదాల్లో ఉన్న అధికారులు ఉంటారు, వాళ్ళ నుంచి పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ మనకు మెయిన్గా స్టేట్స్ పర్మిషన్ బోర్డ్, స్టేట్ బోర్డ్ ఉంటుంది కదండి, దాంట్లో ఉండే వాళ్ళల్లో జిల్లాకి సంబంధించి డిఎం అండ్ హెచ్ఓ గారు ఉంటారు. మొత్తం స్టేట్ సంబంధించి డిఎం అండ్ హెచ్ఓ గారు సూపర్విజన్లో ఉంటుంది. సో మనం ఎప్పుడైనా స్కానింగ్ మెషిన్స్ పెట్టుకోవాలంటే దానికి ఫస్ట్ క్వాలిఫికేషన్ ఉండాలి.

0: గైనకాలజిస్ట్ అయి ఉండాలి, లేదు అంటే రేడియాలజిస్ట్ అండ్ సోనాలజిస్ట్ అంటారు, స్కానింగ్ స్పెషలిస్ట్ అలాంటి వారన్నా అయి ఉండాలి, లేదు అంటే జెనెటిసిస్ట్ అంటారు అంటే జన్యుపరమైన పరీక్షలు చేయగలిగిండే క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు, ఇలాంటి స్పెసిఫిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, వాళ్ళు మాత్రమే ఈ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. వాళ్ళు ఫస్ట్ పర్మిషన్ పెట్టుకొని, పర్మిషన్ పెట్టుకుంటే ఆ బోర్డ్, డిస్ట్రిక్ట్ బోర్డ్ ఉంటుంది కదా, అది ఫస్ట్ వెళ్ళి వెరిఫై చేసి వీళ్ళకు పర్మిషన్ ఇవ్వచ్చా లేదా చూసుకొని అన్నీ సక్రమంగా ఉన్నాయి అనుకుంటే మాత్రమే వాళ్ళ పర్మిషన్ ఇస్తారు. పర్మిషన్ ఇచ్చే ముందు కూడా మనం మెయింటైన్ చేయాల్సినటువంటి రికార్డ్స్ కానీ, కన్సెంట్ ఫార్మ్స్, అంటే ముందు పరీక్ష చేసే ముందు ఆ భార్యాభర్తల దగ్గర నుంచి వాళ్ళకు ఫస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత వాళ్ళ నుంచి సంతకాలు తీసుకొని వాళ్ళు ఇష్టపూర్వకంగానే పరీక్షలు చేయించుకుంటున్నారా లేదా, ఈ పరీక్షలు దేనికి చేయించుకోవచ్చు అనేటువన్నీ వాళ్ళకి అవగతం చేసిన తర్వాత మాత్రమే, కౌన్సిలింగ్ చేసిన తర్వాత మాత్రమే ఈ టెస్టుల్ని చేయడానికి వీలవుతుంది అన్నమాట.
1: అయితే డాక్టర్ గారు, అంటే ఎలాంటి గోపనీయత పాటించాలి?
0: గోపనీయత అంటే
1: చెప్పాలి, కొన్ని చెప్పకూడదు, ఏమి చెప్పరు, ఏవేవి దాచుకోవాలి?
0: ఏవేవి దాచుకోవాలి అంటే, ఇప్పుడు బిడ్డకి బతకడానికి వీలు లేనటువంటి జన్యులోపాలు ఉంటే ఖచ్చితంగా చెప్పేస్తారు. సెక్స్ ఎటువంటి పరిస్థితిలో కూడా చెప్పకూడదు,
1: చెప్పకూడదు
0: భార్యాభర్తలకి. బట్ ఇదేమంటే, మన కంట్రీలో ఈ యాక్ట్ కింద సెక్స్ చెప్పకూడదు, అంటే సెక్స్ ఇన్ ద సెన్స్ ఆడపిల్ల మగపిల్లాడ అనేది చెప్పకూడదు. బట్ వేరే కంట్రీస్లో, అమెరికా అదర్ ఫారిన్ కంట్రీస్లో, సెక్స్ రివీల్ చేయడం అంటే ఆడపిల్ల మగపిల్లాడ చెప్పడం లీగల్. బట్ మన కంట్రీలో ఈ యాక్ట్ కింద చెప్పకూడదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆడబిడ్డ మగబిడ్డ అనేది చెప్పడానికి వీల్లేదన్నమాట.
1: అయితే ఈ చట్టాన్ని ఉల్లంఘించి కొంతమంది ఎవరైనా, అంటే శృతి మించి పాకాన పడ్డప్పుడు వారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది?
0: ఈ యాక్ట్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నారండి. ఈ యాక్ట్ కింద ఏమన్నా తప్పులు చేసినట్టు బయటపడినా, మనము ప్రోత్సహించినట్టు తెలిసినా కూడా రెండు పనిష్మెంట్ కి అర్హులండి. అంటే ఇప్పుడు చేయించుకున్న వాళ్ళు పనిష్మెంట్ ఉంటుంది, చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. పనిష్మెంట్ ఎంత సివియర్ గా ఉంటుంది అంటే, 3 ఏళ్ల దాకా జైలు శిక్ష పడొచ్చు, లేదు అంటే 10,000 రూపాయల దాకా జరిమానా పడొచ్చు. సీల్ చేస్తారు, సీల్ చేస్తారు, ఖచ్చితంగా సీజ్ చేస్తారు. ప్లస్ ఆ డాక్టర్ పేరు, అంటే తప్పు చేసినట్టు నిరూపణ అయితే గనక, ఆ స్కానింగ్ వాళ్ళది వాళ్ళది ఎవరినైనా చెప్పారు అట్లా తెలిస్తే గనక, వాళ్ళది MCI బోర్డ్, మెడికల్ కౌన్సిల్ దాంట్లోంచి పేరు కూడా తొలగించడం జరుగుతుంది.
1: అంటే ఈ వెసులుబాటుని దుర్వినియోగం చేసుకుంటే ఈ పర్యవసనాలు
0: ప్లస్ ఈ యాక్ట్ కింద బుక్ అయితే కనుక ఇవన్నీ నాన్ బెయిలబుల్ అండ్ నాన్ కంపెన్సబుల్ యాక్ట్,
1: చాలా సీరియస్ గా సివియర్ గా స్ట్రిక్ట్
0: గా ఉంటుంది అన్నమాట.
1: అయితే ఇదంతా కూడా DMHO పర్యవేక్షణలోనే జరుగుతుంది.
0: ఖచ్చితంగా.
1: అయితే ఈ లింగ సమానతను గురించి అవగాహన కలిగించాల్సిన అవసరం, అటు ప్రభుత్వానికి, స్వచ్ఛంద సేవా సంస్థలకి, అందరికీ ప్రతి ఒక్కరి బాధ్యత అనుకోవచ్చు. మరి ప్రభుత్వం చేస్తున్న కృషి ఎలాంటిది?
0: ఈ యాక్ట్ని ఫస్ట్లో ఎక్కువగా చెప్పలేదు, కానీ ఈ మధ్య కాలంలో PCPNDT యాక్ట్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారండి గవర్నమెంట్ కానీ. ఎడ్యుకేట్ చేస్తున్నారు ఫస్ట్ పబ్లిక్ అందరికీ, అన్ని మాధ్యమాల్లో, అంటే వాళ్ళకు వీలైన మాధ్యమాలు, రేడియో కానీ, టీవీ కానీ, హాస్పిటల్స్లో కానీ, సినిమా హాల్స్లో, ఎక్కడ చూసినా కూడా ఈ యాక్ట్ గురించి అందరికీ, పబ్లిక్కి చెప్పడం అవుతా ఉంది. అంటే ఎందుకు ఆడపిల్ల మగపిల్లాడని రివీల్ చేయకూడదు, ఇది చేయడం వల్ల, రివీల్ చేయడం వల్ల ఆడవారి మగవాళ్ళ రేషియో చాలా తగ్గిపోయింది.
1: ముందే ఆల్రెడీ చాలా తగ్గిపోయింది.
0: ఇప్పుడు 1000 మంది మగవాళ్ళకి 970 మంది మాత్రమే ఆడపిల్లలు ఉన్నారు. ఇంకా ఇది బాగా తగ్గిపోతుంది రాను రాను అనేసి
1: కుటుంబ వ్యవస్థ కూడా
0: దెబ్బతింటా ఉంది. ఆల్రెడీ కొన్ని స్టేట్స్ లో ఈ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. అంటే పెళ్లిళ్ళకి ఆడపిల్లలు దొరక్క కూడా ఫేస్ చేస్తున్నారు అన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఈ రేషియోతో మారితే గనక, బయోలాజికల్ సైకిల్, అంటే మన వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి చెల్లా చెదరైపోతా ఉంది. అంటే ఫ్యామిలీ వ్యవస్థ కానివ్వండి, దానికి రిలేటెడ్ గా ఉన్న అన్ని కూడా, సుఖశాంతులు అంటారు, అన్ని కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ యాక్ట్ని చాలా స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్లస్ దీనికి గవర్నమెంట్ తోడ్పాటు చాలా ఉందండి, చాలా ఎడ్యుకేట్ చేస్తా ఉన్నారు పబ్లిక్ ని.
1: కాబట్టి
0: ఖచ్చితంగా
1: ప్రతి ఒక్కళ్ళు కూడా, మనం కూడా సమాజంలో ఒక భాగం అని చెప్పి,
0: మన బాధ్యతగా దీన్ని నిర్వహించాల్సిన అవసరం ఉందన్న.
1: మరి చట్టం ఉన్నది మన కోసం,
0: మన కోసం
1: చట్టాన్ని మరి దుర్వినియోగం చేయకూడదు.
0: ఖచ్చితంగా చేయాలి, చట్టం చేశారు అంటేనే దుర్వినియోగం చేయకూడదు.
1: మన బాధ్యత, కనీస బాధ్యతగా గుర్తిరగాలి. మరి అప్పుడే ఆడ అమ్మాయి

0: అయినా ఒకప్పుడు అయినా కూడా సమానమన్న భావన మనకి కలుగుతుంది, సమాజానికి కలుగుతుంది, సమాజం ముందుకు వెళ్తుంది, దేశాభివృద్ధి.
1: ఇప్పుడు ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాలేదండి. ఆడపిల్లలు చేసే పనులు ప్రతి ఒక్క చోట ఉన్నారు. పాలిటిక్స్ లో ఉన్నారు, చదువులో ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, స్పేస్ కి కూడా వెళ్ళొస్తా ఉన్నారు, దేంట్లోనూ తక్కువ కాదు. బట్ ఆ ఆలోచన ఒక్కటి మారాలండి. ఆడపిల్ల మగపిల్లాడు అనే ఆలోచన మారి అందరినీ సమానంగా చూసుకున్నట్టయితే ఇది ఎంతో బాగుంటుంది. యాక్ట్లు చేయాల్సిన అవసరమే లేదు. మనది మనం బాగా మన బాధ్యత తెలుసుకుని ప్రవర్తించుకుంటే అదే చాలండి.
0: మీ మాట అక్షర సత్యం అండి రేణుకా గారు. మరి PCPNDT గురించి, చట్టం ఏం చెప్తుంది, మనవంతు బాధ్యత ఏమిటి అన్న విషయాల గురించి అవగాహన కలిగే విధంగా మరి ఆడపిల్లైనా మగపిల్లవాడైనా సమానమే అంటూ చక్కగా ఆచి వడపోసి చెప్పారు. థ్యాంక్స్.
1: థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు PNDT యాక్ట్ గురించి డాక్టర్ బి రేణుకా గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి. ఇప్పుడొక లలిత గీతం విందాం.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్య అంశాలు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రతి ఏడాది శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. వార్తల వివరాలు. రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలపై ప్రతి ఏడాది శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలో ఈరోజు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఆర్థిక వ్యవహారాలపై ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందన్నారు. అలాగే ఈ నెలలోనే అమరావతికి సంబంధించి రెండు కీలక ప్రాజెక్టులు ప్రారంభమవుతాయని చంద్రబాబు నాయుడు వివరించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభంతో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వర్షాకాలంలోనూ రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల రెండు రోజుల్లో శ్రీశైలం జలాశయం నిండే అవకాశముందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పార్వతీపురం మన్యం జిల్లా ఇన్ఛార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఐటీడీఏ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందన్నారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తల్లిబాట కార్యక్రమం ద్వారా ఇప్పటికే 1000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మించామని, రెండో విడతలో మరో 2600 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పారదర్శకంగా ఉపాధ్యాయ

0: నియామకాలు చేపట్టామని, అందులో ఏజెన్సీ ప్రాంత గిరిజన యువతకు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభించాయని స్పష్టం చేశారు. ఇక గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై విస్తృత చర్చ కోసం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి 1000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో అంతర పంటలు, నీటి నిర్వహణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని గుంటూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొందుల దుర్గేష్ తెలిపారు. ఎల్నినో ప్రభావంపై గుంటూరులో ఈరోజు నిర్వహించిన నీటిపారుదల శాఖ సలహా సంఘం సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్నినో ప్రభావంతో ఈ సంవత్సరం సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించేందుకు సమావేశం నిర్వహించామని చెప్పారు. రైతులు ముందు చూపుతో ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను ఎంచుకోవాలని కోరారు. రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం, శాస్త్రవేత్తలు అందించే సూచనలను పాటించాలని మంత్రి పేర్కొంటూ,
1: ఎల్నినో ప్రభావం వల్ల రమారమి రాష్ట్రం మొత్తమే చూసుకుంటే 48 నుంచి 58% వరకు కూడా రెయిన్ఫాల్ డెఫిషిట్ కనబడతాం. ఒక్క గుంటూరు జిల్లాలో చూసుకుంటే 38% రెయిన్ఫాల్ డెఫిషిట్ కనబడతాం. నిన్న 7వ తారీఖు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా రైతులకి ఏ రకంగా మనం అంతర పంటలు ఏర్పరచుకోవాలి, లేకపోతే నీటి ఒత్తిడి లేనటువంటి పంటలను ఎలాగ మనం చేసుకోవాలి, వాటితో పాటు నీటి నిర్వహణ ఎలాగ అనేటువంటి అంశాల మీద ఒక చైతన్యం కలిగించే విధంగా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది.
0: యువతకు ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి, పాలకొల్లు, పోడూరు మండలాల్లోని 20 గ్రామాల్లో 2 కోట్ల రూపాయల జిల్లా పరిషత్ నిధులతో రహదారి, కాలువ పనులకు మంత్రి రామానాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుదేనని పేర్కొన్నారు. 10 ఏళ్ల నుంచి అభ్యర్థులు శ్రమించి పరీక్షలు రాసి ఉద్యోగాలు సంపాదించారని వారిని విమర్శించడం తగదన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండల కేంద్రంలో 2 కోట్ల 12 లక్షల రూపాయలతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల జూనియర్ కళాశాల భవన సముదాయాన్ని, 53 లక్షల రూపాయలతో నిర్మించిన మండల విద్యాశాఖ అధికారి భవన సముదాయాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే సంకల్పంతో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తోందని తెలిపారు. విద్యా సంవత్సరం మొదట్లోనే యూనిఫామ్, బూట్లు, పుస్తకాలు అందించడంతో పాటు డొక్కా సీతమ్మ పేరిట నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నామని వివరించారు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ పీఎంఆర్బిపి 2026 అవార్డులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించే గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించామని విశాఖపట్నం జిల్లా బాలల సంరక్షణ అధికారి కె హరికృష్ణ తెలిపారు. భారతదేశంలో నివసిస్తున్న 5 సంవత్సరాల కంటే ఎక్కువ వయసుండి 2026 జూలై 31 నాటికి 18 సంవత్సరాలు దాటని భారతీయ బాలబాలికలు ఈ పురస్కారాలకు అర్హులని చెప్పారు. ధైర్య సాహసాలు, సామాజిక సేవ, పర్యావరణ పరిరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, విజ్ఞానం, సాంకేతికత తదితర రంగాల్లో విశిష్ట ప్రతిభ కనబర్చిన బాలబాలికలను ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. అర్హులైన బాలబాలికలు తమ స్వీయ నామినేషన్తో పాటు ఇతరులు చేసిన సిఫార్సుల ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, నామినేషన్లు కేవలం జాతీయ అవార్డుల పోర్టల్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయని తెలిపారు. నైరుతి బెంగాల్ దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాలపై ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మీదుగా దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమం, వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. మరిన్ని వివరాలను వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: కృష్ణా జిల్లా పెడనలో ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు సహకారంతో 102,80,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న త్రాగునీటి పథకానికి ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు

వల్లభనేని బాలశౌరి, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా పెడన పట్టణంలో త్రాగునీటి సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు ప్రజలకు సురక్షితమైన మంచినీటి సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు. వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించడంతో పాటు బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలను నియంత్రించడమే తమ లక్ష్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సంయుక్త కలెక్టర్ వైకోమ్ నైడియాదేవి స్పష్టం చేశారు. ఈరోజు అమలాపురంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ, జిల్లాలోని 19 మండలాల తహసీల్దార్ కార్యాలయాలతో పాటు అమలాపురం, కొత్తపేట, రావులపాలెం రైతు బజార్లలో మొత్తం 22 ప్రత్యేక బియ్యం అమ్మకం కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట ఆర్థిక వ్యవహారాలపై ప్రతి ఏడాది శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గిరిజనుల హక్కులు, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కించరపు అచ్చెన్నాయుడు అన్నారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను ఎంచుకోవాలని మంత్రి కందుల దుర్గేష్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पीएम फसल बीमा योजना से करीब 2 लाख करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले हैं।
1: मेरा 20 एकड़ जमीन है और गेहूं धान का खेती करता हूं। नुकसान भी हुआ है ना, बोला बारिश हो गया था तो 1 साल भी नुकसान हुआ है। पानी असिंचित के कारण, पानी का भी अभाव के कारण भी नुकसान हुआ है। डीबीटी के माध्यम से 1,44,667 रुपया हमको मिला है। तुम अपना बीमा का राशि जमा करते जाओ, जैसा मुझे को लाभ हुआ है वैसे आपको भी होगा।
2: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
3: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
2: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
4: फसल बीमा कराओ, सुरक्षा का बचाओ।
5: आकाशवाणी अनंतपुरम केंद्रम ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు ఈ సాయం ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు మరియు వాటి నివారణ చర్యలు, ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ వై విజయ భాస్కర్ రెడ్డి గారితో పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటలు. 8:15 దిస్ వీక్ ఇన్ పార్లమెంట్ ఢిల్లీ కేంద్ర సమర్పణ. 8:40 సినిమా పాట. 8:45 జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 9:15 స్పాట్ లైట్. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు. ఇక రేపటి ఉదయ ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య గీతాలు వింటారు. 6:30 వినతకుమాట వ్యాఖ్యాత రెవరెండ్ అలుసియా. 6:35 సేత్యపు శుద్ధులు. వర్షాకాలంలో పశువులు, జీవాల పెంపకంలో జాగ్రత్తల గురించి డాక్టర్ జే శ్రీకాంత్ గారు అందించే వివరాలు. 7:00 లలిత గీతం. రేపు ఉదయం 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. అనంతరం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శ్రీ ఓబయ్య గారితో పరిచయకర్త శ్రీ ఆర్ఏ పద్మనాభరావు. ఇక రేపు ఉదయం 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ రచన కేవీఎన్ఎస్ మూర్తి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:35 హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు. 9:30 మానవత్వమే మతము రచన మరియు నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. రేపు ఉదయం 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక రేపు సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు.

0: 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమం. సింగనమల కస్తూరిబాయి గాంధీ విద్యాలయం విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం. 6:00 లలిత గీతం. రేపు సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి శీర్షికన కందుకూరి వీరేశలింగం శాకుంతల నాటకం నుండి రంగస్థల పద్యాలు. రేపు రాత్రి 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కె విజయగౌరి గారి లలిత గీతాలు వింటారు. 8:00 రసధుని అలనాటి మధుర గీతాలు వింటారు. 8:45 భలే విందు రచన శ్రీమతి జోష్మేరి, నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. రేపు రాత్రి 9:15 స్పాట్ లైట్. రేపు రాత్రి 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమ వివరాలు.
1: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
2: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
2: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
1: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
0: ఇప్పుడు ఒక పాట విందాం.

పాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఠాగూర్ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం మణిశర్మ.

మీరు విన్న ఆ పాట టక్కర దొంగ చిత్రం కోసం శంకర్ మహాదేవన్ పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం మణి శర్మ. ఇప్పుడు విందాం తమ్ముడు చిత్రం కోసం రమణ గోగుల బృందం పాడిన సురేంద్రకృష్ణ గీతం, సంగీతం రమణ గోగుల.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: శ్రోతలు 101.7 MHz పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం తులసి చిత్రం కోసం వేణు సునీత పాడిన చంద్రబోస్ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. దేవీపుత్రుడు చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన జొన్నవిత్తుల గీతం, సంగీతం మణిశర్మ

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి. అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.

0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
0: మీకందిస్తున్నాం పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై
2: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్ధిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఇక వార్తల వివరంగా. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తమ చర్యలు దేశానికి ఏ విధంగా మేలు చేస్తాయో, దేశ అవసరాలను ఎలా తీరుస్తాయో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తూ మోదీ, ప్రతి తరం తమ కాలానికి సంబంధించిన ప్రత్యేక సవాలును ఎదుర్కొంటుందని, అదే సమయంలో జాతీయ బాధ్యతను కూడా కలిగి ఉంటుందని పేర్కొన్నారు. పట్టభద్రులవుతున్న విద్యార్థులు రాబోయే 30 నుండి 35 ఏళ్లలో చేపట్టే కార్యక్రమాలు వికసిత్ భారత్ దిశగా దేశ ప్రయాణంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ప్రధానమంత్రి అన్నారు.
1: आप सब जानते हैं हर पीढ़ी के सामने उस टाइम पीरियड की अपनी चुनौतियां होती और हर पीढ़ी का अपना एक राष्ट्रीय दायित्व भी होता है. साथियों, आज के इस दौर में हमारे सामने चुनौतियां भी अलग है और इसलिए हमारे दायित्व भी अलग है. अपने जीवन के अगले 30-35 साल में आप जो कुछ भी करेंगे वो विकसित भारत की हमारी यात्रा को प्रभावित करेगा.
0: దేశంలో కొత్త రంగాలు ఆవిర్భవిస్తున్నాయని, ఇవి యువతకు సరికొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని ప్రధాని చెప్పారు. సెమీకండక్టర్లు, అంతరిక్షం, డ్రోన్లు వంటి రంగాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ది సాధించే దిశగా భారత్ కృషి చేస్తుందని, తద్వారా వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాదిగా నిలుస్తుందని మోదీ పేర్కొన్నారు. జీతభత్యాలు, ఉద్యోగాలు లేదా తాము పనిచేస్తున్న రంగాల ఆధారంగా ఇతరులతో తమను తాము పోల్చుకోవడం మానుకోవాలని విద్యార్థులకు సూచించారు. జీవితం అనేది ర్యాంకుల పట్టిక కాదని, ఒకరి ప్రయాణం ఇతరులతో పోటీ పడటం కాదని, అది తమతో తాము చేసుకునే పోటీ అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా ఐఐటి ఢిల్లీలో పరంప్రజ్ఞ అనే హై పర్ఫార్మెన్స్ కంప్యూటరింగ్ సదుపాయాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ప్రధాని మోదీ దార్శనికత వల్ల భారతదేశ విద్యా వ్యవస్థ అభ్యాసకుడికి ప్రాధాన్యత ఇచ్చేదిగా, పరిశోధన ఆధారితమైనదిగా, భవిష్యత్ అవసరాలకు సిద్ధంగా ఉండేలాగా మారిందని అన్నారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు ముంబైలో జరిగిన సహకార్ నవక్రాంతి కార్యక్రమంలో ప్రసంగిస్తూ మంత్రి, డిజిటల్ లావాదేవీల మోసాలు పెరుగుతున్నాయని, బ్యాంకింగ్ భద్రతను మెరుగుపరిచేందుకు పటిష్టమైన ఫోరెన్సిక్ సహకారం అవసరమని చెప్పారు. సైబర్ ఆర్థిక నేరాలను ఎదుర్కోవడంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఎన్ఎఫ్ఎస్యు ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని సహకార బ్యాంకులన్నిటికీ ఒక సమగ్ర సంస్థగా పనిచేసే నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చేరాలని కేంద్ర హోంశాఖ

0: మంత్రి అమిత్ షా సహకార బ్యాంకులన్నింటికీ పిలుపునిచ్చారు. ముంబైలోని పోర్టు ప్రాంతంలో NUCFDC కొత్త కార్యాలయ సముదాయాన్ని ప్రారంభించిన అనంతరం అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్థ తన సేవలను మరింత ఆధునికంగా, పారదర్శకంగా, విశ్వసనీయంగా మారుస్తూ బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
1: మేరా జో కోఆపరేటివ్ కా సమజ్ హై బడా వ్యాపార కర్నే కే లియే ఛోటే ఛోటే లోగో కీ కోఆపరేటివ్ బనాకర్ छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है.
0: శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 300 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించి భారత్ తన స్వచ్ఛ ఇంధన ప్రయాణంలో ఒక కీలక మైలురాయిని సాధించింది. గత 12 ఏళ్లలో దేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 400% పెరిగిందని కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. శిలాజ ఇంధనేతర వనరుల ద్వారా 300 గిగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సాధించడం అనేది స్వచ్ఛ ఇంధన మార్పు దిశగా దేశ ప్రయాణాన్ని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పుతుందని ఇది నిరూపిస్తుందని మంత్రి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు, నౌకాయాన, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. ప్రతి నావికుడికి భద్రత, గౌరవం, సంక్షేమాన్ని కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. ముంబైలో నావికుల భద్రతా సంక్షేమంపై ఈరోజు నిర్వహించిన జాతీయ స్థాయి సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ ప్రపంచంలోనే అగ్రగామి నావికా దేశాల్లో ఒకటిగా భారత్ నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సముద్రయాన రంగంలో డిజిటల్ వేదికైన ఈ సముద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సమావేశంలో ఓడరేవులు, నౌకాయాన జలమార్గాల శాఖ కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ 2013లో సుమారు 1.03 లక్షలుగా ఉన్న భారతీయ నావికుల సంఖ్య 2025 నాటికి 3.23 లక్షలకు పైగా పెరిగిందని, తద్వారా ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నావికులను అందిస్తున్న దేశాల్లో భారత్ 2వ స్థానంలో నిలిచిందని తెలియజేశారు. న్యాయం అందరికీ చేరడం అనేది సంభాషణతోనే మొదలవుతుందని, ప్రజలు ఎదుర్కొంటున్న నిర్దిష్ట సమస్యలకు అనుగుణంగా పరిష్కారాలు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. ఈరోజు ఇండోర్లో న్యాయ సేవలను మెరుగుపరచడం అనే అంశంపై జరిగిన పశ్చిమ మండల ప్రాంతీయ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన వివిధ వర్గాల ప్రజల సమస్యలను వారి సొంత భాషల్లోనే వినాలని సూచించారు. న్యాయ సేవ సంస్థల వాలంటీర్లు బాధితులకు గౌరవప్రదంగా న్యాయం జరిగేలా సహాయపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రసంగిస్తూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కారణంగా న్యాయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు వచ్చాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో శతాబ్దాల నాటి చట్టాల స్థానంలో కొత్త చట్టాలు రూపొందించబడ్డాయని చెప్పారు. దేశంలోని మహిళా రిజర్వేషన్ బిల్లును తక్షణమే అమలు చేయాలన్న శిరోమణి అకాలీదళ్ డిమాండ్ను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్వాగతించారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే, నిష్పక్షపాత, సమానమైన నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సోషల్ మీడియా వేదికగా రిజిజు పిలుపునిచ్చారు. కాగా చండీగఢ్లో జరిగిన తమ సీనియర్ నాయకుల సమావేశంలో శిరోమణి అకాలీదళ్ ఈ డిమాండ్ చేసింది. 2029లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ను అమలు చేసేందుకు తాజా జనాభా గణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయిన తర్వాతే నారీశక్తి వందన్ అధినియం మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి వస్తుందని రిజిజు స్పష్టం చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణ 2 రోజుల అండమాన్ నికోబార్ దీవుల పర్యటన నిమిత్తం ఈరోజు విజయపురానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ ఉత్కృష్ వద్ద ఉపరాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు. నావికాదళ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. ఈ సాయంత్రం జాతీయ స్మారక సెల్యులార్ జైలును ఉపరాష్ట్రపతి సందర్శించి అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. స్వతంత్రతా జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వీర్ సవార్కర్ సెల్తో పాటు చారిత్రాత్మక సెల్యులార్ జైల్లోని సెంట్రల్ టవర్, వర్క్షెడ్, మ్యూజియం, ఎగ్జిబిషన్ గ్యాలరీ కూడా రాధాకృష్ణన్ సందర్శిస్తారు. అనంతరం జాతీయ స్మారక సెల్యులార్ జైల్లో లైట్ అండ్ సౌండ్ షోను ఉపరాష్ట్రపతి వీక్షిస్తారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో లక్షా చారిటబుల్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోలీస్ సెమినార్ జరిగింది. మారుతున్న నేర స్వభావం, సాంకేతిక ఆధారిత ఆధునిక పోలీసింగ్పై ఈ సదస్సులో చర్చించారు. మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా మాజీ ఎమ్మెల్సీ

కపిలావై దిలీప్ కుమార్ కన్వీనర్గా వ్యవహరించారు. దేశవ్యాప్తంగా పలువురు ప్రస్తుత మాజీ పోలీస్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సైబర్ నేరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, డిజిటల్ ఫోరెన్సిక్స్, ట్రాఫిక్ నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలపై చర్చించారు. భారత్ అధ్యక్షతన 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం ఈరోజు భూపాల్లో జరిగింది. బ్రిక్స్ సభ్య భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. 10 బ్రిక్స్ సభ్య దేశాలు, 4 భాగస్వామ్య దేశాలతో సహా 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ సహకార బ్యాంకుల భద్రతకు పటిష్టమైన సైబర్ డిజిటల్ భద్రతా చర్యల ఆవశ్యకత ఉందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. దేశ సముద్ర రంగ అభివృద్దిలో నావికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కేంద్ర ఓడరేవులు, జలమార్గుల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే నిష్పక్షపాత నియోజకవర్గాల పునర్విభజనతో మహిళలకు సాధికారత కల్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు, వాటి నివారణ మార్గాలు ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: पुतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग पहली वाली बात कहा
2: पर हम तो सभी डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच है
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: వినండి ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు, వాటి నివారణ మార్గాలు ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయాధికారి వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం.
4: రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కార్యక్రమంలో ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు మరియు వాటి నివారణ మార్గాల గురించి రైతు సోదరులకు తెలియజేయడానికి గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ వై విజయభాస్కర్ రెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. నమస్కారం సార్.
5: నమస్తే సార్.
4: సార్, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో తరచుగా వినబడేటువంటి పదము ఎల్నినో.
5: అవును సార్.
4: అంటే ప్రభుత్వం వారు, అదేవిధంగా శాస్త్రవేత్తలు, అదేవిధంగా మరి వ్యవసాయ అధికారులు అందరూ కూడా ఈ ఎల్నినో వల్ల రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడవచ్చు అనేటువంటి దాని మీదనే ఎక్కువ జరుగుతూ ఉంది చర్చ.
5: అవును సార్.
4: మరి రైతులకు ఈ ఎల్నినో పంటలపై ప్రభావం ఎలా ఉంటుంది అనేది ముందుగా వాళ్ళకు చెప్దాం సార్. అయితే ఎల్నినో అంటే ఏమిటి, అది ఏ విధంగా సంభవిస్తుంది అనేటువంటి విషయాలు ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
5: మొట్టమొదటిగా మనకు ఎల్నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు బాగా వేడెక్కడం వలన క్రియేట్ అయ్యే ఒక

0: వాతావరణ మార్పు మాత్రమే ఇది. యాక్చువల్గా ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రభావితం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశం లాంటి వ్యవసాయ మరియు అనుబంధ శాఖలకు సంబంధించినటువంటి ఈ దేశం కాబట్టి ఇక్కడ దీని ప్రభావం అనేది అసాధారణంగా ఎక్కువగా తీవ్రంగా ఉండే పరిస్థితి కూడా ఉంది సార్. దీనివలన ఏంటంటే వర్షపాతం అనేది గణనీయంగా తగ్గటము, ఉష్ణోగ్రతలు ఉన్నదానికన్నా ఎక్కువగా ఉండటము, దీనివల్ల ఏంటంటే స్వల్పకాలిక పంటల కన్నా దీర్ఘకాలిక పంటలైనటువంటి వరి, చెరకు, పత్తి, అరటి, అదేవిధంగా పండ్ల తోటల మీద దీని ఎఫెక్ట్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఇది దీర్ఘకాలిక పంటలు కాబట్టి, ఎక్కువ లాంగ్ సీజన్ క్రాప్స్ కాబట్టి ఈ ఎల్నినో ప్రభావం కూడా ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి దీని మీద ఎక్కువగా ఫోకస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది సార్.
1: ఓకే సార్, మరి ఈ ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై పడే ప్రధాన ప్రభావాలు మరియు వాటి నివారణ మార్గాల గురించి ఒక్కొక్కటిగా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
0: ఓకే సార్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పంటలపై పడే ప్రభావాలు ఏంటంటే తీవ్రమైన నీటి అద్దటి, అంటే వాటర్ స్ట్రెస్ అనేది బాగా తినడం. దీర్ఘకాలిక పంటలకు క్రమం తప్పకుండా మామూలుగా వాటర్ అనేది అవసరం సార్. ఎల్నినో ప్రభావం వలన వచ్చేసి వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నేలలో తేమ శాతం కొంచెం ఎక్కువగా పడిపోవటం కూడా జరుగుతుంది సార్. దీనివల్ల ఏంటంటే వేరు వ్యవస్థ అనేది దెబ్బతింటడం జరుగుతుంది, మొక్క అనేది ఎదుగుదల కూడా క్షీణిస్తుంది, తద్వారా ఆటోమేటిక్గా కూడా దాని ఎఫెక్ట్ అనేది నీటి ఎద్దటి అనేది మనకు కనపడటం కూడా జరుగుతూ ఉంది సార్. అదేవిధంగా వచ్చేసి పూత మరియు పిందె రాలిపోవటం, ఈ వాతావరణ పరిస్థితులు అనేవి వేడిగాళ్ళు ఇట్లాంటివి ఎక్కువగా ఉండటం వలన ఏంటంటే పంట లేదా పూత దశలో ఉన్నప్పుడు అధిక ఉష్ణోగ్రతల వలన లేకపోతే తేమ లేకపోవటం వలన వచ్చేసి పూత ఎండిపోవటము, పిందె రాలిపోవటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కంది కానీ, పత్తి కానీ, మామిడి, బత్తాయి ఇట్లాంటివి ఉద్యానవన పంటల్లో ఏంటంటే దాదాపు 30-50% వరకు కూడా ఈ డ్యామేజ్ అనేది పూత రాలిపోవటం ఇట్లాంటివి అనేది జరగటం, దాని ద్వారా దిగుబడేది 30-50% కూడా తగ్గే అవకాశం ఉంది సార్. తీవ్రంగా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది సార్. అదేవిధంగా వచ్చేసి చీడపీడలు మరియు తెగుళ్ళు ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంది. వేడి మరియు పొడి వాతావరణం వలన రసం పీల్చే పురుగులైనటువంటి నల్లి కానీ, తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు ఇట్లాంటివి ఈ వేడి వాతావరణంలో ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది సార్. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు పత్తిలో మేము చూస్తూ ఉన్నాం సార్, ఈ తామర పురుగు అనేది కొంచెం ఎక్కువ మేర కనపడతా ఉంది సార్. ఇది ఆకు అడుగు భాగంలో చేరి ఈ రసాన్నంతా పీల్చటము, తద్వారా ఈ వేడి వాతావరణం ఉన్నప్పుడే దీని ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది సార్. అదేవిధంగా నేలలో తేమ లేక వేరుకుళ్ళు, ఎండుకుళ్ళు ఇట్లాంటి తెగుళ్ళు కూడా సంభవించవచ్చు సార్. ఎందుకంటే ఈ వీటికి సంబంధించినటువంటి శిలీంధ్రాలు ఈ వేడి పరిస్థితుల్లో బాగా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా పంట ఎదుగుదల ఆగిపోవటం, అదేవిధంగా నాణ్యత క్షీణించటం. పంట ఎదుగుదల ఆగిపోవటం అంటే ఇప్పుడు మనకు చెరుకు ఇట్లాంటి పంటల్లో ఉన్నాయనుకో, గెనుపుల మధ్య సైజు తగ్గటం, అంటే ఒక గెనుపు కొన గెనుపుకు గ్యాప్ అనేది తగ్గి రావటము, అదేవిధంగా అందులో ఉన్నటువంటి షుగర్ కంటెంట్ కూడా తగ్గిపోవటము, ఆటోమేటిక్గా పండ్లల్లో చూసుకున్నట్లయితే పండ్ల పరిమాణం తగ్గటము, గట్టిపడిపోవటము, టేస్ట్ తగ్గటము ఇట్లాంటివి కూడా ఈల్డ్ మీద ఎఫెక్ట్ చూపించడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా భూగర్భ జలాలు కూడా ఎండిపోవటం, మామూలుగా ఇప్పుడు లాంగ్ సీజన్ క్రాప్స్ అని ఎందుకు అనుకున్నాం కదా సార్, అవి ఎక్కువగా బోర్ల మీదనే లేకపోతే వర్షాధారం ఉన్నటువంటి చెరువుల మీద కూడా ఆధారపడతూ ఉంటాయి. రెగ్యులర్గా మనకు వర్షం అనేది లేదు కాబట్టి ఇట్లాంటి వర్షాభావ పరిస్థితుల్లో ఆటోమేటిక్గా బోర్లు కూడా ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది, చెరువులు కూడా నిండకుండా భూగర్భ జలాలు అడుగంటం కూడా జరుగుతూ ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో మనకు సరైన ఈ తేమ అనేది శాతం అందకపోవటం వలన కూడా భూగర్భ జలాలు ఎండిపోవటము ఇట్లాంటివి కూడా జరుగుతూ ఉన్నాయి సార్.
1: మరి మంది వర్షాధార ప్రాంతాలు కాబట్టి ఈ ఎల్నినో నష్టాలను తట్టుకోవడానికి అనువైన ఈ స్వల్పకాలిక పంటలు, అంటే దీర్ఘకాలిక పంటలకు మరి నష్టం కలిగేటువంటి ఈ సందర్భంలో మరి స్వల్పకాలిక పంటలు మరియు వాటి యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేయండి సార్.
0: ఈ ఎల్నినో ప్రభావం అనేది ఇందాక చెప్పుకున్నట్టే దీర్ఘకాలిక పంటల మీద కొంత ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా సార్. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మన డ్రై ఏరియాల్లో ఎక్కువగా వచ్చేసి తక్కువ నీటితో అదేవిధంగా స్వల్పకాలిక పంటల మీద కానీ మనం కానీ కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే, రైతులు కానీ ఆరుతడి పంటల మీద ఎక్కువగా వస్తుందైతే మనం కొంత ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. ముఖ్యంగా ఏంటంటే స్వల్పకాలిక పంటలకు సంబంధించి చిరుధాన్యాలు మిల్లెట్స్ ఉన్నాయి కదా సార్, వీటిల్లో C4 క్రాప్స్ అని కార్బన్ 4 మాలిక్యూల్స్ను ఉపయోగించి కిరణ సంయోగక్రియ జరిగి ఇవి సర్వైవ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సార్. వాటిల్లో వచ్చేసి చిరుధాన్యాల్లో ముఖ్యంగా సజ్జ,

0: కొర్రలు ఉన్నాయి సార్. వీటిల్లో వచ్చేసి సజ్జ వచ్చేసి దాని పంటకాలం వచ్చేసి 70 నుంచి 85 రోజుల వరకు ఉంటుంది సార్. ఇదేంటంటే అత్యంత కరువును కానీ వేడిని కూడా తట్టుకొని మొక్క అనేది పెరగలదు, అదేవిధంగా ఈల్డ్ కూడా ఇవ్వగలదు సార్. అదేవిధంగా జొన్న వచ్చేసి 80 నుంచి 100 రోజులు పంటకాలం అనేది ఉంటుంది సార్. వీటిల్లో డ్రౌట్ రెసిస్టెంట్ వెరైటీస్ ఉన్నాయి సార్, వాటిని కానీ మనం కానీ సాగు చేసుకున్నట్లయితే వర్షాభావ పరిస్థితిని తట్టుకొని ఈల్డ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది సార్. అదేవిధంగా కొర్రలు రాగులు ఇవి కూడా 70 నుంచి 90 రోజుల వరకు దీని పంటకాలం ఉంటుంది సార్. 1-2 అడపాదడప వానలు పడినా కూడా ఈ పంట అనేది పంటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తక్కువ వర్షపాతం నమోదయ్యే తేలికపాటి నెలలకు కూడా ఈ పంటలనేవి కొర్ర అదేవిధంగా రాగి అయితే బాగా ఉపయోగపడుతుంది సార్. ఈ మిల్లెట్స్తో పాటు పప్పు ధాన్యాలు కూడా ఉన్నాయి సార్, పల్సెస్ మనకు అపరాలు అంటుంటాం కదా, ఇవి అది వచ్చేసి పెసర మినుము అలసంద అదేవిధంగా కందులు కూడా వేసుకోవచ్చు సార్. వచ్చేసి పెసర వచ్చేసి 60 నుంచి 65 రోజులు సార్. డ్రౌట్ రెసిస్టెంట్ వెరైటీసు అదేవిధంగా ఒకేసారి కోతకు వచ్చే వెరైటీస్ కూడా ఉన్నాయి సార్. MGG 295, WGG 42 ఈ వెరైటీస్ ఉన్నాయి కదా సార్, ఇదైతే ముఖ్యంగా ఒకేసారి కోతకు కూడా రావడం జరుగుతూ ఉంటుంది సార్. అదేవిధంగా మినుములు కూడా 70 నుంచి 75 రోజులు దీని పంటకాలం ఉంటుంది సార్. ఇందులో కూడా డ్రౌట్ రెసిస్టెంట్ వెరైటీసు అదేవిధంగా ఎల్లో మొజాయిక్ రెసిస్టెంట్ వెరైటీస్ ఉన్నాయి సార్. వాటిలో రకాలు వచ్చేసి LBG 752, PU 31, అదేవిధంగా TBG 104 కూడా రకాలు ఉన్నాయి సార్. ఇవి కూడా బాగా సమర్థవంతంగా ఉంటాయి సార్. అదేవిధంగా అలసంద లేక బొబ్బర్లు వచ్చేసి 65 నుంచి 80 రోజులు ఉంటుంది సార్. ఇందులో ఏంటంటే లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉండి నేలలోని తేమను సమర్థవంతంగా వాడుకొని ఇది సర్వైవ్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. ఇలా పప్పు జాతి పంటలతో పాటు నూనె గింజ పంటలు కూడా, నూనె గింజల పంటల్లో వచ్చేసి నువ్వులు మనం శశాము క్రాప్స్ ఉన్నాయి కదా సార్, ఇది 75 నుంచి 85 రోజులు పంటకాలం ఉంటుంది. దీనికి అత్యంత తక్కువ నీరు అవసరం అవుతుంది సార్, దీనికి పెద్ద ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. అదేవిధంగా బెట్ట పరిస్థితుల్లో కూడా ఇది సర్వైవ్ అయ్యి దిగుబడి అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా పొద్దుతిరుగు కూడా 85 నుంచి 90 రోజులు దీని పంటకాలం అనేది ఉంటుంది. దీంట్లో హైబ్రిడ్ రకాలు ఉన్నాయి సార్, ఈ డ్రౌట్ రెసిస్టెంట్ని కూడా తట్టుకొని పండించే రకాలు కూడా ఉన్నాయి. అవి కానీ సాగు చేసినట్లయితే మనం సమర్థవంతంగా కూడా ఈ స్వల్పకాలిక పంటలు ఏదైనా కూడా 3 నెలల లోపలే మనం దిగుబడి తీసుకునే పంటలు కానీ మనం వేసుకున్నట్లయితే మనం ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది సార్.
1: ఓకే సార్, మరి బాగుంది. మరి ఈ ఎల్నినోను తట్టుకోవడానికి నివారణ మరియు యాజమాన్య పద్ధతుల గురించి కూడా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
0: ఇటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని యాజమాన్య పద్ధతులు కానీ పాటించకపోతే చాలా నష్టం జరుగుతుంది సార్. కానీ ఈ యాజమాన్య పద్ధతులు కానీ పాటించినట్లయితే దాదాపు 90% వరకు మనం పంటను సేవ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. ముఖ్యంగా ఏంటంటే తేమ సంరక్షణ, అంటే మనం మల్చింగ్ అని చెప్తా ఉంటాము. వచ్చేసి మల్చింగ్ రకరకాల మల్చింగ్లు ఉంటాయి సార్, పంట వ్యర్థాలతో వేసుకోవటము, ఎండుగడ్డి లేకపోతే ప్లాస్టిక్ మల్చింగ్ అని ఈ మధ్య సబ్సిడీ రూపంలో కూడా డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు సార్. ఇవి కానీ మొక్క సాళ్ళు అమ్మితే అది మొదల దగ్గర కానీ కప్పి ఉంచినట్లయితే బయట ఉన్నటువంటి వేడికి నీరు అనేది ఆవిరవ్వకుండా అట్లానే తేమ శాతం అనేది తగ్గించకుండా ఉండటం వల్ల తేమను అనేది మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా మైక్రో ఇరిగేషన్ ఈ డ్రిప్ గవర్నమెంట్ కూడా 90% సబ్సిడీలో, ఎస్సీ ఎస్టీలకు అయితే 100%లో కూడా ఈ సబ్సిడీ అనేది డ్రిప్ ఇస్తుంది సార్. దీని ద్వారా ఏంటంటే మొక్కకు వేర్ల దగ్గర మాత్రమే, అంటే మొక్క మొదల దగ్గర మాత్రమే డ్రాప్ బై డ్రాప్ పడటం వల్ల కూడా దాదాపు 40 నుంచి 50% నీటిని కూడా మనం ఆదా చేయడానికి అవకాశం ఉంటుంది సార్. ఎందుకంటే రైతులు ఏంటంటే ఎక్కువగా ఏంటంటే సర్ఫేస్ ఇరిగేషన్ నీటి పారుదలలాగా వాడుతూ ఉంటారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అయితే తప్పనిసరిగా ఈ డ్రిప్ ఇరిగేషన్ అయితే చాలా వరకు ఉపయోగపడుతుంది సార్. అదేవిధంగా పోషకాల యాజమాన్యం, వేరు వ్యవస్థ అనేది బలహీన పడటం వల్ల ఏంటంటే భూమిలో నుంచి న్యూట్రియంట్స్ అనేవి తీసుకోలేదు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే పైపాటుగా కానీ మనం కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి 13.045 పొటాషియం నైట్రేటు, NPK 319 కానీ 317 కానీ, జింకు బోరాను ఇట్లాంటి స్ప్రేయింగ్ కానీ మనం కానీ చేసుకున్నట్లయితే మొక్కకు వేరు ద్వారా తీసుకోగలిగినప్పుడు పైపాటుగా ఇచ్చినట్లయితే మొక్క పోషకాలు సమర్థవంతంగా తీసుకొని దాని లైఫ్ని అనేది సర్వైవ్ చేసుకో. అదేవిధంగా విత్తన శుద్ధి కూడా చేసుకోవాలి. విత్తన శుద్ధి చేసుకోవడం వచ్చేసి ఇమిడాక్లో బ్రిడ్లు కానీ రైజోబియం కల్చర్తో కానీ విత్తన శుద్ధి చేసినట్లయితే భూమి ద్వారా లేకపోతే విత్తనం ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళ వల్ల దాదాపు 30 నుంచి 35 రోజుల వరకు కూడా మనం కాపాడటానికి అవకాశం ఉంటుంది సార్. ప్రతి మీటింగ్లో కూడా రైతులకు చెప్తానే ఉంటాము. అదేవిధంగా ప్రైవేట్ కంపెనీ హైబ్రిడ్స్ అయితే, హైబ్రిడ్స్ కానీ వెరైటీస్ అయితే వాళ్ళే కూడా విత్తన శుద్ధి చేసి ఇస్తున్నారు సార్. దీనికి దాదాపు 30 నుంచి 30

0: 5 రోజుల వరకు మొక్క ఎటువంటి తెగుళ్ళ నుంచి రాకుండా కూడా కూడా కాపాడుతుంది సార్. అదేవిధంగా అంతర పంటల సాగు, అంతర పంటలు అంటే ఇప్పుడు కందితో కలిపి సజ్జ లేకపోతే జొన్న, ఒకసారి కంది వేస్తే 4 సార్లు సజ్జ వేసుకోవటము, అదేవిధంగా పత్తి మినుము లేకపోతే పెసరతో కలిపి ఇంటర్ సాగు చేస్తే ఒకవేళ ఒక క్రాప్ ఎఫెక్ట్ అయినా కూడా రెండో పంట కూడా మనం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. ఇట్లా అంతర పంట సాగు చేసినా కూడా మనం ఒక పంట నుంచి పోయినా కూడా ఇంకొక పంట నుంచి కూడా మనం ఆదాయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సమీకృత తేమ సంరక్షణ అంటే ఇప్పుడు మనము చెప్తా ఉంటాం సార్, మేము రైతులకి తల్లి సాలు వేసుకోండి అని చెప్తా ఉంటాం. ఒక నాగలి డీప్ నాగలి సాలు కానీ వేసుకున్నట్లయితే ఎప్పుడైనా వర్షం పడినప్పుడు ఆ డీప్ ఫర్రో లాగా ఉంటుంది కాబట్టి, గుంతలాగా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అన్నీ కూడా దాని లోపలికి వెళ్ళి ఇంకి లోపల భూగర్భ జలాల్లో ఉండటం, తద్వారా వర్షాభావం సంభవించినప్పుడు దాని ద్వారా కొంచెం వేరు ద్వారా కూడా తేమ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా పొడి విత్తనం డ్రై సోయింగ్, వర్షాలు ఆలస్యమైనప్పుడు ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా కూడా పిఎండిఎస్ కూడా వేయమని చెప్తా ఉన్నారు సార్. ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే పిఎండిఎస్ ద్వారా ముందలే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ద్వారా కూడా మనం విత్తనాలు చదువుకున్నట్లయితే ఎప్పుడైతే వర్షం పడిద్దో సఫిషియంట్ మాయిశ్చర్ ఉంటుందో ఆటోమేటిక్గా అవే జర్మినేషన్ అవ్వటము, దాన్నే క్రాప్గా కూడా రావటం కూడా జరుగుతుందని మనకు ఏపీసీఎన్ఎఫ్ ద్వారా కూడా గ్రామాల్లో రైతులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం సార్.
1: ఓకే సార్, బాగుంది. ఇందులోనే మరి నీటిని కూడా మనం ముందుగా సంరక్షించుకోవాలి. మామూలుగా ఇంతకుముందు అయితే ఎక్కువ వర్షం వచ్చినప్పుడు పడ్డ నీటిని అంతా రైతులు పొలాలలోనైతేనేమి అంటే చిన్న చిన్న కందకాలు తీసుకోకుండా ఫామ్ ఫండ్స్లో నీటిని సేవ్ చేసుకునేటువంటి పద్ధతి కొంతమంది పాటిస్తున్నారు. ఆ విధంగా చేయడం వల్ల కూడా మనము ఇలాంటి బెట్ట పరిస్థితులలో నీటిని వాడుకోవచ్చు. వాటికి సంబంధించి ముఖ్యమైన సూచనలు ఉంటే తెలియజేయండి సార్.
0: ఉన్నాయి సార్. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఏంటంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఫామ్ పాండ్స్ తవ్వుకోవడానికి కూడా దాదాపు 50% సబ్సిడీ కూడా ఇస్తున్నారు సార్. అదేవిధంగా చిన్న చిన్న కుంటలు అయితే ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కూడా తవ్వుకోవడానికి రైతు సోదరులందరికీ కూడా అవకాశం ఇస్తున్నారు. కొంచెం ఏరియా ఎక్కువ ఉన్న రైతులు, 5 ఎకరాలు పైబడి 10 ఎకరాల దాకా ఉన్న రైతులు అయితే కొంచెం మొగ్గు చూపుతున్నారు కానీ సార్, మన దగ్గర ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళు అయితే అంత మొగ్గు చూపట్లేదు సార్. ఎందుకంటే ల్యాండ్ అనేది కొంత వేస్ట్ అయిపోతుంది, మాకు ఉపయోగపడదనేటట్టు. కానీ 10 ఎకరాలు పైబడిన ఈ ఫామ్ పాండ్స్ తీసుకున్న రైతులు ఇట్లాంటి బెట్ట పరిస్థితుల్లో వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది సార్. 50% సబ్సిడీ, 50% సబ్సిడీ అంటే గవర్నమెంట్ చాలా ఆర్థికంగా ఉపయోగపడినాడు సార్. ఎందుకంటే భూమిలో నీళ్లున్నప్పుడు ఆ కుంటలోకి తోడుకొని ఎప్పుడైతే క్లిష్ట పరిస్థితులు ఉంటాయో అప్పుడు ఈ డ్రిప్ ద్వారా కూడా ఫ్లవరింగ్ స్టేజ్ అప్పుడు మాయిశ్చర్ స్ట్రెస్ ఏర్పడకుండా ఉండటం కోసం ఆ టైంలో కానీ మనం సఫిషియంట్ వాటర్ కానీ అందించగలిగితే మొక్కలు అనేవి సమృద్ధిగా పెరిగి ఈల్డ్ అనేది మనకు పుష్కలంగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది సార్.
1: ఓకే సార్, ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో మరి ప్రభుత్వం వారు రైతులకు ఏ విధమైనటువంటి సహాయం అందిస్తుంది, రైతులు కూడా ఏ విధంగా వాటిని అందుకోవాలి, అంటే ఒక విధమైనటువంటి బీమా పథకం గురించిన కొన్ని వివరాలు తెలియజేయండి సార్.
0: ముఖ్యంగా మనం ప్రభుత్వ స్థాయిలో వచ్చేసి సార్ మేము పొలం పిలుస్తుంది లేకపోతే ఇతర శిక్షణా కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు కూడా వాతావరణంలో మార్పుల గురించి అనేది మాకు డిపార్ట్మెంట్ నుంచి హెడ్స్ నుంచి వచ్చిన సూచనలను బట్టి మేము ఫిబ్రవరి మార్చి మాసాల నుంచి కూడా తెలియజేస్తున్నాం సార్. ఈసారి ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉంటుంది, పంటలు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అదే నీటి నిల్వలను అనేది సమర్థంగా వినియోగించుకోవాలి, కరువు నివారణ ప్రణాళికలు కూడా వాళ్ళకి తెలియజేయడం జరిగింది సార్. అదేవిధంగా మనము ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, అదేవిధంగా వాతావరణ ఆధారిత బీమా అనేది కూడా గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది సార్. ఈ టైంలో ఈ వర్షాభావ పరిస్థితుల్లో తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కానీ మనం కానీ పంటల బీమా కానీ చేయించుకున్నట్లయితే ఏదైనా విపత్తు అనేది తీవ్రంగా ఉన్నప్పుడు పంటలు అనేవి నష్టపోవడం జరుగుతుంది. అట్లాంటి టైంలో రైతును ఆర్థికంగా ఆదుకోవాలంటే ఈ ఇన్సూరెన్స్ కానీ మనం కానీ కట్టుకున్నట్లయితే ప్రభుత్వాలు అనేవి ఆర్థికంగా కూడా ఆదుకోవడానికి అవకాశం ఉంది సార్. మన ప్రకాశం జిల్లాలో ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఒక 6 పంటలను అనేది ఎంపికలు చేయడం జరిగింది సార్. ముఖ్యంగా వరి, తర్వాత కంది, మినుము, సజ్జ, నువ్వులు, ఎండుమిరప ఈ 6 క్రాపులను కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద తీసుకురావడం జరిగింది సార్. అదేవిధంగా వాతావరణ ఆధారిత బీమా పథకం కింద వచ్చేసి పత్తి పంటను కూడా ఎంపిక చేయడం జరిగింది సార్. ముఖ్యంగా వరికి వచ్చేసి 860 రూపాయలు ఎకరాకు కట్టాల, తర్వాత వచ్చేసి కంది వచ్చేసి 430 రూపాయలు, తర్వాత ఎండుమిరప వచ్చేసి 4,500 రూపాయలు, మినుము వచ్చేసి 205 రూపాయలు, నువ్వులు వచ్చేసి 180 రూపాయలు, సజ్జలు వచ్చేసి 156 రూపాయలు ప్రీమియం కింద పే చేయాలి సార్. ఇవి వచ్చేసి మన సమీపంలోని మీ సేవా సెంటర్లు లేకపోతే కామన్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయి సార్, వాళ్ళు

0: దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి కూడా మనం ఇన్సూరెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. రైతుల యొక్క పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, అదేవిధంగా ఫోన్ నెంబర్ తీసుకెళ్తే డైరెక్ట్గా కూడా వాళ్ళు ప్రీమియం చెల్లించి మనం నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా వాతావరణ ఆధారిత బీమా పథకం కింద పత్తి పంటను కూడా ఎంపిక చేయడం జరిగింది సార్. దీనికి ఎకరాకు వచ్చేసి 2100 రూపాయలు సార్. ఇది వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల ఆధారంగా మనకు క్లెయిమ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. ఈ నెలలో తేమ శాతం ఎంత ఉంది, అదేవిధంగా ఉష్ణోగ్రత ఎంత ఉంది, వర్షపాతం ఎంత ఉంది, అన్నిటినీ కూడా పారామీటర్స్ అన్నీ కూడా తీసుకొని దాని ఆధారంగా మనకు ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. ప్రధానమంత్రి ఫసల్ బీమాలో ఉన్నటువంటి పంటలకు వచ్చేసి మాత్రం దిగుబడి ఆధారంగా మనకు క్లెయిమ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది సార్. గత 5 సంవత్సరాలు యావరేజ్ తీసుకోవటము, ఆ 5 సంవత్సరాల్లో ఎంత పడింది, ఈ సంవత్సరంలో ఎంత పడింది అనేది దాన్ని బేస్ చేసుకొని క్లెయిమ్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది సార్. ఇది ప్రభుత్వం ద్వారా చాలా ప్రతిష్టాత్మకంగా రైతును ఆదుకోవడానికి తీసుకున్న నిర్ణయం సార్. కాబట్టి రైతు సోదరులందరూ కూడా పంటలను బీమా చేయించుకోండి. ఏదైనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వాలు మిమ్మల్ని ఆదుకోవాలంటే ఇది సరైన పథకం కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు మీరు వేసిన పంటను బీమా చేయించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను సార్.
1: ఓకే సార్. ఎలినినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు మరియు వాటి నివారణ మార్గాల గురించి రైతు సోదరులకు చాలా విలువైన సమాచారం అందించారు గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి శ్రీ ఎన్ విజయభాస్కర్ రెడ్డి గారు. నమస్కారం సార్, ధన్యవాదాలు.
0: నమస్తే సార్, ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు ఎల్నినో వల్ల దీర్ఘకాలిక పంటలపై ప్రధాన ప్రభావాలు వాటి నివారణ మార్గాలు ఈ అంశం గురించి గిద్దలూరు మండల వ్యవసాయ అధికారి వై విజయభాస్కర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.

0: జానపద గేయం మీరింత వరకు విన్నారు. కార్యక్రమంలో చివరిగా వివిధ పంటల్లో జింకు సూక్ష్మ పోషక లోపం, దాన్ని సవరించుకునే విధానం గురించి తెలుసుకుందాం. పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం చాలా ముఖ్యం. ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్న సూక్ష్మ పోషకాల లోపం ఉంటే దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల సూక్ష్మ పోషక లోపాలు పైరులో గమనించినట్లయితే సాధ్యమైనంత వరకు నేలలోనే వాటికి సంబంధించిన ఎరువులు వేసుకొని లోపాలు పంటల మీద రాకుండా నివారించుకోవాలి. సూక్ష్మ పోషక లోపాల్లో జింకు లోపం దాదాపు అన్ని నేలల్లోనూ మన రాష్ట్రంలో గమనించడం జరిగింది. మన రాష్ట్రంలో సాగు చేసే భూముల్లో దాదాపు 40% ఈ లోపం ఉంది. అయితే గుంటూరు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో జింకు లోపం విస్తారంగా గమనించబడింది. కర్నూలు, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జింకు లోపం ఒక మోస్తరుగా విస్తరించి ఉంది. విశాఖపట్నం, తూర్పుగోదావరి, ఖమ్మం జిల్లాల్లో జింకు లోపం తక్కువ స్థాయిలో ఉంది. జింకు లోపం సాధారణంగా దాళ్వా వరిలో, మొక్కజొన్న, ప్రత్తి, వేరుశనగ, ఇంకా అపరాల్లో కనిపిస్తూ ఉంటుంది. వరిలో జింకు లోపం మెరక తీసిన పొలాల్లో, చివకని లేదా మాగని సేంద్రీయ పదార్థం వేసిన నేలల్లో, చౌడు నేలల్లోనూ, ఉప్పు నేలల్లోనూ, భాస్వరం ఎరువు ఎక్కువ మోతాదులో వేసినటువంటి పొలాల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఈ లోపం దాళ్వా వరిలో నాటిన 2 నుంచి 4 వారాల్లో మొక్క పైనుండి 3 లేదా 4 ఆకు నడిమయ్యినా తెల్లగా పాలిపోతుంది. ఆ తర్వాత ఆకు కొనభాగం ఆకుపచ్చ రంగులోనే ఉండి ఆకు మధ్య భాగంలో ముదురు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. కొన్నిసార్లు ఏ విధమైనటువంటి లోప లక్షణాలు కనిపించకుండా నత్రజని, భాస్వరం ఎరువులు తగినంతగా వేసినప్పటికీ పైరు ఏపుగా పెరగదు. మొక్కజొన్నలో జింకు లోపం వల్ల లేత ఆకుల్లో నడిమయీనకు సమాంతరంగా తెలుపు లేదంటే పసుపు చారలు ఏర్పడి మొక్క గిరసబారి ఉంటుంది. లోపం తీవ్రత ఎక్కువైనప్పుడు ఆకులు ఎరుపు రంగులో మారి ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. అపరాల్లో జింకు లోపం వల్ల మొక్కలు గిరసబారిపోతాయి. లేత ఆకుపచ్చ లేదంటే తెలుపు మచ్చలు వచ్చి ఆకులు చిన్నవిగా మారి కణుపులు దగ్గరగా ఉండి మొక్క గుబురుగా ఆలస్యంగా పెరుగుతుంది. చెరకులో జింకు లోపం కార్సీ తోటల్లో సర్వసాధారణంగా ఉంటుంది. జింకు లోపం వల్ల ఆకుల్లో నడిమయ్యిన ఇంకా ఆకుల అంచులు పచ్చగా ఉండి మధ్య భాగం పత్రహారతాన్ని కోల్పోయి తర్వాత కణజాల క్షయం జరుగుతుంది. దుబ్బు చేయదు, ఇంకా కణుపుల మధ్య నిడివి తగ్గిపోతుంది. చెరకు గడలు సన్నగా రసం లేకుండా ఉంటాయి. పంటల్లో ఈ జింకు లోప నివారణ కోసం సాధారణ నేలల్లో 3 పంటలకు ఒకసారి కొత్త ఆయకట్టు కింద సాగు చేసే నేలల్లో అయితే, ఇంకా చౌడు నేలలు, ఉప్పు నేలల్లో అయితే 2 పంటలకు ఒకసారి ఎకరాకి 20 కిలోల జింకు సల్ఫేట్ను వేసుకోవాలి. పైరు మీద జింకు లోపం కనుక కనిపిస్తే లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ చొప్పున కలిపి ఆకులు మొత్తం తడిసేలాగా ఎకరాకు 200 లీటర్ల మందు ద్రావణం చొప్పున 2-3 సార్లు 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. వరి తర్వాత వరి పండించే నేలల్లో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేట్ను ప్రతి దాళ్వా పంటకు ముందు వేసి జింకు లోపాన్ని నివారించుకోవచ్చు. మీరు ఇంతవరకు వివిధ పంటల్లో జింకు సూక్ష్మ పోషక లోపము, దాన్ని సవరించుకునే విధానం గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు వింటారు.
2: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు. ముందుగా

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు వింటారు.
2: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు. ముందుగా కోడిపుంజు మేలుకుంది, రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

తరువాత శివుడంటే ఏమి, కేశవుడంటే ఏమి. రచన తరిగొండ వెంగమాంబ.

చివరిగా, మతాలు వేరైనా మా అభిమతాలు ఒకటేనని. రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. అభిలాష శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా తరంగిణి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన సి నారాయణ రెడ్డి గారి గీతం, సంగీతం జేవి రాఘవులు ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరి కోసం తరంగిణి చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తరువాతి ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామల్లకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, ఎంగముని వీరందరి కోసం పవిత్ర బంధం చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన ఆరుద్ర గీతం సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

0: అభిలాష కార్యక్రమంలో ఇప్పుడు విందాం. మా భూమి చిత్రం కోసం గద్దర్ పాడిన యాదగిరి గీతం సంగీతం. వింజమూరి సీత.
1: బండెన్క బండి గట్టా

అభిలాష కార్యక్రమంలో చివరిగా విందాం శివుడు శివుడు శివుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన వేటూరి గీతం సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు తెలంగాణ సంగారెడ్డి జిల్లా గిద్దులూరు గ్రామం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్ బాబు, రాజేశ్వర్, దుర్గయ్య, కృష్ణవేణి.

శ్రోతలు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో దిస్ వీక్ ఇన్ పార్లమెంట్, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తలు ఉంటారు.
1: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. విద్యార్థులు వికసిత భారత ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సహకార బ్యాంకులు కేవలం లాభాలను ఆర్జించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యాయ వ్యవస్థ వద్దకు పౌరులు రావాలని ఆశించే కంటే న్యాయమే పౌరుల వద్దకు వెళ్లాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఈరోజు జరిగిన బస్సు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. వార్తల వివరాలు. పట్టభద్రులు అవుతున్న విద్యార్థులు వికసిత భారత ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు ఐఐటి ఢిల్లీ స్నాతకోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఐఐటి ఢిల్లీ విద్యార్థులు తమ నిర్ణయాల్లో జాతీయ ప్రయోజనాలను కేంద్ర బిందువుగా ఉంచుకోవాలని, తమ చర్యలు దేశంపై ఎటువంటి ప్రభావం చూపుతాయో తాము ప్రశ్నించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి తరం ఆ సమయానికి సంబంధించిన నిర్దిష్ట సవాళ్లను ఎదుర్కొంటుందని, తనదైన దేశ బాధ్యతను మోస్తుందని ప్రధానమంత్రి తెలియజేస్తూ,
2: आप सब जानते हैं हर पीढ़ी के सामने उस टाइम पीरियड की अपनी चुनौतियां होती है और हर पीढ़ी का अपना एक राष्ट्रीय दायित्व भी होता है. साथियों, आज के इस दौर में हमारे सामने चुनौतियां भी अलग है और इसलिए हमारे दायित्व भी अलग है. अपने जीवन के अगले 30-35 साल में आप जो कुछ भी करेंगे
1: అదేవిధంగా దేశంలో ఆవిర్భవిస్తున్న నూతన రంగాలు యువతకు నూతన అవకాశాలను అందిస్తున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. పనిచేస్తున్న రంగాల ఆధారంగా ఇతరులతో పోల్చుకోవద్దని, అభివృద్ధి చెందేందుకు ప్రతిరోజు శ్రమించాలని విద్యార్థులను కోరారు. సెమీకండక్టర్లు, అంతరిక్షం, డ్రోన్ల వంటి రంగాలను ఆయన ఉదహరిస్తూ, భారత్ అన్ని రంగాల్లోనూ ఆత్మనిర్భర్త సాధించే దిశగా పనిచేస్తోందని తెలిపారు. ఈ ప్రయాణం వికసిత భారత నిర్మాణానికి బలమైన పునాదిగా ఉపయోగపడుతుందని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
2: సెమీకండక్టర్ సెక్టర్ కా ఉదాహరణ భీ హమారే సామ్నే హై. జబ్ హమ్నే ఇస్ దిశా మే కదమ్ బఢాయా తో కుచ్ లోగో నే సవాల్ ఉఠాయ్, కహా గయా భారత్ యే నహీ కర్ పాయేగా. లేకిన్ ఆజ్ పహలీ సెమీకండక్టర్ యూనిట్స్ మే ప్రొడక్షన్ షురూ హో చుకా హై ఔర్ మే సాఫ్ మాన్తా హూ చీప్ సే లేకర్ కే షిప్ తక్ सब कुछ यहीं पर आप ही के हाथों से बनेगा. और कहीं कोई युवा पूरे आत्मविश्वास से कह रहा है, फर्स्ट इन माय ब्लड लाइन टू मेक अ चिप इन इंडिया.
1: న్యాయ వ్యవస్థను ఆశ్రయించలేని ప్రజలకు న్యాయం అందించడమే నిజమైన న్యాయాన్ని అందుబాటులోకి తెచ్చినట్లని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఇండోర్లో ఈరోజు జరిగిన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నల్సా వెస్ట్ జోన్ ప్రాంతీయ సదస్సు ప్రారంభోత్సవ సమావేశంలో ఆయన ప్రసంగించారు. న్యాయ వ్యవస్థ వద్దకు పౌరులు రావాలని ఆశించే కంటే న్యాయమే పౌరుల వద్దకు వెళ్లాలన్నారు. సాంకేతికత దూరాలను తగ్గించి న్యాయ సహాయాన్ని విస్తరించడంలో ఒక ముఖ్యమైన సాధనంగా మారిందని తెలిపారు. చట్టపరమైన అవగాహనను సంక్లిష్టమైన చట్టపరమైన పదజాలంలో కాకుండా ప్రజలకు అలవాటైన భాషలోనే తెలియజేయాలని సూర్యకాంత్ పేర్కొన్నారు. ముంబైలోని ఫోర్ట్ ప్రాంతంలో నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NUCFDC నూతన కార్యాలయ భవనాన్ని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. ఆపరేషనల్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ రెసిలియన్స్ అనే అంశంపై రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ను ఆవిష్కరించడంతో పాటు 6 సహకార బ్యాంకుల ప్రతినిధులను అమిత్ షా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సహకార బ్యాంకులు

0: కేవలం లాభాలను ఆర్జించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఉద్దేశించినవని పేర్కొన్నారు. అన్ని సహకార బ్యాంకులు అంబ్రెల్లా సంస్థలో సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ ఎస్ఓసీలో చేరాలని పిలుపునిచ్చారు. సమృద్ధి భారత్ను నిర్మించాలంటే భారతీయులు స్వయంగా సమృద్ధి చెందాలని అమిత్ షా తెలియజేస్తూ
1: मेरा जो कोऑपरेटिव का समझ है, बड़ा व्यापार करने के लिए छोटे छोटे लोगों की कोऑपरेटिव बनाकर छोटी पूंजी से बहुत बड़ी पूंजी निर्मित कर बड़ा व्यापार किया जा सकता है. अमूल आज 1,25,000 करोड़ का व्यापार करता है. इपको, क्रिपको, एक जमाने में लिज्जत पापड़, ये किसी में भी पूंजी का निवेश 50 रुपया से ज्यादा नहीं है. और आज अमूल विश्व का खाद्य पदार्थों का सबसे ज्यादा लोकप्रिय ब्रांड व्यापार कर रहा है.
0: నావికుల భద్రత, గౌరవం, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర నౌకాయానం, ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ స్పష్టం చేశారు. ముంబైలో ఈరోజు జరిగిన నావికుల భద్రత, రక్షణ, సంక్షేమం జాతీయ వాటాదారుల సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి ప్రపంచంలోనే అగ్రగామి నావిక దేశాల్లో ఒకటిగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సమగ్ర డిజిటల్ మ్యారిటైమ్ గవర్నెన్స్ ప్లాట్ఫామ్ ఈ సముద్రను కూడా ప్రారంభించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. యూపీఐ సేవలు వినియోగదారులకు ఉచితంగానే కొనసాగుతాయని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, పీసీఐ, ప్రకటించింది. భారతీయులందరూ ఎలాంటి లావాదేవీ రుసుములు లేకుండా తక్షణ డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చని పీసీఐ ఈరోజు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. చిన్న వ్యాపారులు కూడా డిజిటల్ చెల్లింపులను స్వీకరించడానికి ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. యూపీఐ విశ్వసనీయతను కాపాడేందుకు బ్యాంకులు, ఫిన్టెక్ కంపెనీలు, ఎన్సీపీఐ, ఆర్బీఐలు సాంకేతికత, సైబర్ భద్రత, మోసాల నిరోధం, ఆవిష్కరణల్లో పెట్టుబడులు పెడుతున్నాయని పీసీఐ తెలిపింది. వ్యాపారులు చెల్లింపుల సేవా సంస్థల మధ్య జరిగే వ్యాపార ఒప్పందాల ఆధారంగా వర్తించే మర్చెంట్ సర్వీస్ ఛార్జీల వలె వినియోగదారులు డిజిటల్ చెల్లింపుల కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని పీసీఐ స్పష్టం చేసింది. యూపీఐ అనేది ప్రతిరోజు మిలియన్ల మంది పౌరులు ఉపయోగించే అత్యంత కీలకమైన జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయంగా మారిందని పీసీఐ పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన ఒక ప్రైవేటు బస్సు ప్రమాదంలో 7 మరణించగా మరో 11 గాయపడ్డారు. చురా శాసనసభ నియోజకవర్గంలోని తిస్సా పోలీస్ స్టేషన్ పరిధిలోని బైరాగఢ్ వద్ద చలువంచ్ మోర్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బైరాగఢ్ నుండి చంబా వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు చలువంజ్ మోర్ వద్ద రోడ్డు దిగి కింద ఉన్న మరొక రోడ్డుపై పడిపోయినట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. గాయపడిన వారిలో 6 మెరుగైన వైద్య చికిత్స కోసం చంబాలోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారని చంబా పోలీస్ సూపరింటెండెంట్ విజయ్ సక్లాని తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఓనం పండుగ సందర్భంగా రైల్వే శాఖ కేరళ రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక రైలు సేవల సంఖ్యను 112 పెంచింది. ఈ ప్రత్యేక సర్వీసులను ప్రధానంగా తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి కేరళకు నడుపుతున్నారు. పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లే ప్రజల సౌకర్యార్థం పండుగ రద్దీని తగ్గించడానికి 14 నుండి సెప్టెంబర్ 6 మధ్య రైల్వే శాఖ ఈ ప్రత్యేక రైలు సర్వీసులను నడుపనుంది. తూర్పు ప్రాంత రాష్ట్రాలలో కూడా ఓనం ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. భారతదేశం అధ్యక్షతన భోపాల్ నగరంలో ఈరోజు 11వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం జరిగింది. బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ సమావేశంలో భోపాల్ డిక్లరేషన్ను ఆమోదించారు. 10 బ్రిక్స్ సభ్య దేశాలు, 4 భాగస్వామ్య దేశాలతో సహా మొత్తం 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాత్రికేయులతో మాట్లాడుతూ సాంస్కృతిక సహకారానికి భోపాల్ సమావేశం ఒక ఆచరణాత్మకమైన భవిష్యత్ దృక్పథంతో కూడిన కార్యాచరణను అందించిందని చెప్పారు. సాంస్కృతిక సంప్రదాయాలను పరిరక్షించేందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. దక్షిణ కొరియాలోని అసన్లో జరుగుతున్న కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ అస్మితా చాలిహా మహిళల సింగిల్స్ ఫైనల్కు చేరుకుంది. ఈరోజు జరిగిన సెమీఫైనల్లో అస్మిత మరో భారత క్రీడాకారిణి రక్షిత రామరాజన్ను 21-13, 16-21, 21-13 తేడాతో ఓడించింది. వాతావరణం. రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. లక్షద్వీప్,

0: ఉత్తర కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాలలో ఈదురుగాలులు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రాబోయే 2 నుంచి 3 రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విద్యార్థులు వికసిత్ భారత్ ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సహకార బ్యాంకులు కేవలం లాభాలను అర్జించడమే కాకుండా ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. న్యాయ వ్యవస్థ వద్దకు పౌరులు రావాలని ఆశించే కంటే న్యాయమే పౌరుల వద్దకు వెళ్లాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన బస్సు ప్రమాదంలో 7 ప్రాణాలు కోల్పోయారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు ఒక సినిమా పాట విందాం. వర్షం చిత్రం కోసం ఎస్పి చరణ్, సుమంగళి పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

పాట విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు జాతీయ గీతాలు కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు వింటారు.

శ్రోతలు, ఇంతవరకు జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీమతి బి సరస్వతి గారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 9 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఉయ్యాల చంపాల చిత్రం నుండి ఈ పాట ఘంటసాల పి సుశీల పాడింది.

మీరు విన్న ఆ పాట ఆనంద్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన వేటూరి గీతం, సంగీతం కేఎం రాధాకృష్ణన్. ఇప్పుడు విందాం గులాబీ చిత్రం కోసం సునీత పాడిన సీతారాం శాస్త్రి గీతం, సంగీతం శశి ప్రీతం.

మీరు విన్న ఆ పాట ఇష్క్ చిత్రం కోసం హరిహరన్ సైంధవి పాడిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం అనూప్ రూబెన్స్. చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం. జానీ చిత్రం కోసం హరిహరన్ నందిత పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం రమణ గోకుల

శ్రోతల 101.7 మెగాహెచ్పై ఆకాశవాణి అనంతపురం కేంద్రం ప్రసారాల్లో భాగంగా చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం నిన్నే ప్రేమిస్తా చిత్రం కోసం రాజేష్ చిత్ర పాడిన ఈఎస్ మూర్తి గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: अब तक आप सुन रहे थे राग जोग। इसी के साथ आज का संगीत का अखिल भारतीय कार्यक्रम अब संपन्न होता है, जिसमें आप सुन रहे थे श्री गिरिमल्लपा भजंत्री का शहनाई वादन। आपके साथ तबले पर श्री मले मलेश हुगार देसाई कल्लूर साथ दे रहे थे।
1: That was राग जोग। With that, we come to the end of tonight's national program of music, in which you were listening to Shahnai recital by Shri Girimallappa Bhajantri, and he was accompanied on the tabla by Shri Male Malesh Hugar Desai Kallur.
0: यह कार्यक्रम आकाशवाणी के धारवाड़ केंद्र में रिकॉर्ड किया गया और आकाशवाणी के दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: This program was recorded earlier in the studios of Akashvani Dharwad and relayed from Akashvani Delhi.
2: Akashvani Vijayawada Kendram.
3: Prapanchalone atipedda prasara vyavastha.
4: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు
3: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు
4: మీడియం వేవ్ షార్ట్ వేవ్ ఎఫ్ఎం బ్యాండ్స్ తో
3: ఆకాశవాణి
4: 99
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు రేపు ఉదయ ప్రసారంలో 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ఆదిత్య గీతాలు వింటారు. 6:30 వినదగుమాట వ్యాఖ్యాత రెవరెండ్ అలుజియా. 6:35 సేద్యపు శుద్ధులు. వర్షాకాలంలో పశువులు జీవాల పెంపకంలో జాగ్రత్తల గురించి డాక్టర్ జే శ్రీకాంత్ గారు అందించే వివరాలు. 7:00 లలిత గీతం. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక మరియు స్తుతిమాల. అనంతరం క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న శ్రీ ఓబయ్య గారితో పరిచయకర్త శ్రీ ఆర్ఏ పద్మనాభరావు. 8:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సమాచార లేఖ రచన కేవీఎన్ఎస్ మూర్తి. 8:35 హలో అభిలాష. 9:30 మానవత్వమే మతము రచన మరియు నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి. 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్ర సమర్పణ. ఇక రేపు సాయం ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమం. సింగనమల కస్తూరిబాయి గాంధీ విద్యాలయం విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. 7:00 లలిత

గీతం 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థల శీర్షికన కందుకూరి వీరేశలింగం శాకుంతల నాటకం నుండి రంగస్థల పద్యాలు 7:45 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కె విజయగౌరి గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 రసధుని అలనాటి మధుర గీతాలు. 8:40 సినిమా పాట. 8:45 భలే విందు. రచన శ్రీమతి జోష్మేరీ. నిర్వహణ శ్రీ ఆళ్ళ యోగానందీశ్వరరెడ్డి. 9:10 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ సినిమా పాటలు వింటారు. రేపు రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారత సంగీత సభ. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. నిలయంలో సమయం 11:02. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి ఉదయ ప్రసారంలో కలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్తే. జై హింద్.